ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 2వ తేదీ, గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్ పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరెక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5:55 దాటి 53 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 6 గంటలకు వస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతదాకా ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో విన్నవి శ్రీ షిరిడి సాయిబాబా భక్తి గీతాలు. ఇంతటితో ఈరోజటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే భక్తి సంగీత కార్యక్రమం ప్రార్థనలు దేవి స్తోత్రమాలికను విందాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. ఇయాల్టి కార్యక్రమాలు ఈరోజు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలని గమనిద్దాం. పొద్దుట పూట ప్రసారంలో 7:15 నుంచి 8 గంటల వరకు అంబటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజుటి ఈ అంబటాల సంగతుల కార్యక్రమంలో విందాము పానంపదలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట విందాం. ప్రతి వేస్తారం నాడు ప్రసారమయ్యే న్యాయం చట్టం శీర్షికన మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బుల్లారం సుధీర్తో ముచ్చట విందాం. నాలో ఊట్నూర్ కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగాన్ని కూడా విందాము. ఈ రోజుటి అంబటాల సంగతుల కార్యక్రమంలో వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ప్రొద్దున 8:00 సమాచార ప్రభాత్, 8:00 బోకు మార్నింగ్ న్యూస్, వరుసగా ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే. నవలతో కార్యక్రమంలో పొద్దున 8:30 ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 50వ భాగాన్ని వినడం మరవకుండ్రి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, మీకెంతగానో నచ్చి మిమ్మల్ని అలరించి మీరు మెచ్చేటి పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుట పూట ప్రసారంలో 8:45 నుంచి 10 గంటల వరకు సింగిడి సినిమా పాటల్ని వినొచ్చు. ఈ పాటల కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కూడా కోరుకోవచ్చు. వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు పొద్దుగల 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. హిందీ వివిధ భారతి కార్యక్రమాల్ని 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినొచ్చు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి.

సాయంత్రం 5 గంటల నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు మళ్లీ ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. పిల్లల హండ్ల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి శీర్షిక కతిందాం. ఈ శీర్షికన 5:30 సాయంత్రం అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుంచి నీవి కానివి నీకెందుకు సోమయ్య.

ఇవి కథల్ని చదివి వినిపిస్తుంది టీ శ్రవంతి. మా తాత చెప్పిన మా మంచి కథల సంపుటి నుంచి ఆమ్లెట్ డామ్లెట్ కథను చదివి వినిపిస్తుంది ఏం వాని. ఈ కథల్ని రాసింది ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, వెల్లంకొండ నాగేశ్వరరావు. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఎంఎస్ రామారావు పాడినటువంటి లలిత గీతాలు ప్రసారం అవుతాయి. పల్లె పదాలు కార్యక్రమంలో సాయంత్రం 6:20 ఇచ్చోడు మండలం దుబారుపేట గ్రామానికి చెందినటువంటి చహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు రెండవ భాగాన్ని, జైనత్కు చెందినటువంటి బనుపెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటల్ని వినడం మరవకుండ్రి. సాయంత్రం 7:15 వరకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట వింటారు. రైతాంతరంగం శీర్షికన పత్తి ఇతర పంటల సాగు అనుభవాలను చెప్తారు. నార్నూర్ మండలం మహగావు షేకుగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్. వికసిత భారత్ 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. బాసరుచులు కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచన నుంచి ఒక ఖండికను, ప్రముఖ కవి సూరారం శంకర్ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం ప్రసారమవుతుంది. ఇక వీటితో పాటు సాయంత్రం పూట ప్రసారంలో 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రిలో రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటలు వినొచ్చు. ఈ రెండు కార్యక్రమాలకి శ్రోతలు మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. రాత్రి 9:40 ఫిల్మీ గానేలో హిందీ పాటల్ని, 10:30 మధురిమలో హాయైన పాత కొత్త పాటల్ని వినడం మరవకుండ్రి. శ్రోతలు మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రతిరోజట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి, సంస్కృతంలో వార్తల్ని 6:55 ఢిల్లీ నుండి, 7:00 జిల్లా సమాచార లేఖను, 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వింటనే ఉండుండ్రి 100.2 FM ను. తిరిగి మనం 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ

0: శ్రామికులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్పు విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Public private people's partnership. All of us are having a responsibility. Because of society, we are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi. Bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుపడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ

దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్పూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एकैकशत किलोमीटर मितस्य सुदीर्घस्य कानपुरकबराई खण्डस्य चतुर्मार्गीय अभिगमन नियंत्रित मार्गस्य निर्माणमपि प्रशासनेन अनुमोदितम् अस्ति, यत्र संरचनाः षड् मार्गाणि यावत् सुलभतया विस्तारयितुं परिकल्पिताः सन्ति।
1: पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी। 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा। ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है। इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है, ये प्रपोजल है।
0: विकसित भारत जी रामजी अधिनियमस्य पञ्चविंशत्यधिक 2000तमस्य अन्तर्गतं वर्धितानि पारिश्रमिक मूल्यानि ह्यः आरभ्य समग्र देशे कार्यान्वितानि। ग्रामीण विकास मन्त्रालयेन प्रसारितायाः अधिसूचनायाः अनुसारं सर्वेषु राज्येषु केन्द्र शासित प्रदेशेषु च पारिश्रमिक अनुपातेषु श्लाघनीया वृद्धिः कृता। मन्त्रालयेन प्रोक्तं यत् प्रथमवारं प्रतिदिनं 300 रूप्यकाणां कश्चन पारिश्रमिकानुपातः निर्धारितः। अनेन सुनिश्चितं भविष्यति यत् देशस्य कस्मिन्नपि भागे अधिसूचितः न्यूनतम पारिश्रमिकः अस्मात् स्तरात् अल्पं न भवेत्। ग्रामीण विकास मन्त्रालयेन प्रतिपादितं यत् अयम् अधिनियमः प्रत्येकं वित्तीय वर्षे 25 उत्तरैकशत दिनानां सवेतन वृत्तेः प्रतिभूतिं प्रदाय ग्रामीण भारतस्य सशक्तीकरणं विधास्यति। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः कार्यालयेन संसूचितं यत् ह्यः पर्यन्तं राष्ट्रिय राजधान्यां 32,000+ गणना प्रपत्राणाम् अंकीकरणं सम्पूर्णम्। दिल्ल्यां मतदातृसूच्याः विशेष गहन संशोधनस्य भागरूपेण प्रायः 99,000+ प्रपत्राणि वितरितानि। सम्प्रति दिल्ल्यां नैर्वाचनिक गणना प्रपत्राणां प्रतिगृहं वितरणं प्रचलति। विश्वस्य प्रमुखा कन्दुक क्रीडा प्रतियोगिता ड्यूरंट कप इत्यस्य 35,100तमं संस्करणं मासस्यास्य 25 दिनांकात् कोलकातायां आरप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम पेद्दपल्ली जिल्ला समाचार लेख विंटारु। निवेदिक मनकु अंदिस्तारु श्री वै संतोष कुमार।
3: విద్యా ప్రమాణాల పెంపులో అత్యంత ప్రతిభ చాటి పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు కలెక్టర్ కోయా శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారి శారదకు విశిష్ట గౌరవం లభించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కలెక్టర్ డీఈఓ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లా విద్యారంగాభివృద్దికి అందరూ సమిష్టిగా కృషి చేయడంతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. రాష్టంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. ఆలయ అభివృద్దికి 15 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్దరణకు 10 కోట్లు కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్ట ప్రకారం దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. గడువులోగా సమాచారం ఇవ్వకపోతే సమాచార కమిషన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారంలో విత్తన మేళాను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు మాత్రమే సాగు చేసి బోనస్ పొందాలని మంత్రి సూచించారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 21 మెట్రిక్ టన్నుల నిల్వలున్నట్లు వెల్లడించారు. బాధితులు నిర్భయంగా కమిషనరేట్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సీపీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించిన సీపీ సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యంత పారదర్శకంగా సింగరేణి బొగ్గు రవాణా సాగుతోందని, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ అన్నారు.

0: అన్నారు. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. మాస్టర్ ప్లాన్ తో మంథని అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథనిలో మహిళల ఉపాధికి కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామని, 400 మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంథని పట్టణం నుంచి పుట్టపాక వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు అభివృద్ది, విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని, నిర్మాణాలు కోల్పోతున్న వారు సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ కేసుల్లో ఇరు వర్గాలు రాజీ పడడమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా 1984 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. పెద్దపల్లి, నందిమేడారం కోర్టులకు సంబంధించి 725, సుల్తానాబాద్ లో 543, గోదావరిఖనిలో 519, మంథనిలో 196 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సమయాల్లో ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు కూడా అందుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగుపై విప్ సమీక్షించారు. జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలున్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కొత్త పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. అనువైన స్థలాలు ఎంపిక చేసేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో పెద్దపల్లి ఎలిగేడులో స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2025-26 సీజన్లో 100% ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. 59,342 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి 1,031 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించామని చెప్పారు. 2024-25 యాసంగి సీజన్లో 4.01 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 4.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.
1: వై సంతోష్ కుమార్ గారు అందజేసిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యకులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్ గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్దతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యకులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: అలాగే

0: ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్ భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: బుందేల్ఖండ్ క్షేత్ర కో జోడనే వాలా హై ఉత్తరప్రదేశ్ మే కాన్పూర్ సే భోపాల్ కా సెక్షన్ హై బీచ్ మే ఆజ్ జో అప్రూవ్ హువా హై 242 కిలోమీటర్స్ కా యే కాన్పూర్ సే కబ్రాయ్ కాన్పూర్ సే భోపాల్ కి తరఫ్ జో నేచురల్ ట్రాఫిక్ కా ఫ్లో హై ఉస్ సబ్ కో యే కేటర్ కరేగా 242 కిలోమీటర్స్ కా హై యే యాక్సెస్ కంట్రోల్ రహేగా కంప్లీట్ ఎక్స్ప్రెస్ వే కి తరహ కా హై 2.5 ఇయర్స్ మే కన్స్ట్రక్షన్ కరేంగే ఇస్కో కాన్పూర్ హమీర్పూర్ మహోబా 3 జిలే ఇమీడియట్లీ ఇస్సే కవర్ హోంగే.
0: పురుషుల క్రికెట్లో చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్ సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు అంబటాల సంగతులు. శాస్త్రం, సాంకేతికం, విజ్ఞానం, వినోదభరితం, సంగీతభరితం, ఇట్లా అన్ని అంశాలను కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్లు నింపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజటి ఈ కార్యక్రమంలో విందాము పానంపదలం ఆరోగ్య శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ, దీని గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాం. నాలో ఊట్నూర్ కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగము ప్రసారమవుతుంది. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎంను. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ వరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం విధియ, ఉత్తరాషాఢ నక్షత్రం గురువారం. వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పొద్దుట నుంచి వర్షం కురుస్తూనే ఉంటుంది. రాత్రి వరకు ఇదే కొనసాగవచ్చు. గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీచేటి అవకాశం ఉంది. తేమ 89% ఉంది గాలిలో. రానున్న 24 గంటలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్టం 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 25 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఓ 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాము.

0: ఊపిరి శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించినాం కదా అందరం. ఇప్పుడు విందాం వ్యవసాయదారుల కోసం వ్యవసాయ సలహాను.
1: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే సర్వసాధారణంగా మనం బంతి వచ్చేసి మనం రెండు రకాలుగా సాగు చేసుకుంటామండి. ఒకటి వచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో, అంటే మనము ఇంట్లోనే విత్తనం తయారు చేసుకోవడం, అంటే అంతకుముందు వేసిన విత్తనాన్ని తర్వాత తరంకి ఇంకో సీజన్కి వేసుకుంటుంటేమి. అలా మనం సాంప్రదాయంగా రకాలు అంటాం వాటిని, అర్క, బసంతి, పూస, నారింజ, గైండ అలాంటి రకాలు వచ్చేసి మనం ఇంట్లోనే విత్తనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రకాల వల్ల ఏమవుతుందంటే మనకు సరైన దిగుబడి అనేది రావడం లేదు. కాబట్టి రైతులు ఏం చేస్తున్నారంటే మనకు హైబ్రిడ్ వైపు, అంటే సంకర రకాల వైపు మనకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకు ఈ రైతులు హైబ్రిడ్స్ అంటున్నారు కాబట్టి మనకి ప్రైవేట్ కంపెనీలలో మంచి మంచి రకాలు అనేవి దొరుకుతున్నాయి. అయితే రైతులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు ఈ ప్రైవేట్ కంపెనీలలో F1 హైబ్రిడ్స్ అని దొరుకుతాయి. F1 హైబ్రిడ్లు, అందులో కూడా మనకు సర్వసాధారణంగా 1200 నుంచి 2000 రూపాయల వరకు ఒక ప్యాకెట్ ధర అనేది ఉంటుంది. అయితే మనకు ఈ అందులో కూడా మనకి ఏమవుతుందంటే రైతులు మనం విత్తనము ఎంపిక చేసుకునేటప్పుడు ఈ 1200 నుంచి 1800 లోపు ఉన్న రకాల విత్తనాలు, చిన్న చిన్న కంపెనీ యొక్క విత్తనాలు మనం వేసుకున్నట్లు ఏమవుతుందంటే మొలక శాతం సరిగ్గా రావడం లేదన్నట్టు. దాని తర్వాత మొలక శాతం సరిగ్గా రాక కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే నాటుకున్న తర్వాత కూడా పువ్వులు వచ్చేసి ముద్దగా పూయాక రెక్కలు రెక్కలుగా పూయడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు కొద్దిగా నాణ్యమైన విత్తనం తీసుకోవాలంటే తప్పనిసరిగా మనకు 1800 నుంచి 2000 రూపాయల లోపు ఉన్న విత్తనాలను మనము సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆశించిన దిగుబడులు, దాని తర్వాత పువ్వు సైజు అనేది బాగానే రావడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు మనకు F1 హైబ్రిడ్ రకాలు అనేది తీసుకోవడానికి ఇష్టపడితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: ఇది ఈరోజటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో మరో ఇక వ్యవసాయ సలహాను వినడం మరవకుండ్రి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అమ్మటాల సంగతుల కార్యక్రమాన్ని. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకొక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా పండుగ రోజు లేదా ప్రత్యేకమైన రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజుకి ఉన్నటువంటి విశేషాలని గమనిద్దాం. ఈరోజు ప్రముఖ సినీ నటుడు కృష్ణ భగవాన్, హాస్య నటుడు అయినటువంటి కృష్ణ భగవాన్ పుట్టినరోజు, అట్లనే హాస్య నటి జయలలిత గారి పుట్టినరోజు, నటి గౌతమి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అలాగే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా

జూలై 2వ తేదీన ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని జరుపుకుంటారు. క్రీడా కథనాలను విశేషాలను ప్రజల వరకు తీసుకువచ్చేటువంటి స్పోర్ట్స్ జర్నలిస్టుల కృషిని, అంకిత భావాన్ని మరియు వారు క్రీడల అభివృద్ధికి అందించిన సేవలను గౌరవించడానికి ఈ దినోత్సవం అంకితం చేయబడ్డది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫ్రెస్ అసోసియేషన్ AIPS స్థాపించబడిన జ్ఞాపకార్థంగా 1994 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం షురూ చేసిండ్రు. 1924 జూలై 2న ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్ సమయంలో ఈ సంస్థ ఏర్పాటైంది. క్రీడా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు మరియు బ్రాడ్కాస్టర్లు ఆటగాళ్ల విజయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో, క్రీడల స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి జర్నలిస్టులను సత్కరిస్తాయని ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవ శుభాకాంక్షలు.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని. ప్రతి బుధ గురువారాలలో పానంపదలం శీర్షికన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు, వివిధ రకాల ఆరోగ్య సంబంధిత వ్యాధుల గురించి, వాటి కారణాల గురించి, వాటి లక్షణాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి వైద్యులు వచ్చి, వైద్య నిపుణులు వచ్చి వివరిస్తున్నారు కదా. ఈరోజటి పానంపదలం శీర్షికన ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. ఈ రొమ్ము క్యాన్సర్ వ్యాధి, దానికి ఉన్నటువంటి లక్షణాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధన తన ముచ్చట్లో ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు అది విందాము. తనతో ముచ్చట పెడుతున్నది కేలిని.
1: సాధారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. మరి అవగాహనతోని ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు, ఈ వ్యాధి బారిన పడకుండా కూడా జాగ్రత్త వహించవచ్చు. మరి ఆ రకంగా అవగాహన కల్పించే దిశగా ఈ రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన సందేహాల్ని కూడా నివృత్తి చేసేలా కొన్ని వివరాలను మనకు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో ఆదిలాబాద్ అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సాధన గారు.
2: నమస్కారం.
1: అయితే ఏదైతే రొమ్ము క్యాన్సర్ ఉందో, ఇది ముఖ్యంగా ఏ వయసు ఉన్న వాళ్లకు వచ్చే అవకాశం ఉన్నది?
2: ముఖ్యంగా ఇది వయస్సు తోటి నిమిత్తం లేకుండానే వస్తుంది. 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు గల మహిళలకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 40 నుండి 55 సంవత్సరాల వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది
1: అంటే 30 నుంచి 55 సంవత్సరాల మధ్యలో మహిళలకు రావచ్చు, కానీ ఎక్కువ
2: వచ్చేది
1: మాత్రం 40 సంవత్సరాల పైబడిన
2: 55 సంవత్సరాల వారికి వచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు దీన్ని గుర్తించడం ఎట్లా, ఎలాంటి లక్షణాలు ఉంటాయి రోగికి?
2: ఈ వ్యాధి మెయిన్ గా ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే రొమ్ములో గడ్డలు మనం కణితి అంటాం కదా, ఆ రొమ్ములో గడ్డలు రావడం గాని, లేదంటే రొమ్ము వాపు రావడం గాని, లేదంటే రొమ్ములో నొప్పి, మనకి గడ్డ ఇక్కడ తగలకపోయినా రొమ్ములో నొప్పి రావడము, అది ఎప్పుడు నొప్పిగా ఉండడము అలాంటివి. మరియు రొమ్ము ఆకృతిలో అంటే పరిణామములు, దాని ఆకారంలో మార్పులు రావడం వలన గాని రావడం అలాంటివి గాని, లేదనంటే చనుమొనల నుండి రక్తంతో కూడిన స్రావాలు కనుక వస్తే కూడా, లేదనంటే ఆ చనుమొన చుట్టూ కనుక ఎరుపు బారి లేదంటే పుండులాగా మారి అక్కడ నుండి చీము లేదంటే రక్తంతో కూడిన స్రావం ఏదైనా వచ్చినా గానీ, మరియు చనుమొనలు ఒక్కొక్కసారి లోపలికి తిరిగి ఉంటాయి, మామూలుగా బయటికి ఉండాలి అవి, కానీ ఒక్కొక్కసారి లోపలికి పోయి ఉంటాయి. అలాంటి లక్షణాలు కనబడ్డా గానీ
1: మనము
2: రొమ్ము క్యాన్సర్ అని అనుమాన పడాల్సిన అవసరం ఉంది.
1: అయితే అట్లాంటి అనుమానం వచ్చింది, మరి ఇది అవునా కాదా తెలుసుకోవాలి అంటే ఏమైనా పరీక్షలు చేయించుకోవచ్చా, ఏమేమి పరీక్షలు
2: చేసుకోవచ్చు? అది మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫస్ట్ మనము స్వీయ పరీక్ష కూడా మనము రెగ్యులర్ గా చేసుకోవడం ద్వారా, అంటే ప్రతి నెల మనకి ఒక పీరియడ్ అంటే ఒక

0: స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఒక ఐదో రోజు నుండి పదో రోజు ప్రతి మహిళ కనుక పెట్టుకుంటే, అంటే నెల అయిన తర్వాత ఐదో రోజు నుండి పదో రోజు వరకు వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వీయ పరీక్ష ద్వారా ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా లేదనంటే ఇలాంటివి ఏమైనా సొట్టలు, ఒక్కొక్కసారి సొట్ట రూపంలో కూడా ఉంటది అక్కడ, అట్లాంటి ఏమైనా ఉన్నాయా లేదంటే ఇచ్చి మన రక్తంతో ఇవి రావడం అవన్నీ కూడా మనం చూసుకొని దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనిని మనము స్కానింగ్ ద్వారా ఇది ఎలాంటి గడ్డ, మరి ఇది మామూలు గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అనేది తెలుసుకోవచ్చు స్కానింగ్ ద్వారా. మరియు మ్యామోగ్రఫీ అంటాం, మ్యామోగ్రఫీ అంటే ఒక ఎక్స్రే లాంటిది, అంటే అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి బ్రెస్ట్ ని ఎక్స్రే తీసి చూస్తారు, అందులో ఎక్కడైనా చిన్న గడ్డ ఉన్నా కూడా మనం గుర్తుపట్టవచ్చు. అది కూడా ఒకవేళ క్యాన్సర్ గడ్డల్లో మన చిన్న ముక్కలాగా నీడిల్ ఆస్పిరేషన్ అంటాము, నీడిల్ ఆస్పిరేషన్ అంటాం, అది తీసి ముక్కని పరీక్షకు పంపించడం ద్వారా మనం దీన్ని గుర్తుపట్టవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ పరీక్షలు ఎక్కడెక్కడ చేస్తారు? ఇప్పుడు మనకు ఆదిలాబాద్ లో అందుబాటులో ఉన్నాయి,
0: మనకి ఆదిలాబాద్ లో స్కానింగ్ అయితే ఉంది, మనం స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మ్యామోగ్రఫీ మన దగ్గర లేదు, మరియు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ కూడా అక్కడక్కడ ఉంది కానీ కరెక్ట్ గా లేదు ఇక్కడ, కానీ హైదరాబాద్ లో అనే మన హైయర్ సెంటర్స్ లో ఉన్నాయి.
1: అసలు మరి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏం కారణాల వల్ల వస్తుంది?
0: ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువ అధిక బరువుగా ఉండడం, లేదనంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా, ఆ ఏజ్ గ్రూప్ ఉండడం ముఖ్యమైన కారణాలు అవి. లేదనంటే వీళ్ళు కొంతమంది హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి, ఆరోగ్యకరమైన సమస్యల వలన వాళ్ళు హార్మోన్స్ ఇవ్వడం ఎక్కువగా వాడుతూ ఉంటారు, అలాంటి వాడకం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వస్తాయి. మరియు ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏదన్నా వాళ్ళ తల్లికి కానీ చెల్లికో
1: వంశంలో
0: ఎవరికైనా ఉన్నా కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అలాంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది దీని వల్ల ఏదైనా తీవ్ర ప్రభావం ఉంటుందా, దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి?
0: పరిణామాలు అనేది ఒకవేళ కనుక మనం ఏదైతే ఈ అవగాహన అనేది కల్పించుకొని ప్రతి మహిళ కనుక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని అంటే ఏమంటారు తొలి దశలను మనం ప్రాథమిక దశలో దాన్ని గుర్తుపడితే కంప్లీట్ క్యూర్ అనేది ఉంది. ఇఫ్ ఒకవేళ వాళ్ళు తెలుసుకోలేకపోయి ఆ స్టేజ్ని బట్టి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఒకప్పుడు భయపడే అంత ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే చాలా చికిత్సలు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటే మొత్తం బ్రెస్ట్నే తీసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ బ్రెస్ట్ గడ్డనే తీసేసి అక్కడ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మరి దాని ఆకృతి కూడా మనకి యథా విధంగా ఎట్లా ఉంటుందో అట్లా చేయడం కూడా జరుగుతుంది.
1: కాబట్టి తీసేసి
0: తీసేసి వాళ్ళకి ఇంతకుముందు మాత్రం టోటల్ బ్రెస్టే తీసేవాళ్ళు, ఇప్పుడు అలాంటివి కూడా లేవు, కాబట్టి దీని మీద ఆపవాలు మాని దీన్ని త్వరగా కనుక మనం ముందే కనుక గుర్తుపడితే తప్పకుండా 100% మనము దీన్ని కంట్రోల్ తీసుకోవచ్చు.
1: అసలు ఇది రావద్దు, దీని బారిన పడకుండా ఉండాలి అంటే స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ముఖ్యంగా రావద్దు అని అంటే మనం ఆహార జీవన శైలిలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి, ఎందుకనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆహారం అంటే మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం, ఎక్కువ జంక్ ఫుడ్లు అలాంటివి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తాజా కూరగాయలు, తాజా పండ్లు అలాంటివి తీసుకుంటా,
1: కాలానుగుణంగా
0: వచ్చే పండ్లు తీసుకుంటూ, మరియు వ్యాయామం అనేది చేసుకుంటూ ఉండాలి. అలా మనం గన జీవన శైలిలో గనక మార్పులు తెచ్చుకుంటే, మరి ధూమపానము మెయిన్ గా ఎక్కువ, ధూమపానము ఈ మద్యపానము ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి ఇవి ఉన్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: సాధారణ మహిళలతో పోల్చి చూసుకున్నట్లయితే ధూమపానం మద్యపానం అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు,
0: పాలు కూడా ఇవన్నీ తల్లుల్లో ఇది ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి బిడ్డకి పాలు ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి. మనం పాలు ఇవ్వడం వలన మనం ఆకృతి చేంజ్ అవుతుంది అని అపోహ మాని మనకి అది క్యాన్సర్ రాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి తల్లి బిడ్డకి పాలు ఎక్కువ అంటే ఎంత కాలం ఇవ్వగలిగితే అంత కాలం ఇస్తే చాలా మంచిది.
1: ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. సరే, దురదృష్టవశాత్తు ఏదో ఎవరికో ఎక్కడో ఒక్కరికి ఇలాంటి వ్యాధులు సోకుతున్నాయని తెలుస్తున్నా, ఒకవేళ ఈ రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధి సోకింది అనుకోండి, అప్పుడు దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎంతకాలం దీనికి సంబంధించిన చికిత్స పొందాల్సి ఉంటుంది?
0: ముఖ్యంగా ఇది దీని చికిత్స ఇప్పుడు 3 నుండి 6 నెలలు అలా కూడా ఉంటాయి, కొంచెం పీరియడ్ ఉంటుంది దానికి. కొంతమందికి సర్జరీ చేయడం వల్ల కూడా మనం తీసి ట్రీట్మెంట్ చేయొచ్చు, కొంతమందికి కీమోథెరపీ అంటారు అంటే మందులు ఇవ్వడం వలన కణితి సైజుని తగ్గించడం మరియు తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంత రేడియోథెరపీ అని అంటే లేజర్ కణాలని పంపించి అక్కడ క్యాన్సర్ కణాలని తక్కువ చేయడం అలాంటివి జరుగుతుంది. మెయిన్ గా ఈ రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి.

0: అయితే ఇప్పుడు ఇందులో ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా కూడా ఆ క్యాన్సర్ కణం ఏదైతే ఉందో తొలగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా, అది ఏ దశలో అవసరం పడుతుంది ఆపరేషన్?
1: అది తొలి దశలోనే అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి తొలి దశలో అవసరం, అడ్వాన్స్ స్టేజ్ లో కూడా మనము క్యాన్సర్ గడ్డను తీస్తారు, కానీ అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కీమోథెరపీ ఇచ్చి ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి మందుల ద్వారా కొంచెం సైజ్ తగ్గించి పరిమాణం తగ్గించేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తారు. తీసేసి కూడా కీమోథెరపీ ఒక్కొక్కసారి ఇచ్చే అవసరం కూడా రావచ్చు. అలాంటి వారికి కూడా ఇచ్చి వాళ్ళకి అవసరమా లేదా తెలుసుకుని స్టేజ్ వైజ్ గా ఇస్తారు.
0: మొత్తం మీద ఈ వ్యాధికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాల మీద జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది స్త్రీలు, అట్లాగే ఇంకా ఎలాంటి అంశాలని పాటించాల్సి ఉంటుంది దాని గురించి చెప్తారు?
1: ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో కొంత అవగాహన దీని మీద కలిగి ఉన్నారు, కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఇంకా దీని మీద ఎంతైనా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో మన ఆదిలాబాద్ లో అయితే మనము ప్రతి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మరియు సబ్ సెంటర్లలో దీని స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు అందరికీ నేను తెలియజేయంత ఏంటంటే, వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రోజు మనము అద్దం ముందు నిలబడి చేసుకోవడం వల్ల మనకి అవి కనబడతా ఉంటాయి, కొంతమంది చూసుకోలేక అలా చేసుకొని స్వీయ పరీక్ష చేసుకొని వాళ్ళకి కనుక ఏదైనా డౌట్ ఉన్న వల్ల ఒకవేళ స్వీయ పరీక్ష చేసుకోకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్యకర్త దగ్గరికి పోయి చూయించుకొని మరియు దాని ద్వారా పిహెచ్సికి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ డాక్టర్ గారికి దగ్గర చూయించుకొని ఏదైనా ఉంటే దాని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా చేయించుకోవాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది దీని మీద అవగాహన లేక మాకెందుకు వస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు, కానీ అది ఇది ఎవరికైనా రావచ్చు, గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణ ప్రాంతమే కాదు, ఏజ్ మాకెందుకు వస్తుంది అనేది కాకుండా దీన్ని ప్రతి మహిళ అవగాహన కల్పించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకనంటే ఈ వ్యాధి రోజు రోజుకి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరిగి క్యాన్సర్ బారిన పడడం వారిని మరణించడం కూడా జరుగుతుంది. కానీ మన మరణాలను ఆపాలంటే ఇది తొలి దశలను గనక మనం గుర్తించగలిగితే మన ఈ మరణాలను కూడా ఆపే వాళ్ళం అవుతాము.
0: అయితే ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి గ్రామీణ ప్రాంత మహిళలైతేనేమి పట్టణ ప్రాంతాల మహిళలైతేనేమి ఆరోగ్యపరమైన అవగాహనని పెంపొందించుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధుల్ని దరిచేరనీయకుండా జాగ్రత్త పడవచ్చు, ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఈ దిశగా ఆలోచన చేస్తారని ఆశిస్తూ, అట్లాగే ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు మీరు చెప్పిన ఏదైతే నివారణ చర్యలు గానీ అలాగే వీటికి సంబంధించిన లక్షణాలు గానీ దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించారు. తప్పకుండా ఇవి పాటించి ప్రతి ఒక్కరు కూడా తమ అవగాహనని పెంపొందించుకొని ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనని పెంపొందించుకొని ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహిస్తారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలే అనండి సలహాలే అనండి అవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
2: పానం పదలం ఆరోగ్య శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి దాని లక్షణాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టినరు కేలేనేని. శ్రోతలు మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినిపించవచ్చు, మీరు వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరిని అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అమ్మటాల సంగతుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ఈ శీర్షికన మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్ గారు తన ముచ్చటలో వివరిస్తున్నారు. తనతో ముచ్చట పెడుతున్నది సి ప్రియాంక. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం.
4: మహిళలు పనిచేసే చోట లింగ వివక్షత మరియు లైంగిక వేధింపుల నుండి తమని తాము రక్షించుకునే విధానాలు మార్గదర్శకాలు చెప్పడానికి మనతో ప్రముఖ న్యాయవాది సుధీర్ బొల్లారం గారు.

0: ఉన్నారు. నమస్తే సార్.
1: నమస్కారం అమ్మా.
0: ఎటువంటి విషయాల్లో ఎక్కువగా మహిళలు లైంగిక వివక్షతని ఎదుర్కొంటున్నారో వివరిస్తారా?
1: మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనకి మహిళల మీద జరిగే అత్యాచారాలు కావచ్చు, అదేవిధంగా లైంగిక వేధింపులు కావచ్చు, వీరి నుంచి కాపాడడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలను చేపట్టింది. అటువంటి చర్యలలో భాగంగానే మనులు రాజకీయంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నారు, అదేవిధంగా విద్యావంతులు అవుతున్నారు. కానీ ఈ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉన్నది. అందులో భాగంగానే దీంట్లో పార్లమెంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని కమిటీలను నిర్దేశించింది. ఆ కమిటీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆఫీసులలో తీసేసుకుంటే మహిళలపై ఎక్కువగా లైంగిక వేధింపులు కొన్ని ఆఫీసులలో ఎక్కువగా ఉన్నాయి, కానీ అవి బయటపడట్లేదు, కొందరు చెప్పుకోవట్లేదు.
0: కొన్ని దేశాలలో మరియు మన దేశంలో కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలలో మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఉందంట. అట్లాగే చట్టపరంగా ఒక హక్కుగా అడిగే అవకాశం ఉందా మహిళలు?
1: మనం పార్లమెంట్ ని మనం ఏ అమెండ్మెంట్ చేసుకోవాలన్నా ఎటువంటి హక్కులు అడగాలన్నా అడిగే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగం ప్రకారం దీనిపై మాకు కావాలి అని అధిక సంఖ్యలో అడిగితే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి ఆ సెలవులు ఇచ్చే అధికారం కూడా పార్లమెంట్ కు ఉంది.
0: అవసరం ఎంతవరకు ఉంది అనే దాన్ని
1: గుర్తిస్తారు. అది మీకు అవసరం అనుకున్నప్పుడు పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పనివేళల్లో లేదా సెలవులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
0: అంటే ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా ఇది ఇంప్లిమెంట్
1: చేయవచ్చు. ఆ పార్లమెంట్ అమెండ్మెంట్ చేసిందంటే ప్రైవేటు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఏవైనా సంస్థలు కావచ్చు, దానికి లోబడి పని చేయవలసినవే.
0: మరి మహిళలందరూ అంటే ఇది ఎట్లా సాధించుకోవచ్చు? మెజారిటీని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి
1: అంటే మహిళలందరూ కలిసి అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ పీరియడ్ లో శారీరక అవసరాన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మాకు హక్కు కావాలి, మాకు సెలవులు కావాలి అని అనుకున్నప్పుడు 100% దాన్ని పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారు. అది మన గవర్నమెంట్ అనుమతి ఇస్తుంది, జీవో కూడా అమల్లోకి వస్తుంది. కానీ అది మీరు కోరుకోవాలి,
0: కోరికని తీసుకెళ్లాలి, అక్కడ
1: అమెండ్మెంట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నించాలి.
0: ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యం.
1: సాధ్యం
0: ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వకపోతే న్యాయపరంగా ఏ విధంగా సాధించుకోవచ్చు మహిళలు?
1: దీనికి ప్రభుత్వం, మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, దీనిపై సమాన పనికి సమాన వేతనం ఉండాలి ఖచ్చితంగా. మహిళలకు కొంత వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఎక్కువ సమయం పనిచేసి తక్కువ వేతనాన్ని పొందడం జరుగుతున్నది. కానీ ఇది సమాన పనికి సమాన వేతనం అన్నది సరైన నిర్ణయమే.
0: ప్రైవేట్ రంగ సంస్థలలో ఏం జరుగుతుందంటే పురుషులతో సమానంగా స్త్రీలు పనిచేసినప్పటికీ స్త్రీలకి కొంత తక్కువ వేతనాన్ని ఇవ్వడం అనేది కొన్ని సంస్థలలో జరుగుతుంది, కనుక ఇది న్యాయపరంగా సాధించుకునే వెసులుబాటు ఉందంటారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడవారి మాతృత్వ అవసరాన్ని బట్టి, దేహదారుఢ్యంని బట్టి కేవలం నైపుణ్య సంబంధమైన పనులు, కేవలం ఆలోచనపరమైన మేధాపరమైన పనులు, అంటే ఇంట్లో కూర్చునే పనిచేసే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయట. అవి మన దేశంలో మన దగ్గర చట్టపరంగా సాధించుకోవచ్చా మహిళలు?
1: మన దగ్గర మేధస్సు ఉన్నవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారులు పనిచేస్తున్నారు. అదే మేధస్సు ఉన్నవారు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ ఆపరేట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. సాధించుకోవడమే కాదు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతూ కూడా ఉంది. దేహదారుఢ్యమే కాదు, దేహదారుఢ్యము అనంటే ఇప్పుడు ఐపీఎస్ కు సంబంధించినటువంటి దాంట్లో తెలివి ప్లస్ దేహదారుఢ్యం ఉంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ అవుతున్నారు. అదే లేదు అనుకుంటే మనం మంచి తెలివి మంతులై ఉండి దేహదారుఢ్యం లేకుండా ఉంటే ఎందరో మంది ఐఏఎస్ మహిళలు కూడా ఉన్నారు. అదే విధంగా ఉదాహరణ కోఆపరేట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే, కొన్ని ప్రైవేట్ డిపార్ట్మెంట్లను తీసుకుంటే దాంట్లో అన్ని ఉండి కూడా కొంతమంది ఖాళీగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది పనిచేస్తూ ఉన్నవారు, లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు.
0: అంటే మహిళలకు ఏమిటంటే ఒక ఉద్యోగము చేయడానికి ఒప్పుకుని అందులో చేరినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లల సంరక్షణ భారం అనేది ఉంటది కదా మహిళల జీవితంలో. అట్లాంటప్పుడు వాళ్ళ పెళ్లి తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పనిని మార్చుకోవడానికి హక్కుగా అడిగే అవకాశం లేదేమో మన దేశంలో.
1: మనం ఒక జాబ్ కొట్టిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ మెటర్నిటీ లీవ్ లో అయిన తర్వాత వారికైనా భారంతో కూడుకున్నటువంటివి కాకుండా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ దీంట్లో ఇది లేదు, ఇది రావాలి.
0: ప్రైవేట్ రంగంలో కూడా అదే అవేర్నెస్ వస్తే కొంత మార్పులు చేసుకోవడానికి వాళ్ళ పని వేళల్లో గాని పని భారంలో గాని చేసే పని. అంటే కొన్నిసార్లు నేను ఇంటి నుంచే పని చేస్తాను మీకు కావాల్సిన పని అన్నప్పుడు, అంటే ఆ వెసులుబాటు ఆ అవేర్నెస్ అనేది గవర్నమెంట్ నుంచి న్యాయపరంగా
1: మీరు అడగచ్చు.
0: ఇక లైంగిక వేధింపులైతే నిత్యకృత్యం.

0: పనిచేసే చోట ఉద్యోగులు వేధింపులకి గురైతే ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా, అంటే ఒక్కోసారి ఆధారాలు సమర్పించలేని పరిస్థితి ఉంటుంది పనిచేసే చోట. సో ఎలాంటి ఆధారాలు వాళ్ళు సేకరించలేనట్టి సమయంలో తోటి ఉద్యోగుల పట్ల, పురుష ఉద్యోగుల మీద ఎలాంటి చట్టపరమైన న్యాయాన్ని కోరవచ్చు?
1: మన స్టేట్ లెవెల్లో దీనిపై ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. 2/11/2013 రోజున మనకు సెక్సువల్ హరాస్మెంట్ పై ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ లో ఉన్నారో, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏ సెక్టార్లో ఉన్నా కావచ్చు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకోమని చెప్పింది. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడుకొని ఉంటే గవర్నమెంట్ లో, అంటే మహిళలు ఉంటే, అటువంటి దాంట్లో మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలో డిస్టిక్ కలెక్టర్ లేదా అసిస్టెంట్ కలెక్టర్ లేదా ఎవరైనా వాళ్ళు దానికి ప్రెసిడెంట్ గా ఉంటారు. అయితే ఆ ప్రెసిడెంట్ గా ఉండి మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు. దీనికి ఈ కమిటీకి టోటల్ సివిల్ కోర్టు కథ ఏవైతే హక్కులు ఉన్నాయో అటువంటి వాటిని ఈ కమిటీ కల్పించింది.
0: హక్కులు
1: కానీ ఈ కమిటీలు మన ఆదిలాబాద్ లో లేదు. ఇది ఏర్పాటు చేస్తే అది గ్రీవెన్స్, సమ్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్. ఎక్కడికి ఏది జరిగినా, ఏ మహిళకు ఏం జరిగినా అక్కడ ఒక పిటిషన్ ఇస్తే ఆ మహిళలందరూ ఈ యొక్క మహిళకు సపోర్ట్ గా నిలుస్తారు. ఎప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం వీళ్ళకుంది, అక్కడ జరిగిందా లేదా, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అయ్యింది అనుకుంటే పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వవచ్చు, ఆ బాధిత మహిళకు అన్ని విధాలుగా సహకరించవచ్చు. అయితే ఫస్ట్ ఈ కమిటీ అన్నది ఏర్పాటు చేసుకుంటే మహిళలకు చాలా మట్టుకు ఈ జరిగే సెక్సువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో, అదే విధంగా ఈ ఆఫీసులో కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యంలో కావచ్చు, ఇవి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి.
0: అంటే ఒంటరి మహిళగా ఉద్యోగంలో ఉంటూ అందరు పురుషుల మధ్యన కలిసి పనిచేస్తున్న టైంలో లైంగిక వేధింపులకు ఏమైనా గురైతే తను ఎలాంటి ఆధారాలు సేకరించలేనప్పుడు ఆ సివియారిటీని బట్టి తను ఏమైనా రిపోర్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉందా?
1: వెంటనే తీసుకుంటారు, దాంట్లో ఏ భేదం లేదు. పూర్తి యాక్ట్స్ అన్ని మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. 100% మహిళ పోయి చెప్తే సరిపోతుంది, 100% కాంప్లైంట్ తీసుకుంటారు.
0: సాక్ష్యాలు అడగరంటారా?
1: సాక్ష్యాలు తర్వాత, ఫస్ట్ ఎఫ్ఐఆర్. అయితే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. దాని మీద పోలీసుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సెక్సువల్ హరాస్మెంట్ అని అంటే ఒక అమ్మాయిని కంటి చూపు ద్వారా ఏడిపించడం కూడా సెక్సువల్ హరాస్మెంటే. చేత్తో కాదు, చూపుతో కూడా చూసిన సెక్సువల్ హరాస్మెంటే. ఆ అమ్మాయిని ఏ విధంగా చేసినా, చూపు ద్వారా గానీ, చేతి ద్వారా గానీ, లేక కాలు ద్వారా, సైగలు గానీ, మాటలు గాని, ఇవన్నీ కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందే వస్తాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని సెక్సువల్ హరాస్మెంట్ అనుకుంటారు, అది కాదు. మాటలు కూడా సెక్సువల్ హరాస్మెంటే. ఆమెకు నచ్చని మాటలు మాట్లాడితే అది హరాస్మెంట్ కిందకే వస్తుంది. ఇవన్నీ తీసుకొని కూడా మనం ఫైల్ చేయవచ్చు.
0: మీరు అన్నట్టు ఇప్పుడు చూపు కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకు వస్తుంది. చూపుని తను ఎట్లాగూ ప్రూవ్ చేయలేదు కదా, నన్ను ఇలా చూశారు అని చెప్పేసి తను సాక్ష్యాలైతే సమర్పించలేదు. అంటే ఇలాంటప్పుడు కూడా చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు పనిచేసే చోట కనీస అవసరాలని, అంటే టాయిలెట్స్ కానీ, శానిటరీ నాపీస్ గాని, విశ్రాంతి గదుల్ని గాని, పిల్లల సంరక్షణ కోసం ఏమైనా గదుల్ని గాని సాధించుకునే వెసులుబాటు ఉందా?
1: ఖచ్చితంగా ఉంది. దాన్ని అమెండ్మెంట్ చేసింది, వచ్చింది, కానీ అమలు కావట్లేదు. ఖచ్చితంగా మహిళలు పనిచేసే చోట మీరు అడిగిన అవసరాలు 100% ఉండాల్సిందే. దీనిపై మనకి కమిటీ ఏదైతే ఉందో మీరు కమిటీ ఏర్పాటు చేసుకుంటే ఆ కమిటీ అన్నది ఈ ఆఫీసులలో ఎక్కడ ఏమున్నాయి, ఏమీ లేవని చూస్తుంది. చూసి అది ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయవచ్చు, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయవచ్చు. ఈ రిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ డెవలప్ లోకి వస్తాయి. ఫస్ట్ మనం కమిటీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉండాలి.
0: అంటే మొదట కమిటీ ఏర్పాటు చేసుకుని,
1: ఫస్ట్ మనకు కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. కమిటీ ఏర్పాటు చేసుకుని అందులో 10 మంది కూడితో సభ్యులు ఉండాలి. దానికి ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారు ఉంటారు, అదే విధంగా జేసీ గారన్నా ఉండొచ్చు, లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ గారన్నా ఉండొచ్చు, హయ్యర్ క్యాడర్ ఎవరైనా ఉండొచ్చు. అదే విధంగా ప్రతి డిపార్ట్మెంట్, ఉదాహరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, డిఓ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ లో 10 మందికి మించి ఏ మహిళలు ఉన్నా ఆ అదర్ డిపార్ట్మెంట్ కలుపుకొని 10 మందితో కూడుకుని కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ సివిల్ రైట్స్ కలిగి ఉంది. అదేంటి, ఒక గ్రీవెన్స్ ఏది వచ్చినా అక్కడికి పోయి పిటిషన్ ఇవ్వచ్చు. ఆ కమిటీ ఆ మహిళకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. ఒక మహిళకు ఇబ్బంది జరిగినప్పుడు ఈ మహిళలతో కూడుకున్న అన్యాయం చేయరు కదా. మరి చేయనప్పుడు అక్కడ ఏది జరిగింది, వాస్తవం ఏది జరగలేదు అన్న నిర్ధారణ జరుగుతుంది కదా. ఆ జరిగిన తర్వాత వీళ్ళు ఒక పంచనామా చేసుకుని ఆ రిపోర్ట్ ని కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసే అధికారం మీకుంది. ఇది

0: మంచి పవర్ తో కూడుకున్నది.
1: ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పి ఎక్కువగా ఆడవాళ్ళు ఏంటంటే ఇది వరకు ఇంట్లో కూర్చుని ఉన్నట్టు కాకుండా ఇప్పుడు బయటకు వచ్చి అన్ని సాధిస్తున్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. ఎక్కువ టైం వాళ్ళు బయట ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలనేవి కల్పించడం అనేది కనీస బాధ్యత కదా.
0: పని అవసరం లేని సమయంలో మన యొక్క అధికారి మనల్ని కావాలని ఉంచుకున్నప్పుడు కూడా మనం కాంప్లైంట్ ఇవ్వచ్చు, మనపై బడని తీసుకొస్తే. నో డౌట్. అంటే పని వేళలో ఏదైతే లేదు, అవసరం లేకుండా మనల్ని హారాస్మెంట్ చేద్దాం, ఆ పని అయిపోయిన తర్వాత కూడా మీరు 5 గంటల నుంచి 9 గంటల దాకా ఉండాలి అని అనుకున్నప్పుడు అది సమ్ టైప్ ఆఫ్ హారాస్మెంటే. నో డౌట్. అక్కడ ఏ పని లేదు, లేకున్నా కూడా ఆయన ఉంచుకుంటున్నాడు అంటే హారాస్మెంటే కదమ్మా. కాబట్టి 100% దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. ఆ అటువంటి దాంట్లో ఏర్పాటు చేసుకునే కమిటీ కూడా సహాయ సహకారాలను తీసుకుని అటువంటి వారిపై మనం ఒత్తిడి తీసుకొస్తే ఈ హారాస్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుందమ్మా.
1: లింగ వివక్షత నుండి తనను తాను రక్షించుకుంటూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేయడానికి కావలసిన సూచనలు మార్గదర్శకాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: న్యాయం చట్టం ఈ శీర్షికన మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విన్నాం. తనతో ముచ్చట విట్టిండ్రు సి ప్రియాంక. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఇది 4 జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అమ్మటాల సంగతులు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము నాలో ఊట్నూర్. ఊట్నూరు గురించి కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగాన్ని ఇప్పుడు విందాము.
8: నాలో ఊట్నూర్ అంతా సందడిగా ఉన్నది. బడిలో పిల్లలు అటూ ఇటూ తిరుగుతున్నారు, మామిడి తోరణాలు కడుతున్నారు. పాఠశాల అంతా ఒక పండుగ వాతావరణం లెక్క కనిపిస్తున్నది. తెలుగు సార్ అయితే తెగ హడావుడు చేస్తున్నాడు. సార్ కనపడంగానే అడిగినా, ఏం సార్ ఈరోజు కలెక్టర్ ఏమైనా వస్తున్నాడా ఏమిటి? ఏం లేదు సార్, పండుగలు ఎట్లా చేసుకోవాలో చెప్పడానికి గాను నిజంగానే మన పాఠశాలలో చేసి చూపిస్తున్నా. నిన్న మీరు సెలవు మీద ఉన్నారు కదా, అందుకే మీకు ఈ విషయం కొంచెం తెలపలేకపోయినా. మీకో పని చెప్తా, మన ఊరి గురించి ముచ్చట చెప్పాలి, జరంత ఆలోచించుకోండి అన్నాడు సార్. ఏ అట్లనే సార్ అన్న, పిల్లలంతా పనులు చేసుకుంటూనే వచ్చి నమస్కారం సార్ అంటున్నారు. వాళ్ళందరికీ బదులు నమస్కారం పెడుతూ ఇవాళ బాగా హుషారుగానే పనిచేస్తున్నారని అనుకుంటున్నాం. ఏజెన్సీ పాఠశాల అంటే కొందరికి మంచి అభిప్రాయం లేదు. ఇక్కడ కూడా దీక్షగా పాఠాలు చెప్పే టీచర్లు ఉన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలు, ఆశ్రమోన్నత పాఠశాలలు రెండూ ఉన్నాయి. పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలనే తపనతోనే పనిచేస్తున్నారనే నాలో నేనే అనుకుంటున్నా. ప్రార్థన సమయంలోనే విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. 10 నిమిషాల ప్రార్థన తర్వాత 1 గంట పాటు కార్యక్రమం ఉంటుంది. అందులో తమ ఆలోచనలు పంచుకోవాలి. పిల్లల్లోని ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్నది. పాటలు, నృత్యాలు, జోకులు ఆనందంగా ప్రదర్శిస్తున్నారు. గోండు పిల్లలైతే వాళ్ళ దండారి కూడా చేశారు. హెచ్ఎం సారు, మిగతా ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు అనుకున్న విషయాలు మాట్లాడారు. నా వంతు వచ్చేసరికి మాత్రం ఉట్నూరు గుర్చింపమన్నారు. మన చరిత్ర మనకు తెలియాలి కదా అన్నారు. సరే, పిల్లలకు కూడా మనం ఉంటున్న ఊరు గురించి చెప్పాలనేటువంటి ఆలోచనతోటి నేను నేరుగా ఉట్నూరు గురించి చెప్పడంలోకే వెళ్ళాను. కొన్ని పేర్లుంటాయి, అవి మనల్ని ఉత్తేజపరుస్తాయి. అట్లాంటిదే ఉట్నూరు. ఉంటున్న ప్రాంతం అనే ప్రేమ కావచ్చు, ఒక స్నేహితుల్లా నన్ను ఆదుకుంది, ఒక పుస్తకంలా శోధించమన్నది, భిన్న సంస్కృతుల నిలయంగా మనుగడ సాగిస్తున్నది. నాకంటే ముందే ఉన్నది, నా తర్వాత కూడా ఉంటది. 2 దశాబ్దాల కిందటి వరకు ఈ పేరే తెలివలే. ఎక్కడి నేను, ఇక్కడికి రావడమేమిటి, ఇలా మాట్లాడడం ఏమిటి అనుకుంటున్నారు కాదు, అది నిజమే. ఉట్నూరు అంటే ఆదివాసుల కేంద్రం, వేల సంవత్సరాల చరిత్రకు నిలయం, కాకతీయ పాలన ఆనవాళ్లకు చిహ్నం. అక్కడ ఉన్నటువంటి ఆ పురాతన శివాలయమే గోండు రాజుల పాలనకు పెట్టింది పేరు. శిథిలమైన కోట అందుకు నిదర్శనం. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కుమరం భీం వారసత్వం ఉన్నది. భూమి కోసం అమరులైన దుఃఖం ఉన్నది. అడుగడుగున కానవచ్చే ఈ మట్టిని అడిగినా చెప్తుంది తన ఘన చరిత్రను గూర్చి. నేను ఉట్నూరులోనే ఉన్నా, నాలో ఉట్నూరు ఉన్నది, ఉట్నూరులో నేను ఉన్నా. ఉట్నూరు ఒడిలో అడవి బిడ్డ కుమరం భీం కాంప్లెక్స్ స్వాగతం పలుకుతుంది. ఉద్యమాల వీరుణ్ణి తలుచుకొని ఊళ్ళోకి అడుగు పెట్టమంటుంది. జిల్లాలోని గోడును వినమంటుంది. ఊపునిచ్చే ఊరు, ఊరు ఊతమైన ఊరు, ఉట్నూరు నా ఉట్నూరు. ఐబీ చౌరాస్తాలో నిలిచిన అంబేద్కర్ తన చింతకు వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తాడు. గిరి ప్రగతిని విస్తరించిన నెలకొల్పిన ఆర్టీసీ డిపో బోసిపోయి బక్కచిక్కిన ఆదివాసీ చిన్నారులా కనిపిస్తున్నది. ఇక్కడ ఏ ఆకును కదిలించినా పోరు గానానే వినిపిస్తుంది. సమయ సందర్భాలతో సంబంధం లేదు. నిత్యం రహదారి నిండా ప్రదర్శనలే. హామీలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. ఆదివాసుల అభ్యున్నతి కోసం వెలిసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను కన్నురారా చూడాల్సిందే. నిజాం కాలం నాటి భవనాల్లో వెలిసిన తహసీల్దార్, తపాలా శాఖ, రక్షణ భట నిలయాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మనల్ని ఆనందింపజేస్తాయి. అష్టకూడలి మార్గం ఉట్నూరుకే తలమానికం. ఎక్స్ రోడ్లో నిండుగా నిలబడిన తొలి ఐఏఎస్ అధికారి తుకారాం ఆదివాసి యువతకు ఒక ఉత్తేజ కిరటం. అతను అరణ్య గూడాల్లో బతుకు సమరం చేస్తున్న ఆదివాసులకు అండగా నిలిచింది ఈ ఉట్నూరు నా ఉట్నూరు నాలోని నా ఉట్నూరు. ఇంతేనా అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. ఊరు చుట్టూ నాలుగు చెరువులు, మండు వేసవిలో సైతం ఎండనివి. రెండు వైపులా వాగులు పరిగెడుతుంటాయి. అడవి మధ్యన కొలువుదీరిన ఊరు నా ఉట్నూరు. 20,000 పైగా జనాభాతో వెలసిల్లుతున్న ప్రాంతం ఇది. ఏజెన్సీకి ఉట్నూరు డివిజన్ కేంద్రం. మొదట్లో ఆదివాసీ గోండురాజుల పాలన సాగింది. అప్పుడు అంతగా అభివృద్ధి చెందని ఈ ప్రాంతంలో కనీసం రహదారుల సౌకర్యం కూడా లేదు. కవాల్ అభయారణ్యం ప్రభావంతో వన్యప్రాణుల సంచారం ఉండేది. అయినప్పటికీ అడవి జంతువులు దట్టమైన అడవుల్లోనే నివాసాలను ఏర్పాటు చేసుకుని ఆదివాసులు జీవనం సాగించేవారు. క్రమంగా అవి గిరిజన గూడాలుగా రూపాంతరం చెందాయి. ప్రగతికి నోచుకొని గిరిపుత్రుల అభివృద్ధి కోసం గత 3 దశాబ్దాలుగా పాలకులు చేసిన కృషి గిరిజనులో విద్యా ప్రభావంతో క్రమంగా వారి జీవన విధానంలో మార్పును తెచ్చాయి. దీనికి తోడు మంచిర్యాల నుండి ఆదిలాబాద్ వరకు కవ్వాల్ అభయారణ్యం మీదుగా వేసిన రోడ్డుతో అనేక ప్రాంతాల ప్రజల రాకపోకలు పెరిగినవి. మైదాన ప్రాంత ఆచార వ్యవహారాలు ఆదివాసీల సంస్కృతిని ప్రభావితం చేశాయి. మనుగడ కోసం పోరాటంలో కుమరం భీం ఉద్యమ స్ఫూర్తి, హేమండార్ సూచించిన మార్గదర్శకాలు, రైతు కూలి సంఘం కార్యక్రమాలు వారి జీవనంలో మార్పులకు ప్రతీకలుగా నిలిచాయి. దేశంలో అనేక జాతులు కులాలు ఉన్నప్పటికీ ఆదివాసులకంటూ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. వీరిలో గోండులు, నాయక్పోడ్, తోటి, మన్నేవార్, పర్దన్, కొలాం, ఎరుకల, లంబాడ, కోయా, ఆన్ తదితర తెగలవారున్నారు. జీవన విధానం విభిన్నం. ఆదివాసుల పండుగలను, దేవతలను ఆరాధించడం పట్ల ఆసక్తిని చూపుతారు. దాదాపు 10 రకాల భాషలను మాట్లాడే ప్రజలతో ఉన్న కేంద్రం ఇది. ఇంతే ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇంకా ఉన్నది పిల్లలు. ఈ ప్రాంత విశిష్టతను మిగతా సమాజానికి అందించిన కవులు, కళాకారులు కూడా ఉన్నారు. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కళాకారుడిగా గుర్తించిన వట్టి యోధన్ మన ప్రాంతం అతనే. హస్త కళలో ప్రావీణ్యం కనపరిచిన నానేశ్వర్ కు శిల్పి గురువు పురస్కారాన్ని ఇటీవలనే రాష్ట్రపతి చేత అందుకున్నాడు. ఉట్నూరు కేంద్రంగా కృషి చేసిన కవులు ఏలేశ్వర మాధవాచార్య, మడిపల్లి భద్రయ్య, చందనగిరి దేవయ్య, వాడ్రేవు చినవీరభద్రుడు, ఇంగ్లీష్లోకి జంగుబాయి కవితను అనువాదం చేసిన హైమండార్ఫ్, ఫణికుమార్, పాఠ్య పుస్తకాల్లోకి కుమరం భీమును చొప్పించిన యాది సదాశివ మాస్టారు, ఇక్కడే ఉండి ఈ ఆదివాసుల జీవనాన్ని పరిశీలన చేసి రాసిన అడవి నవల రచయిత వసంతరావు దేశపాండే, బి మురళీధరరావు, మలయశ్రీ, దామర్రావులు, ఉదార నారాయణ, గోపగాన్ రవీందర్, అల్లం రాజయ్య, సాహు, గోపి భాగ్యలక్ష్మి, గోండీ సంస్కృతిని రాసిన మెస్రం మనోహర్ ఎప్పటికీ మరవలేం. వాళ్ళ

0: లేకపోయినా అధికారిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి. డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి ఉంటాడు. ఐటీడీఏకు ప్రాజెక్టు అధికారికి ఒక ఐఏఎస్ ఉంటాడు. అన్ని పత్రికా కార్యాలయ సెంటర్లు ఉన్నాయి. 100 పడకల ఆసుపత్రి ఉన్నది. అగ్నిమాపక కేంద్రం ఉన్నది. రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న వారు స్థానికంగా ఎదగడం ఈ ఊరుకు అదనపు బలం. ఇంకా చెప్పాలని ఉన్నది, కానీ ఇక్కడితో ముగిస్తాను. మన గురించి మన అవగాహన కలిగి ఉన్నప్పుడే దేన్నైనా సాధిస్తామని చెప్పగలను. ఇక ఉంటాను. అందరికీ రామ్ రామ్. చప్పట్లతో పిల్లలు తమ హర్షాదరేఖల్ని వెలిపుచ్చారు. ఉట్నూరు ప్రాముఖ్యత ఇంతగా ఉన్నదా అని ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు.
1: నాలో ఊట్నూరు, కవి రచయిత గోపగాని రవీందర్ ప్రసంగాన్ని విన్నాము.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇందరితో ఇలాంటి అమటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే అమటాల సంగతుల కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలో పోషకాలు. దీని గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట విందాము. దార్శనిక కవి, ఉద్యమ సాహిత్య రవి కాళోజీ, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగాన్ని విందాం. కైతా శీర్షికన బి శైలజ స్వీయ కవితలు ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాతం, తర్వాత 8:00 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎం ను. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.
3: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी जापान के प्रधानमंत्री सनाए तकाची के साथ आज नई दिल्ली में वार्षिक शिखर वार्ता करेंगे. कर्मचारी भविष्य निधि संगठन ईपीएफओ ने वित्त वर्ष 2025-26 के लिए ब्याज दर 8.25% रखने की घोषणा की. केंद्र सरकार ने भारत में व्हाट्सएप पर नए यूजर नेम फीचर को लेकर मेटा को नोटिस जारी किया. 3 दिन के भीतर स्पष्टीकरण मांगा. दिल्ली सरकार ने वायु प्रदूषण रोकने के लिए एक स्थायी शीतकालीन प्रदूषण मास्टर प्लान की अधिसूचना जारी की. फीफा फुटबॉल विश्व कप के रोमांचक मुकाबले में बेल्जियम ने सेनेगल को 3-2 से हराया. और पुरुष क्रिकेट में भारत और इंग्लैंड के बीच पहला T20 मैच बारिश के कारण रद्द. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में जापान के प्रधानमंत्री सनाए तकाची के साथ वार्षिक शिखर वार्ता करेंगे. ये वार्ता दोनों पक्षों को आपसी हित के मुद्दों की समीक्षा तथा द्विपक्षीय सहयोग मजबूत बनाने का अवसर प्रदान करेगी. हमारे संवाददाता ने बताया है कि वार्ता के बाद कुछ सहमति पत्रों पर हस्ताक्षर किए जाने की भी संभावना है.
4: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. हाल ही में प्रधानमंत्री नरेंद्र मोदी ने फ्रांस में आयोजित G7 शिखर सम्मेलन के दौरान जापान के प्रधानमंत्री से मुलाकात की थी. भारत जापान वार्षिक शिखर सम्मेलन दोनों देशों की रणनीतिक साझेदारी के एजेंडे को आगे बढ़ाने का प्रमुख मंच बना हुआ है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 वर्षों में दोनों देशों के बीच 5 लाख लोगों के 2 तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. दोनों देशों के बीच विदेश मंत्री, रक्षा मंत्री और अन्य वरिष्ठ स्तरों पर भी नियमित रूप से बैठकें और उच्च स्तरीय आदान प्रदान होते रहते हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
3: प्रधानमंत्री तकाईची भारत की 3 दिन की यात्रा पर कल शाम नई दिल्ली पहुंचे. ये भारत की उनकी पहली आधिकारिक यात्रा है. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि आज जापान के प्रधानमंत्री के

0: India's economy ended the first quarter of financial year 2027 on a strong footing, with various high-frequency indicators showing robust growth in June, reflecting resilience despite the West Asia war and other external headwinds. The Hindustan Times opens with the headline, ATF commercial LPG rates cut as crude prices ease, while the Hindu writes, commercial LPG prices reduced by 183 rupees per refill. The Times of India, under a picture of new Indian Army Chief General Dhirat Seth saluting his father, Lieutenant General Krishna Mohan Seth, retired, informs, General Seth said his aim would be to build a tech-enabled, future-ready army capable of operating effectively across multiple domains, while the statesman informs, new army chief outlines Vijay vision, stresses modernization of army. And finally, the Times of India informs that University of Minnesota scientists, under a project called Spud Cell, built from scratch synthetic cells that can grow, feed and reproduce like a natural cell, claiming their work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Center issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട നവലതോ ഉത്തമ സാഹിത്യപു നവലല്ലോഞ്ചി ഏർച്ചി ഏറി കൂർച്ചി രൂപൊന്നിച്ചി വിനിപ്പിച്ചേ നവല ധാരാവാഹിക പഠന കാര്യക്രമം നവലതോ. ఈ నవలతో కార్యక్రమంలో ఈరోజు విందాము ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 50వ భాగాన్ని. ఈ భాగాన్ని వినే ముందు వాణిజ్య ప్రకటనను విందాము.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నవలతో భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపినటువంటి సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పొచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాల్ని అర్పించినటువంటి మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతోటి సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు వరకు బ్రిటిషర్లకు ఎదురొడ్డి ప్రాణాలను విడిచిండ్రు. ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే వందల మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా, ధైర్యంగా బ్రిటిషర్ల ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 సంవత్సర కాలం అల్లూరి కాలం అని చెప్పవచ్చు. బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. అందరి చేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు గారు కథారచయిత, విమర్శకుడు, జర్నలిస్టు, సంఘ సంస్కర్త కూడా. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలాపట్టణం గతంలో శ్రోతల ప్రశంసలను అందుకున్నది. అందుకే పునఃప్రసారం చేస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సుమనస్పతి రెడ్డి గారి

పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పొచ్చు. మరి ఇయాలటి ఈ నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవలా ధారావాహిక పఠనం 50వ భాగాన్ని ఇప్పుడు విందాము సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో.

0: మన్యమంతా చాటింపులు వేస్తున్నారు బారికలు. మన్య ప్రజలను నిరాయుధులను చేయాలని ఆగమేఘాల మీద వచ్చిన ఆదేశం మేరకు వినిపిస్తున్న చాటింపులు అవి. కొండ ప్రజలకు మైదాన ప్రాంతాల వారి మాదిరిగా లైసెన్సులు అవసరం లేదు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొండవాళ్ల దగ్గర ఏ ఒక్క ఆయుధం అందుబాటులో ఉన్నా సరే అది కొండదళాన్ని బలోపేతం చేస్తుందని భయం. నడిబొడ్డున నిలబడి బారిక మోగిస్తున్న డప్పు గంగరాజు మాడుగుల అంతా వినిపిస్తోంది. ఊళ్ళో చాలామంది చావడి దగ్గరికి వచ్చారు. వాళ్లలో దొలవుడు కూడా ఉన్నాడు.
1: ఇందుమూలముగా తెలియజేయినది ఏమనగా, గూడెం పాడవ తాలూకాల మొదలు మైదానాలలో మాడుగుల దాకా నివసించి ఉన్న ప్రభుత్వ విధేయులు ప్రజలకు తెలియజేయునది ఏమనగా, తుపాకులు, పిస్తోళ్లు, తుపాకీల కత్తులు, పట్టాకత్తులు మొదలైనవి కలిగి ఉన్నవారు వాటిని వెంటనే కృష్ణదేవిపేట, చింతపల్లి, పాడేరు పోలీస్ స్టేషన్లలో ఏదో ఒక చోట అప్పగించాలని పోలీసు వారు ఆదేశిస్తున్నారు. ఇవి సమర్పించిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ దొరవారు రసీదు చీటీ కూడా ఇస్తారు. ఈ ప్రకటనను ధిక్కరించి ఎవరైనా ఆయుధాలతో బహిరంగంగా తిరిగితే వారు తీవ్ర ప్రమాదంలో పడతారు. ఎందుకంటే ఆయుధాలు తీసుకెళ్తున్న వారంతా పితూరీకి చెందిన వారని బ్రిటిష్ ప్రభుత్వం భావించవచ్చు, కాల్చి చంపవచ్చు. త్వరలో మలబారు ప్రత్యేక పోలీసులు వస్తున్నారు కాబట్టి ఆయుధాలు అప్పగించే పని వెంటనే పూర్తి చేయవలసిందని పోలీసు వారు ఆదేశిస్తున్నారు. మలబారు దళానికి విశేష అధికారాలు ఇవ్వాలని సర్కారు వారు నిర్ణయించారు. మలబారు పోలీసులు చాలా కఠినంగా ఉంటారని, ప్రతి ఇల్లు తనిఖీ చేస్తారని, ఆ సమయంలో ఆయుధాలు దొరికితే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా పోలీసు వారు హెచ్చరించడమైనది.
0: సాయంత్రం తన చేను పక్కనే ఉన్న గుడిసెలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఒంటరి డొలవుడు. ఎకరం చేను మధ్యగా చిన్న దిబ్బ, దానిమీద 10-15 బొంగులతో చిన్న వెదురు పొద. ఆ వెదురు బొంగుల మధ్య నుంచి కనిపిస్తోంది చేనుకు అవతల ఉన్న వెట్టి బంగ్లా. తనలాగే ఎవరూ లేక వెలవెలబోతోంది. అప్పుడొచ్చాడు పెంటుగాడు. వచ్చి రావడంతోనే అన్నాడు,
2: భద్రంరా డొలవుడు, మలబారు దండు వస్తదంట. ఆ సైన్యం చాలా కిరాతకమైనదంట. రామరాజు దళంలో ఎవరున్నారో అందర్నీ పట్టేస్తదంట. కొంచెం జాగ్రత్తగా ఉండరా అన్నాడు పెంటుగాడు.
3: ఎవడు చెప్పాడ్రా అన్నాడు డొలవుడు.
2: బారికగాడు మునసబుతో చెబుతుంటే ఇన్నాను అన్నాడు పెంటుగాడు.
3: పెంటు ఆసికాలికి నేనే దొరికానా అన్నాడు బాధగా డొలవుడు.
2: అబద్ధం కాదురోయ్, సత్య ప్రమాణకంగా చెప్తున్నా అన్నాడు నమ్మకంగా పెంటుగాడు.
3: నిజమేనా
0: అన్నాడు కొంచెం భయంగా డొలబుడు.
2: బొమ్మెత్తు పొద్దుకాడ ఆయనెవరో పెద్ద అధికారి, గూడెం వచ్చాట, ఇదే పని మీద
0: అన్నాడు పెంటు.
3: ఆ ధోరణి నేను కూడా చూశాను అన్నాడు డొలబుడు.
2: ఇప్పుడేమో బారిక చాటింపు, మలబారు దండు రావాలంటే జనం కాడ తుపాకులు, కత్తులు, కటార్లు ఉండకూడదని షరతు పెట్టారంట
0: అన్నాడు పెంటు.
3: అదా
0: అన్నాడు డొలవుడు అమాయకంగా. ఆ రోజు నుంచి డొలవుడు పెద్దగా కనిపించడం లేదు ఊరివాళ్లకు. ఎప్పుడు వెళ్లినా ఇంటికి గుండం కనిపించేది. దాదాపు 20 రోజులు గడిచిపోయాయి. 2 పటాలాల మలబారు దండు మన్యానికి వచ్చింది. వాళ్ల వెంటే హింసాకాండ కూడా వచ్చింది. కొంచెం అనుమానం ఉన్నా కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అందుకే ఇంతకాలం కొండదళంతో కలిసి తిరిగిన వాళ్లు చాలామంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఇళ్లు వెతికి వెతికి తగలబెడుతున్నారు. గ్రామంలో నడిబొడ్డుకు తీసుకువచ్చి కట్టేసి రక్తాలు కారేటట్టు, తోళ్లు ఊడేటట్టు కొడుతున్నారు కొండదళం ఆచూకీ చెప్పమని. వాళ్లు వెళ్లిన దారిలో కనీసం 1-2 పాకలు దగ్ధం కాక తప్పడం లేదు. ప్రజల ఒళ్ళు హూనమైపోతోంది. వండుకున్నదేదీ మిగలడం లేదు. గొర్రెలు, మేకలు, కోళ్లు దర్జాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చాడో మరి, అర్ధరాత్రి దాటుతుండగా నెమ్మదిగా వచ్చి
2: తన ఇంటి అరుగుమీద కూర్చున్నాడు డొలబుడు. వెన్నెల రోజులు, కొంచెం చలిగా ఉంది. ఆకాశంలో మబ్బులు గమ్యం ఎరగనట్టు పోతున్నాయి. ఒక్కొక్కసారి చంద్రుడి మీద వస్తే వెన్నెల మసకబారుతోంది. మబ్బు తప్పుకోగానే మళ్లీ వెన్నెల పిండారబోసినట్లు విరుస్తోంది. ఇంటి లోపలికి వెళ్లాలంటే పోలీసులు ఇల్లు చుట్టుముడతారేమోనని భయం. కొద్దిసేపు అలా ఆలోచిస్తూనే కూర్చున్నాడు, చుట్టూ చూస్తూ. ఒక్కసారి గట్టిగా గాలి వీచింది. చేను మధ్యలో ఉన్న వెదురు పొద బొంగులు ఉరుసుకుంటూ శబ్దం చేస్తున్నాయి. ఆ గుబురు ఇప్పుడు కొంచెం పలసబడింది. 4 రోజుల క్రితం డొలబుడే 3-4 బొంగులు నరికేశాడు. వెన్నెల బాగా మసకబారింది. మబ్బు పట్టేసింది దట్టంగా. లోపలికి వెళ్లి పడుకుందామని అనుకున్నాడు డొలబుడు. శరీరం అంతా అలసటగా ఉంది. లోపలికి వెళ్లి గొంగడి తెచ్చుకుందామన్నా భయపడుతున్నాడు. అరుగుమీదే కునికిపాట్లు పడుతూ గడుపుతున్నాడు. అప్పుడే దూరంగా వినిపించింది కోలాహలం. హఠాత్తుగా ఉలిక్కి పడినట్టు తెలివి తెచ్చుకుని చుట్టూ చూశాడు డొలబుడు. కొండమీద నుంచి ఊళ్ళోకి వచ్చేదారి వెంటే దిగుతోంది దండు. ఆ పెట్రోమాక్స్ లైట్లు, 2-3 బ్యాటరీ లైట్లు, అవన్నీ దండుకు సంబంధించినవే. కొండదారి దిగుతూ గ్రామంలోకి వస్తున్నారు. 2 నిమిషాలు పరిశీలించి చూశాడు. ఒక్కసారిగా బిక్క చచ్చిపోయాడతడు. దండు తన ఇంటివైపే వస్తోంది. ఒక్కసారిగా వెన్నులో నుంచి వచ్చింది చలి. పై ప్రాణాలు పైనే పోయాయి. చుట్టూ చూశాడు. లోపలికి వెళదామని లేచి మళ్లీ చతికిల పడిపోయాడు. దండు దగ్గరగా వస్తున్న కొద్దీ పెరిగిపోతోంది భయం. మెదడు మొద్దుబారిపోతోంది. ఓ మబ్బు వచ్చి చంద్రుణ్ణి కమ్మేసింది ఆకాశంలో. మళ్లీ చీకటి. ఇప్పుడు ఆ పెట్రోమాక్స్ లైట్లు, బ్యాటరీ లైట్లు మరింత కాంతిమంతంగా కనిపిస్తున్నాయి. 2 నిమిషాలు గడిచాక నెమ్మదిగా మబ్బు తొలగుతోంటే వెన్నెల పరుచుకుంటోంది అక్కడంతా. మాటలు ఇంకాస్త స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి నిలబడ్డాడు డొలబుడు. ఎండిన ఆ చేనుకు అడ్డంబడి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ వెదురుపొత దగ్గరగా వెళ్లాడు. 4 రోజుల క్రితమే నరికి పెట్టాడక్కడ. వెన్నెట్లో స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. తన మోకాళ్ల పైభాగం వరకు ఎత్తు చూసి నరికిన వెదురుబొంగు. దాని కొస శూలంలా ఉంది. అంత జాగ్రత్తగా చెక్కేశాడు. పోలీసులు వస్తున్న వైపు చూశాడు డొలబుడు. ఇంకా దగ్గరగా వచ్చారనిపించింది. ఆకాశం కేసి చూశాడు ఆందోళనగా. గ్రామదేవతను తలుచుకున్నాడు భక్తిగా. మొలతాడులో నుంచి గోచి వెనక భాగం కిందికి లాగేశాడు. ఇంకొంచెం దగ్గరయ్యారనిపిస్తోంది పోలీసులు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. పిరుదులు ఎడం చేసి గుదాన్ని ఆ వెదరు బొంగు కొసమీద ఆంచాడు అతడు. అంతే, కాళ్ళు 2 ఒక్కసారిగా పైకెత్తేశాడు. ఒక పెనుకేకతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. అడవి ఉలిక్కిపడినంత హృదయ విదారకమైన కేక. మళ్లీ చంద్రుణ్ణి కప్పేసింది మబ్బు. కొన్ని నిమిషాల్లోనే దూరంగా మెరుపు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చినుకులు. వెట్టి బంగ్లాను వెతుక్కుంటూ వచ్చిన మలబారు దండు చినుకులు ప్రారంభమవుతూ ఉండగానే లోపలికి దూరిపోయారు. అమ్మయ్యా, ఇది ఇక్కడ ఉండడం బాగా పనికొచ్చింది. 1/2 గంట తర్వాత కుంభవృష్టి కురిసింది. కొద్దిసేపటి తరువాత బయలుదేరదామని చూస్తే వర్షం ఎక్కువైనట్టనిపించింది. లోపలే వెచ్చగా పడుకున్నారు. వర్షం ఎప్పుడో వెలిసిపోయింది. తెల్లవారి వెలుగు వచ్చింది. ఆ దారిన పోతూ ఎవరో చూశారు ఆ దృశ్యాన్ని. చేనంతా వర్షం నీటితో నిండుంది. వెదురు పొద ఉన్న ఆ చిన్న దిబ్బ నెత్తుటి పూత పూసుకుని ఎర్రబడింది. బొడ్డు కింద

0: మొలతాడు నుంచి దొలబుడి మర్మాంగం మీదుగా వేలాడుతోంది గోచి. రక్తంలో సగం తడిసిన తెల్ల జెండాలా ఉంది. వెదురు బొంగు దొలబుడి గుదం గుండా చాలా లోపలికి చుచ్చుకుపోయింది. వర్షానికి తడిసిన అతడి పొడవాటి వెంట్రుకలు ముఖాన్ని కప్పేశాయి. లేకపోతే చావుకు ముందు ఎంతటి నరకయాతన అనుభవించాడో అతడి ముఖం చూస్తే తెలిసేది. పళ్ల మధ్య ఇరుక్కుపోయింది నాలుక. తను జీవిస్తున్న కాలం ఎంత క్రౌర్యమైనదో దర్శించి విచలితమైపోయినట్టున్నాయి ఉబికి వచ్చిన కనుగుట్లు. నెత్తురంతా పోయిన శరీరం పాలిపోయింది. దొలవుడు కొర్రుదిగి చచ్చిపోయాడు. భయం, భయానికి తట్టుకోలేక కొర్రుదిగి దారుణంగా చనిపోయాడు. కృష్ణదేవిపేట పోలీసు శిబిరం స్తబ్దుగా ఉంది. ఎండవేడిక లేకపోతే రామరాజును అరెస్టు చేసిన తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతోన అర్థం కావడం లేదు. మన్యాన్ని ఇంత భయపెట్టిన వాళ్ళం, మమ్మల్నిప్పుడు ఇంత భయం ఎందుకు ఆవహించింది? ఒక్కసారిగా ప్రశ్నించుకున్నాడు ఫర్బీస్. రామరాజును కృష్ణదేవిపేటకు చేర్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ భయం పెరిగిపోతోంది. స్పెషల్ కమిషనర్ దగ్గర నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అనుక్షణం ఉత్కంఠ, ఏదో తెలియని భయం. ఈ రెండేళ్లు అక్షరాల మన్యంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎట్టకేలకు తాము గెలిచినట్టు సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తున్నా భయం భయంగానే ఉంది. ఏ మూల నుంచి ఏ కొండదళం దాడి చేస్తోందోనన్న భీతి ఈ క్షణంలో మరింత పెరిగింది. ఇన్నాళ్ళు మేం భయపెట్టాం, గెలిచినా భయపడుతున్నాం, ఇదేమిటో అనుకున్నాడు ఫర్బీస్. అరెస్టై వచ్చిన రామరాజును స్పెషల్ కమిషనర్ ఎక్కడికి తీసుకువెళ్తాడు, ఏం చేస్తాడు? ఇంతకీ ఇంకా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు రామరాజు అరెస్టుతో ఎలా స్పందిస్తారోనన్న ప్రశ్నే ఫర్బీస్ను బాగా వేధిస్తోంది. వైర్లెస్ సెట్ను విడిచిపెట్టి వెళ్లాలన్న ధైర్యం చాలడం లేదు, అంత ఉత్కంఠ.
1: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 50వ భాగాన్ని విన్నాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు మళ్ళా అచ్చే బిస్తారం నాడు మరొక భాగంతో మీ ముందటుంటది ఈ నవలతో కార్యక్రమం. ఈ నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 తిరిగి బుధ గురువారాలలో పొద్దున 8:30 పునఃప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు, ఆయా సమయాలకు ట్యూన్ చేసుకుని వినగలరు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినిగీతాల హరివిల్లు. ఇయాలటి సింగిడి సినిగీతాల హరివిల్లు మీ మా ఈ పాటల ప్రయాణానికి శ్రోతలు మీకు స్వాగతం చెప్తోంది మీ రేడియో నిస్తం జ్యోతి. ప్రయాణంలో పాటలు వినడం ఒక అద్భుతమైన అనుభూతి. మీరు లాంగ్ డ్రైవ్ లేదా బస్సు ప్రయాణం చేస్తున్నా మంచి మ్యూజిక్ మీ అలసటను దూరం చేసి ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. మీ మా ఈ సింగిడిలోని పాటలతో ప్రయాణం చేస్తే మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా నిలబెట్టుకోవచ్చు. అదెలాగంటే మాతో ముచ్చట పెట్టి మీకు నచ్చిన మీరు మెచ్చిన అంశం గురించి ఏదైనా విశేషాలని వంచుకొని మీ మనసుకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు, వినేసేయచ్చు. వెంటనే వినేటోళ్ల మనసుకు ఆహ్లాదాన్ని అందియచ్చు. ఏమంటారు శ్రోతలు, ఫోన్ వట్టుండ్రీ మరి 2300081 2950 081. ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటని కోరుకొండ్రి. 0873 2 అనే ఎస్టీడీ కోడ్ని కలిపి

ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇది నాలుగు జిల్లాల కుమ్రమేం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీ రేడియో నిస్తం జ్యోతితో సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ నిర్మల్ జిల్లా నుంచి సుదర్శన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. తనతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే, శుభోదయం అండి.

हेलो हेलो, हेलो, ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్ దగ్గర నిల్చోవాలి అని చెప్తున్నాను. సిగ్నల్ లేకపోతే మాత్రం ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. హలో, సరే మళ్ళీ ప్రయత్నించండి. మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలను వినడానికి 2300918 2950 0881 ఈ రెండు నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. మీకు నచ్చిన పాటల్ని కోరుకుంటున్నాను.

0: அச்சா பபலா
1: சை பால்
0: மறுபல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో
4: హలో,
3: మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, నేను సిద్ధార్థ్ పిటల్ వాళ్ళ
3: నుంచి. సిద్ధార్థ్ గారు,
4: భరత్,
3: ఓకే, పిట్టలవాడ నుంచి. భరత్, ఏం చేస్తుంటారు మీరు?
4: నేను డ్రైవింగ్ చేస్తా.
3: డ్రైవింగ్ ఏం నడుపుతారు? కార్ తీసుకెళ్తారా?
4: లేదు, టిప్పర్.
3: ఓహోహో, ఓకే. మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మీకు టిప్పర్ పని ఉంటుందా?
4: లేదు, ఇక్కడ ఉందా.
3: అంటే ఇప్పుడు వానాకాలం మొత్తం పని ఉండకపోవచ్చు కదా?
4: అట్లా
3: వర్షం లేనప్పుడు చేస్తారు.
4: వర్షం లేనప్పుడు నడుస్తారు. ఇంకా రావాలి.
3: ఓకే, మీకు మీ సొంత టిప్పర్ ఉందా, లేకపోతే డ్రైవర్ గా
4: చేస్తారు?
3: ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
4: అది గోరింటాకు.
3: గోరింటాకు అంటే పాత గోరింటాకా, కొత్త గోరింటాకా?
4: అది అన్నా చెల్లెల అనుబంధం.
3: ఓకే, అన్నా చెల్లెల అనుబంధం అంటే రాజశేఖర్ గారిది. ఓకే, మీ చెల్లి ఎవరు? మీ చెల్లి నాకనా?
4: చెల్లి.
3: ఎక్కడుంటారు తను? మీ చెల్లి పేరు? ఓకే సరే, మీ ఇద్దరి కోసం, భరత్ అండ్ రాజేశ్వరి గారి కోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేసండి.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. హలో హలో, ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సాంకేతిక కారణాల వల్ల మరి కాల్స్ వినబడడం జరగడం లేదు. వర్షం పడుతుంది కాబట్టి లైన్ ప్రాబ్లం కావచ్చు. శ్రోతలు ఫోన్ చేసేటప్పుడు కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి నిల్చొని మాట్లాడితే ఫోన్ మనం మీరు నేను మాట్లాడింది శ్రోతలు వింటారు. మీరు కోరిన పాటల్ని వెంటనే వినిపించడం జరుగుతుంది. సరే, మరొక కాల్ వస్తున్నది, మరి చూద్దాము ఆ కాల్ అయినా మనకు మాట్లాడడం జరుగుతుందా లేదా అనేది. ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. హలో హలో, ఆకాశవాణి ఆదిలాబాద్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి? శ్రీరామ హనుమాన్లు.
1: అవును.
0: ఎక్కడి నుండి?
1: న్యామనంది నుంచి. న్యామనంది గ్రామం నుంచి. న్యామనంది గ్రామం నుంచి.
0: ఎక్కడుంది ఈ గ్రామం?
1: నిజామాబాద్ జిల్లా.
0: ఓకే. ఈ మీ ఊరికి పేరు ఎట్లా వచ్చింది చెప్పగలుగుతారా? ఐడియా ఉంది ఏమన్నా?
1: చెప్తాం మేడం. అయితే చిన్నతనాన మా గ్రామంలో అన్ని ఆవులు ఎక్కడ ఒక దగ్గర ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఎక్కడ ఎడారి ప్రాంతం అంటున్నారంట. దానికి ఏమైపోయిందంటే నామనింది పోయి న్యామనింది అయిపోయిందండి. నామనింది అంటుంది ముందు.
0: ఓకే.
1: నామనింది పోయి న్యామనింది.
0: నామనంది అయిపోయింది.
1: న్యామనింది
0: అంటే నందు పోయి నంది అయిపోయింది.
1: నంది పోయింది.
0: ఓకే.

0: మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఓకే, అయితే అంటే మీరు మీ చిన్నప్పటి నుంచి ఈ ఊరిపేరు ఇలా అయిందని చెప్పేసి వింటున్నారా? ఓకే, హనుమాన్లు గారు మీరు సినిమాలు చూస్తుంటారా? ఎవరివి చూస్తుంటారు ఎక్కువగా? ఎలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం మీకు?
1: కృష్ణ గారి సినిమా అంటే నాకు చాలా ఫేమస్.
0: కృష్ణ గారు
1: రామరాజు అంటే నాకు ప్రాణం.
0: ఓ వెరీ గుడ్. తెలుగు వీరలేవరా, ఎన్నిసార్లు చూస్తుంటారా సినిమాని?
1: 5 సార్లు చూసిన మేడం గారి.
0: ఓకే, ఇష్టపడే
1: సినిమా చాలా బాగుంది.
0: చాలా బాగుంటది. ఆయన గారివి అన్ని చూడలేనివి అంటే ఏమి లేవు. ఆయన నటించిన మొన్నటి వరకు ఆది జుంబారే అదే సినిమా ఉంటుంది, యమలీల, అక్కడ వరకు కూడా ఆయన నటించిన సినిమాలన్నీ కూడా మంచివే. అంటే చూడొచ్చు మనము, మనల్ని అలరిస్తాయి ఆయన సినిమాలు. ఓకే, మరి ఇప్పుడే పాట వినిపించమంటారు చెప్పండి.
1: దేవాలయం సినిమా నుంచి దేహమేరా దేవాలయం అన్న పాట.
0: దేవాలయం. ఓకే,
1: దేవాలయం.
0: అవును, దేవాలయంలో దేహమేరా.
1: ఆ పాట చాలా బాగుంటుంది, చాలా అమృతం ఉన్నది ఆ పాటలో.
0: ఓకే ఓకే ఓకే, మా దగ్గర ఉందా ఆ పాట? చూడాలి ఒకసారి.
1: చూడండి చూడండి, ఉన్నది.
0: ఉందా? ఇంతకు ముందు వేసారా?
1: ఒకసారి వచ్చింది మీ రేడియోలో వచ్చింది. ఉన్నా?
0: అవునా, ఒకసారి మరి డౌన్లోడ్ చేయాలి, ఎందుకంటే మా దగ్గర లేనట్టుంది. దేవాలయం అంతేనా?
1: అవును.
0: ఓకే, మీరు ఏం చేస్తుంటారు సార్?
1: నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తా.
0: ఓకే, ఇప్పటికీ చేస్తుంటారా? మీకు ఇప్పుడు 50 సంవత్సరాలు అన్నారు కదా.
1: అవును.
0: ఇది కృష్ణ గారిదేనా సినిమా దేవాలయం?
1: అవును కృష్ణ, అది అది శోభన్ బాబు.
0: ఓకే, మీరు కృష్ణ గారి గురించి చెప్పారు, శోభన్ బాబు సినిమా పాట కోరిండ్రు.
1: అవును.
0: సరే, నో ప్రాబ్లం.
1: అంటే అందరి మీద ప్రేమ ఉంటది కదా మేడం.
0: తప్పకుండా పాట వస్తుంది, మరి వినేద్దాం మీరు కోరిన పాట. సరేనా?
1: ఓకే.
0: చాలా పెద్దగా ఉన్నట్టుంది పాట కూడా, 7 నిమిషాలు.
1: ఇంపియండి ఇంపియండి, పెద్దగానే ఉంది.
0: ఓకే నండి, రైట్, విందాం.
2: తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణ గుంహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులయుల్లేఖే వభాస్వతు కుబేరాయ వైశ్రవణాయ మహతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః.

ద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగీ యత ఆత్మా దృఢ నిశ్చయః.

0: ఇది మన బాస మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నిస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మనతో మాట్లాడడానికి కవిత పిప్పలకోటి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే.
2: హలో మేడం, నమస్కారం.
0: బాగున్నారా? చాలా బాగున్నాను. ఈ మరి వర్షం పడుతుందా మీ దగ్గర పిప్పలకోటిలా? మాకు నిన్న లేదులే, గానీ ఇవాళ మాత్రం పొద్దున మస్తు వర్షంలో తడుచుకుంటూ వచ్చిన నేను.
2: నిన్న సాయంత్రం నుంచి బాగా పడుతుంది వర్షం.
0: మంచిది కదా, ఇన్ని రోజులు లేకుండే కదా. సరేలే, ఇక రావాలి రావాలని కోరుకున్నాం కాబట్టి వచ్చేస్తుంది. అది మన కోరిక మేరకే వచ్చేసింది అది కదా. ఎంత వేడి వేడి అవుతుంది, ఇప్పటికీ కూలర్లు బంద్ అయితే లేవు ఇళ్ళల్లో.
2: మా పిల్లలకైతే ఎప్పుడు కూలరే కావచ్చు, వర్షకాలము చలికాలం అంతా కూలరే కావచ్చు.
0: ఆవా, దోమలు బాగా అయితే మరి వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా వాడుండ్రి కూలర్లని. బయటకు బయటకు పోయినాక శరీరం తట్టుకోలేకపోతుంది, అందుకే మన పిల్లగాళ్ళకి కొంచెం అలవాటు చేయాలి. ఇంకా మీరు ఊర్లలో ఉంటారు కాబట్టి మీకేం పరిశాన్ ఉండదు, కానీ మేము పట్టణాలలో ఉండేటోళ్ళము, ఊర్లలో తీసుకొచ్చినాం అనుకో పిల్లగాళ్ళు సతమతం అయిపోతా ఉంటారు. అందరికీ అందరికి అలవాటు అయిపోయింది ఇప్పుడు, వాతావరణం అట్లున్నది లేండి, మన తప్పు కాదు అది. చెట్లు పెంచుతున్నారా మరి? ఉన్న చెట్లని కొట్టేస్తున్నారు అందరు కూడా, పల్లెటూళ్ళలో కూడా కొట్టేస్తున్నారు ఇల్లులు, సిమెంట్ ఇల్లులు కట్టుకుంటున్నారు. ముందట్లా ఉంటుందా
2: చెట్టు?
0: షోకరకు చెట్లు పెట్టుకుంటారు, కానీ గాలి రాతందుకు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండాలి కదా, ఉన్న వాటిని కొట్టేస్తున్నారు.

0: ఇప్పుడు అది ఇది పెట్టుకుంటది కలర్
1: పెట్టుకోవాలి
0: అంటే ప్లస్ యాకం ఉన్నోళ్ళు యాకము మంచిగా ఉన్నోళ్ళకి పెట్టుకుంటారు
1: ఊర్లలో యాకం లేకపోయినా షెట్లు ఉంటుండే ముందు అవునా కదా ఇప్పుడు జాగలు కావాలని చెప్పి షెట్లు అని కొట్టేస్తున్నారు పల్లెటూర్లలో కూడా
0: పల్లెటూర్లలో కూడా ఇప్పుడు సిటీ మాడలే చెట్లు పెట్టుకుంటున్నారు బాగా
1: పెట్టుకోవాలి అందరు పెట్టుకోవాలి అయితేనే వాతావరణం మనకు సహకరిస్తుంది అంతే అంతే ఏ పాట విందని చెప్పండి ఇవాళ మరి
0: వెంకటేశ్వర్ల సాంగ్ పాట
1: తప్పకుండా అన్నమయ్య చిత్రంలో నుంచి ఇస్తాను నేను ఓకేనా వినేద్దాం
0: మేడం.

0: करते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: సింగడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. శ్రోతలు మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే నేరుగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. 2300081 2958 1 ఈ రెండు నంబర్లలో ఏదొక దానికి ఫోన్ కలపండి. 0873 2 అనే స్టడీ కోడ్ని కలిపి నేరుగా ఫోన్ చేసి ముచ్చట చెప్పడం వీలు కాకపోతే, మీరు బిజీగా ఉన్నట్లయితే ఉత్తరాల ద్వారా కూడా మీరు మీకు నచ్చిన పాటల్ని రాసి పంపించి వినవచ్చు. మీరు ఉత్తరాలని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా మనకు పాటను వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీళ్ళందరి కోరిక మేరకు అదృష్టం చిత్రం నుంచి మనస అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. వీళ్ళందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఒక శ్రోత అంకోలి నుంచి వినోద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం,
0: చెప్పండి, ఎలా ఉన్నారు మీరు, ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారని నేను చెప్పేసాను ఆల్రెడీ, గానీ ఏం చేస్తుంటారు మీరు? అంతే అంతే అంతే. ఏం చేస్తుంటారు సార్? ఎట్ ఏ టైం రెండు పనులు. ఓకే, ఇప్పుడు ఏం పనులు నడుస్తున్నాయి మరి?
1: ఇప్పుడు మేడం తత్తులు పెట్టేసినాం, ఏమన్నా కొంచెం తప్పులు తిరుగుతాం మేడం.
0: అంతే అంతే. ఓకే, సినిమాలు చూస్తుంటారా మీరు ఎక్కువగా? ఎప్పుడైనా వినాలి అనిపించి చూడాలి అనిపించినప్పుడు చూస్తారు.
1: మంచి సినిమా వచ్చినప్పుడు చూస్తాం మేడం.
0: ఓకే, మంచి సినిమా అంటే మీ దృష్టిలో ఏంటి?
1: అంటే మెసేజ్ ఫర్ సొసైటీ.
0: ఓకే, అలాంటివి అంటే చాలా తక్కువ వస్తుంటాయి కదా?
1: తక్కువ వస్తాయి మా తక్కువ.
0: అంటే చూడడం తక్కువే అన్నట్టు మరి?
1: తక్కువనే మేడం, మూడు నాలుగు సినిమాలు అయితే మేడం.
0: మూడు నాలుగే అంటే ఎక్కువ రావడం కష్టం కాబట్టి చూడడం కూడా కష్టమే మీకు. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన పాటల్లో ఏదైనా ఉందా చెప్పండి.
1: ఈ మధ్యన
0: అంటే ఒక సంవత్సరం పాట అనుకోండి.
1: లేదు మేడం, సంవత్సరం మధ్య లేదు.
0: మరి మీకు బాగా నచ్చిన పాట ఏంటి, సినిమా ఏంటి, పాట కాదు.
1: బాగా నచ్చిన సినిమా అంటే కాదు మేడం, ఏదంటే సకుటుంబ సఫర సమేత సినిమా బాగా నచ్చుతుంది.
0: ఓకే, అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అన్నారు కదా మీరు, మీకు నచ్చిన పాట సినిమాలలో అట్లా. సరే, ఇప్పుడు ఏం పాట వింటారు చెప్పండి?
1: ఇప్పుడు ఇది చీకటి సూర్యుల నుంచి మూవీ ఎండ్ ఉంది కదండి, అది
0: ఏదో ఒక పాట వినిపించమంటారా చీకటి సూర్యుల్లోంచి?
1: బాబాయ్ ఒకసారి.
0: సరే వినండి మరి.
1: నెయ్యి ప్యాకెటా?

0: మన బస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల ఎఫ్ఎం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి అంకోల్ నుంచి కళావతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే. శుభోదయం. మీకు బాగున్నారా? అవును. టిఫినీలు కాఫీలు అయినాయా? చాయలు తాగినరా? అన్నయ్యని అప్ప కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? అన్నీ అయిపోయినాయి. అయితేనే మనం ఆరోగ్యంగా మాట్లాడగలుగుతున్నాం, ఎనర్జెటిక్ గా కదా. సరే, ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమాల్లో మీకు ఏదైనా బాగా నచ్చిన సినిమా అంటూ ఏదైనా ఉందా?
1: నేను మాత్రం దేవు బావ సినిమా చూసిన ఆడ మాత్రం అన్ని చూసిన బ్రహ్మం గారి సీన్స్, అన్న చెల్లెలు, బతుకమ్మ, మొత్తం ఇవన్నీ చూసిన.
0: వీటిలలో మస్తు నచ్చింది ఏంది మీకు? ఈ సినిమాలలో బాగా నచ్చిన సినిమా ఏంటిది?
1: నచ్చింది అంటే ఇది మాత్రం దేవో బావ, ఇది కొంచెం బాధగా ఉంటది.
0: మన గురించి ఉంటది కాబట్టి, అమ్మ గురించి ఉంటది కాబట్టి మనకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. సరే, ఏ పాట విందాం మీరు చెప్పండి.
1: ఇది పచ్చని చిలుకలతోడు ఉంటే, పాడే కోగిల వేస్తుంటే, భూలోకమే ఆనందమే చెయ్యి పాట.
0: తప్పకుండా వచ్చేస్తుంది. మీరు కోరిన పాట వినేస్తాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మనవాస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి నాలుగు జిల్లాల కుమ్రం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల ఏకైక ఐఎఫ్ఎం ఛానల్ ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఇప్పుడు మీకు ఒక ఆడియోను వినిపిస్తాను, నటులు గుర్తుపట్టండి.
2: మూత్రం పోయరాదు, పోసిన వాడు గాడిదతో సమానం. చలవం ఈ బోర్డు రాయించిన ఎదవేవడు
3: నీలాంటి వాడు అంతా గత్తర చేస్తున్నారని నేనే రాయించాను.
2: అలాగా ఇప్పుడు చదువు.
3: ఇచ్చట మూత్రం పోయరాదు, రాసిన వాడు గాడిదతో సమానం.
2: ఇక్కడ కొంచెం
1: విన్నారు కదా, గుర్తుపట్టారా? నటుడు కృష్ణ భగవాన్ గొంతది. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డాడు చిత్రంలోనిది. ఆడియో కొందరి వేటకారం కారంలా ఉండదు, వెన్నపూసల చల్లగాను చిద్విలాసం చిందించేటట్లు ఉంటుంది. కృష్ణ భగవాన్ గారిది అంతే. ఇవాళ ఆ చిలిపి నవ్వుల కృష్ణుడి పుట్టినరోజు. వెటకారంలో వెండి తెరపై నవ్వులు పువ్వులు పోయించిండ్రు. దానికి చిన్నప్పుడు తాగిన గోదావరి నీళ్లు కూడా ఒక కారణమే అంటారు కృష్ణ భగవాన్. తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, తను రచయిత. తన అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి. దర్శకుడు వంశీ తన మహర్షి సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం చేసిండ్రు తనని. జానప్పారావు 40+, మిస్టర్ గిరీశం లాంటి సినిమాలలో నటించిండ్రు. డైలాగులతోటి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్యనటుల్లో కృష్ణ భగవాన్ గారు ఒకరు. హాస్యాన్ని పండించడంలో ప్రత్యేక ఇమేజ్ నేర్పరచుకున్న నటుడు కృష్ణ భగవాన్. గోదావరి జిల్లాల ఈ ఆశలో పంచులు విసురుతాడు.

అతను. చాలా సినిమాలలో నటించారు, కానీ వంశీ దర్శకత్వం వహించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో కొండ వలస నోటి నుంచి పదే పదే వచ్చే డైలాగ్ అయితే ఓకే, దీన్ని రాసింది నటుడు కృష్ణ భగవాన్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. నటుడిలో రచయిత ఉంటే ఆ సంభాషణలు ఎంతగానో పండుతాయనడానికి ఉదాహరణ ఇదే సినిమా. ఆ చిత్రం సక్సెస్లో కృష్ణ భగవాన్ కొండవలస గారి మధ్య సాగే కామెడీ ట్రాక్ ప్రధాన భూమిక పోషించింది అనంటే అతిశయోక్తి కాదు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంలో సెకండ్ ఇన్నింగ్స్లో నటునిగానే కాకుండా కామెడీ ట్రాక్ రైటర్గాను కొనసాగుతున్నారు కృష్ణ భగవాన్. తన పుట్టినరోజు సందర్భంగా తను నటించినటువంటి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో నుంచి ఈ పాటను వినిద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈ వర్షాకాలంలో బట్టలారడం సవాల్గా మారుతుంది మన ఆడళ్లకు. పదే పదే వానలు పడడం, మబ్బు వాతావరణం వల్ల ఎండనై ఎండవు బట్టలు. ఒకవేళ బట్టలు ఎండినా కూడా వాటి నుంచి వాసన వస్తుంటుంది. మరి చెడు వాసన వస్తుంటే ఆ బట్టల్ని వేసుకోవడానికి కూడా మనకే ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు ఆ ఎండని ఎండినా ఎండని బట్టలల్లో తేమ ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిపైన బ్యాక్టీరియా ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. మరి అలాంటి వాటిని మనం ఎలా దూరం చేసుకోవాలి అని ఆలోచిస్తే, చాలామంది డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ ఎక్కువగా వాడితే ఆరిన తర్వాత వాసన రాదని అనుకుంటారు. కానీ ఎక్కువగా వాడితే వాటి పొడి అవశేషాలు అనేటివి ఆ బట్టల మీద ఉండిపోతాయి. దానివల్లనే తేమను బంధించి దుర్వాసన అంటే చెడు వాసన కలిగే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఆ డిటర్జెంట్ పౌడర్, మిగిలిన డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ అనేది సృష్టిస్తుంది. కాబట్టి మనం వాడే డిటర్జెంట్లో సగం మాత్రమే వాడాలి. ఒకవేళ వాషింగ్ మిషన్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఒక మూత వైట్ వెనిగర్ వేసి ఆ బట్టల్ని ఉతకాల్సి ఉంటుంది అన్నమాట. దాంతో ఆ వెనిగర్ అనేది దుస్తుల్లోని మన బట్టల్లోని బ్యాక్టీరియాను చంపి సహజంగా వచ్చేటటువంటి చెడు వాసాన్ని తొలగిస్తుంది. ఇక బట్టలు ఆరేటప్పుడు ఒకదాని మీద ఒకటి దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఆరేస్తే ఆ వాసన రాకుండా ఉంటుంది.

ఎందుకంటే దూరం దూరంగా ఉంటే సరైన వాతావరణం, సరైన వెంటిలేషన్ దానికి అంది తొందరగా బట్టలు ఆరేటువంటి అవకాశం ఉంటుంది. ఒకే వరుసలో అన్ని బట్టలు ఆరేయడానికి బదులు సపరేట్ హ్యాంగర్లను కొనుక్కుంటే ఇప్పుడు బట్టలు తొందరగా ఆరడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ వాషింగ్ మిషన్లో ఉతికే వాళ్ళైతే బయటకు తీసిన తర్వాత కూడా గట్టిగా నీరుని పిండి ఆరేస్తే వాసన రాకుండా ఉంటుంది. దాంతో దుస్తులని 90% నీరు వెళ్ళిపోతాయి, బట్టలు తొందరగా ఆరడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే ఒకసారి యాడ్ చేస్తున్నా అంతే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఈరోజు ప్రముఖ సినీ నటి గౌతమి పుట్టినరోజు. తెలుగు తమిళ సినిమా నటి తను. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశం వచ్చింది గౌతమికి. ఏసుక్రీస్తు జీవిత గాథను చిత్రీకరించినటువంటి దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది గౌతమి. గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రంగంలో రజనీకాంత్ సరసన నటించింది. గౌతమి జెంటిల్మెన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేసినటువంటి చిక్కుబుక్కు రైలే అనే పాట మస్తు ఫేమస్ అయింది. 1997 భారతీయ జనతా పార్టీలో చేరి వివిధ హోదాలలో పనిచేసి 2023 అక్టోబర్ 23 ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో నటిస్తూ అందరి అభిమానుల్ని సంపాదించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఈ మధ్యలో విడుదలైనటువంటి మా ఇంటి బంగారంలో చిత్రంలో కూడా నటించింది గౌతమి. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తను నటించినటువంటి శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నుంచి ఒక పాటను విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన

0: పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈరోజు ప్రముఖ హాస్యనటి జయలలిత పుట్టినరోజు. దక్షిణ భారత చలనచిత్ర నటి మరియు శాస్త్రీయ నృత్యకారిణి. తను తెలుగులో హాస్యం, శృంగార పాత్రలు ఎక్కువగా పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత. గ్రహణం చిత్రంతో కీలక పాత్రను పోషించినందుకు గాను ఆమె జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం పాటు తనదైన హాస్యం అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ప్రసిద్ధ కమెడియన్లతో కలిసి ఆమె చేసిన కామెడీ పాత్రలు ఎంతో ప్రజాదరణ పొందినాయి. సినిమాలతో పాటు పలు విజయవంతమైనటువంటి తెలుగు టీవీ ధారావాహికలలో కూడా ఆమె నటించారు. అమ్మమ్మ .com ప్రధాన పాత్ర, గోరంత దీపం, రాధాగోపాలం వంటి సీరియల్స్లలో కీలక పాత్రల్ని పోషించారు జయలలిత గారు. గోపి, గోపికా గోదావరి, మాయాబజార్, కితకితలు, రాధాగోపాలం, అల్లరి బుల్లోడు, రాజకుమారుడు, ఇంద్రుడు, చంద్రుడు, శృతి లయలు, ఏప్రిల్ 1 విడుదల తను నటించిన కొన్ని చిత్రాలు. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో నుంచి తను నటించిన పాటను విందాము.

0: మీరు విన్న ఈ పాటతోటి ఇయాలటి సింగడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ రోజైతే మరిన్ని సినిమా పాటల్ని మాట చెప్పండి పాట ఇంద్రలా ఉషారులో మధురిమలో వినొచ్చు. మీ రేడియో నిస్తం మమత వినిపిస్తుంది. రేపు పొద్దుగల్ల సింగడి సినిమా పాటల కార్యక్రమంలో 8:45 నుంచి 10 గంటల దాకా మీ రేడియో నిస్తం వరలక్ష్మి వినిపించే మాటలు పాటలు వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు, ఈ రోజు రాత్రి 10:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లండన్ లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం మ్యాచ్ ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఇది రేడియో సెట్లలో వినొచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఆకాశవాణి సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొన్ని క్షణాలలో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తర్వాత హిందీ వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుని పాట ఇనురితో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సొంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ట్యూన్ చేసి వింటనే ఉన్నారు 100.2 FM.
1: జీరాంజీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతల సవాల్ను తాము స్వీకరిస్తున్నట్టు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లోరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ ఉదయం వారు సీఎల్పీకి చేరుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు చర్చకొచ్చినా సిద్దమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారమే జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట ఖజానాకు చిల్లు పెట్టి తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జిఎన్ రాజుతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్టంలోని ధాన్య నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్రీడల గురించి ఖచ్చితమైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభను, కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినే టైం. సో మరి ఈ రోజు మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటల్ని ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో విందాం. సో మరి మీ మెమరీ బాక్స్ లో ఈ మధ్య కాలం విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు మీకు వినాలనుకుంటే 0402324085 కి వాట్సాప్ చేయండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటని అలా చకచకా టైప్ చేసి 0402324085 కి వాట్సాప్ పంపేయండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం 1990 విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం కొండ వీటి దొంగ. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాటతో మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట గీతాంజలి చిత్రం నుంచి జగడ జగడ జం పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి వెంకటచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీ వాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయ్, రిక్విత్. మరి వారు కొన్నట్లుగా గీతాంజలి చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట సంగీతం సమకూర్చారు ఇళయరాజా.

గగనం నేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం పగల పగల గరణం మా పిలుపే టమరుకం

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నాం. అండ్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ అర్జశ్విని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో లిజనర్స్ వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. అండ్ ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచినటువంటి పాటలు, మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఇవాళ మన షోలో మనం వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ప్రేమ చిత్రం నుంచి యు ఆర్ మై హీరో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. వివిధ భారతికి నమస్కారం. నమస్కారం అండి. మరి మా కోసం వెంకటేష్ గారు నటించినటువంటి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి దాసరి రవి గారు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట ప్రేమ చిత్రం నుంచి బాలగారు చిత్ర గారు కలిసి ఆలపించినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మీరు నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, 1990 వచ్చినటువంటి అల్లుడు గారు చిత్రం నుంచి కొండ మీద చుక్కపోటు.

అనే పాటను మాకోసం వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు, రాములమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను ప్రసారం చేస్తాం. అండ్ మాకోసం అల్లుడు గారు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ ఉమ్మెడ నుంచి దివాకర్, విమల, యష్ణ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే మాకోసం మోహన్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ అఖిల, అరుణ, రాజేంద్ర, అపర్ణ, అంజలి, అలేఖ్య, రాజేష్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం అల్లుడు గారు మరి ఈ చిత్రం నుంచి కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము. ఈరోజు 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాలో నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వనస్థలీపురం నుంచి మహేశ్వరి మురళి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట సీతారామ కళ్యాణ చిత్రం నుంచి రాళ్లల్లో ఇసుకల్లో పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ గారు, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం కెవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బయలు గారు, సుశీలం గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉజ్వల హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి నిన్ను కోరే వర్ణం పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాట నేను కోరుతున్నటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. అలాగే ఆదిభట్ల నుంచి గోపాల్ కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఘర్షణ, మరి ఈ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట శివా చిత్రం నుంచి ఎన్నియలో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు హర్షిణి గారు. మరి వారు కూడా శివ చిత్రం నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే చిత్రంలో నుంచి ఈ పాటను కోరుతున్నటువంటి

శ్రోతలు వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు. మరి అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు బుదాం పోచంపల్లి నుంచి బావనల రాజు, మమతా, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం, ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గచ్చివాలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి మెసేజ్ చేశారు శివకృష్ణ, భువిక, శ్రీకళ, నాగరాజు, దీప్తి, సుహాస్, కృష్ణ, వక్షపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, ఆది, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. వారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సమరి మీ అందరి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, జానకి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాను.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టంలోని సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు అక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గన్ పార్కుకు రావాలని, తాము ఇప్పుడే చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా 30.08% ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనలాగ్ మెగా ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్టంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విజయవంతమైన వినూత్న విధానాలను ఇతర ప్రదేశాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ధరణి, భూభారతి పోర్టాళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష తర్వాత రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ప్రత్యేక తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నిన్న కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. మన తెలుగు సినీ పాటల తోటలో గీతాలుగా విరిసిన, మురిపించిన, అలరించిన గాయని గాయకులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఎవరికి వారే సాటి పోటీ. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్గా ఒక ప్రముఖ గాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పాడిన కొన్ని చక్కటి పాటలు వినబోతున్నాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇందాక పాట విన్నాక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్, సఖీ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి చరణ్ పడిన సూపర్ హిట్ సాంగ్. ఎస్, ఇవాళ మన సింగర్ ఎస్పి చరణ్ గారు. అసలు పాట ఏమన్నా పాట చెప్పండి, వినడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో. పిక్చరేషన్ కూడా మణిరత్నం గారు అంతే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు సిల్వర్ స్క్రీన్ మీద. అసలు స్పెన్ బాగుండడు అంతే, అంత చక్కగా ఉంటుంది పాట. ఎనివేస్, మరి ఇక ఎస్పి చరణ్ గారి విషయానికి వస్తే, శ్రీపతి పండితారాధ్యుల చరణ్, ఎస్పి చరణ్ గా మనందరికీ స్వర పరిచితుడు, దిగ్గజ గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడిగా కూడా అనుకోండి. ఇక తెలుగు, తమిళ, అప్పుడప్పుడు హిందీలో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చరణ్ తనదైన శైలిలో. గాయకునిగా కాక నిర్మాతగా, నటుడుగా, యాంకర్ గా కూడా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట మీకోసం ఇప్పుడు వినిపిస్తున్నాను, మురారి సినిమా నుంచి. యాక్చువల్ గా ఈ సినిమాతోనే మహేష్ బాబు గారికి ఒక స్టార్డమ్ వచ్చిందని చెప్పాలి, మురారి సినిమా కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో. అందులో ఈ మూవీలో పాటలు అన్ని కూడా సూపర్ హిట్ సాంగ్సే. ఇక చరణ్ గారు పాడిన ఈ పాట అయితే అల్టిమేట్. మరి వినేద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు మీకు విషయం గుర్తు చేయాలి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, భయాలున్నా డాక్టర్ గారితో కాల్ చేయొచ్చు, డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. మరి ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923, ఇవి ఫోన్ నంబర్లు. గుర్తుంటుందిగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ వివిధ భారతి నుంచి. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, ఎస్పీ చరణ్ గారు పుట్టింది, పెరిగింది, చదువు అన్ని చెన్నైలోనే. నాన్న, అత్తలు, సోదరి అంతా సినీ నేపథ్య సంగీతానికి చెందినవాళ్లే. ఆల్మోస్ట్ సినీ సంగీతంలోనే పుట్టి పెరగారనే చెప్పొచ్చు. మరి చరణ్ గారు కూడా ప్లేబ్యాక్ సింగింగ్ నే కెరీర్ గా ఎంచుకోవడం సహజం. అంతే కదా, ఇక గాయకుడిగా తన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు, పాడుతున్నారు కూడా. వింటూ ఉండండి వివిధ భారతి. ఈ పాట తర్వాత ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వినిపిస్తున్నారు మన్మధుడి సినిమా నుంచి ఈ లవ్లీ మెలోడీ. చరణ్ గారి వాయిస్ నుంచి ఎంత అద్భుతంగా జాలివరిందో ఈ పాట. వింటూ అలాగా వింటూ ఉండిపోతాం అంతే. మరి విందామా?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళ సినిమాల్లో గాయకుడుగా సినీ ప్రస్థానం ప్రారంభించారు ఎస్పి చరణ్. తెలుగులో గుర్తింపు వచ్చింది మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన సఖీ సినిమాలో పాటతో. అందుకే ఆ పాట ముందుగా వినిపించాను. ఆ పాట విన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎస్పి చరణ్ పాటలు వినబోతున్నామని. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకులందరికీ పాటలు పాడారు. మీకు తెలుసా, చరణ్ గారు సంగీతం నేర్చుకోలేదు, తండ్రిని చూస్తూ నేర్చుకున్న సంగీత జ్ఞానం, ఏర్పడిన ఆసక్తి, పుట్టుకతో వచ్చిన చక్కటి కంఠస్వరం. మరి వెరసి ఎస్పి చరణ్ అనే సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను అమ్మాయి బాగుంది కదా, ఎంత బాగుంటుంది కదా ఈ పాట. అమ్మాయి బాగుంది సినిమాలోనే ఈ పాట ఇప్పుడు మీకోసం, ఆస్వాదించండి.

వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం చేస్తోంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వివిధ భారతి. మరి ఈ రోజు మధ్యాహ్నం

2 గంటల 15 నిమిషాలకు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ. ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోకండి, ఈ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. మరి ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, మనందరికీ తెలుసు ఎస్పీ చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది. అంతెందుకు కళ్ళు మూసుకుని వింటే మనకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం వింటున్న పాటలన్నీ కూడా 90s and 2000 అంటే మిలీనియం స్టార్టింగ్ లో వచ్చిన పాటలే. అప్పటికి ఇప్పుడు ప్రముఖ హీరోలందరూ కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నారు. మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాట్ ఎవర్, వాళ్ళందరి పాటల్లో సినిమాల్లో చరణ్ గారి కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి యంగ్ జనరేషన్ కాబట్టి వాయిస్ కూడా యాప్ట్ గా సూట్ అయింది అనిపిస్తుంది. అందుకే పాడిన పాటలు అన్ని కూడా సూపర్ హిట్టే. మరి అయితే ఇప్పుడు వినిపిస్తున్నాను నీకు నేను నాకు నువ్వు. ఈ సినిమా నుంచి తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా పాడారో చరణ్ గారు, నిజంగా చాలా బాగుంటుంది. మనం తెలుగు భాష మాధుర్యాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన ప్రతి సందర్భంలో ఈ పాట కంపల్సరిగా గుర్తొస్తుంది అండ్ వినిపిస్తుంది కూడా. మరి మరోసారి వినేద్దామా?

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్వి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా టైమ్లెస్ సాంగ్స్ అనమాట. మనం ఈ పాటలు వింటుంటే అలా వెనక్కి వెళ్ళిపోతాం ఆ టైంలోకి. అంత చక్కగా ఉంటాయి ఈ పాటలన్నీ కూడా. ఇక ఇందాకే అనుకున్నాం కదా చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది అని. మరి పాటలో తనదైన గుర్తింపు కనిపించేలా చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి మరి. ఎందుకంటే మనము బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినని రోజంటూ లేదు, ఆయన పాడిన జోనర్ అంటూ లేదు. సో ఆయన్ని పోలి ఉండే గొంతుతోటి పాటలు పాడి తనదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. సో ఇక్కడ తండ్రిని అనుకరించకుండా తన స్టైల్లోనే పాటలు పాడారు, అలానే ప్రేక్షకులు ఇష్టపడ్డారని చెప్పడానికి ఇప్పుడు మనం వింటున్న పాటలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు మరో పాట వినేద్దామా? వర్షన్ సినిమా నుంచి ఎస్పి చరణ్ సుమంగులు పాడిన పాట. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ నిలిచిపోయింది మన మనసుల్లోనూ, అలాగే చరణ్ గారి కెరీర్లో కూడా. మరి మరోసారి మీకోసం

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఈ పాటలు అవి వచ్చినప్పుడు కొంచెం అక్కడ చిన్న చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే 80s 90s కిడ్స్ ఇప్పుడు ఒక కొంచెం పెద్దవాళ్ళు అయింటారు కదా. సో ఆ పాటలు వింటున్నప్పుడు, ఈ పాటలు వింటున్నప్పుడు చిన్నతనంలోకి కంపల్సరీగా వెళ్తారు అనమాట. అది ఈ పాటల స్పెషాలిటీ. ఇక ఈ పాటలు వింటున్నప్పుడు మరో విషయం కూడా అర్థమవుతుంది మనకి, సెలెక్టివ్ గానే పాటలు పాడతారు చరణ్ గారు అని. అవి కూడా ఎక్కువగా మెలడీసే, వినేటప్పుడు కలిగే ఆహ్లాదం, పాటను ఇష్టపడేలా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. మనసుకు దగ్గరగా అనిపించే భావోద్వేగాలను ఎలివేట్ చేసే పాటలే ఎక్కువగా ఉంటాయి చరణ్ గారి కెరీర్ లో, మరి పర్టికులర్ గా మన తెలుగు సినిమాల్లో. ఇవి వింటుంటే మనకు అర్థమైపోతుంది కదా. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఒక పాట వినిపించి. ఇప్పుడు శ్రీరామ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి స్వరకల్పనలో ఎస్పీ చరణ్ ఉషా పాడిన పాట, ఎంత బాగుంటుందో ఈ డ్యూయట్. మరి ఆస్వాదించండి ఈ మెలోడీని

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు, మరిన్ని పాటలు వినే ముందు మీకు విషయం గుర్తుచేయాలి. వినోదంతో పాటు విజ్ఞాన్ని అందించడం వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్లు కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు

సమాధానం ఇస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, నేపథ్య గాయకుడిగానే కాకుండా దాదాపు 13 తమిళ సినిమాల్లో నటించి నటుడిగా, సుమారు 6 చిత్రాలను నిర్మించి నిర్మాతగా సినీ పరిశ్రమ మీద తనకున్న మక్కువను చాటుకున్నారు ఎస్పీ చరణ్. తండ్రి చాటు తనయుడిగా ఒక లెజెండరీ సింగర్ నీడన కాకుండా, అంటే మనం చాలాసార్లు విన్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని రికమెండ్ చేయను, వాళ్ళకి పలానా పాట ఇవ్వండి, పలానా వాళ్లతో పాడించండి అని. వాళ్ల ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే నాకు సంతోషమని. సో తన స్వశక్తితో, ప్రతిభతో అవకాశాలు అందుకుని ఒక సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్గా సినీ పరిశ్రమలో ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎస్పీ చరణ్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఒక పాట వినేసి. ఇప్పుడైతే హ్యాపీ ఈ సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ సాంగ్ ఎస్పీ చరణ్ గారి వాయిస్ లో వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూ

0: రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన పాటలను వింటున్నాం. దిగ్గజ నేపథ్య గాయకుడైన తండ్రితో కలిసి పాటలు పాడటం, కలిసి నటించడం, నిర్మాతగా తను నిర్మించిన చిత్రానికి స్వయాన తండ్రి సంగీత దర్శకుడు కావడం, ఇవన్నీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చరణ్ గారుల రూపంలో సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే అద్భుతమైన విషయాలు, విశేషాలు. ఇక వందల పాటలు పాడిన ఎస్పీ చరణ్ మంచి నటుడుగా కూడా తమిళ ప్రేక్షకులను మెప్పించారు. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను అందుకున్న చిత్రాలను నిర్మించారు. కొన్ని పాటలను ఎక్కువగా అంటే తరచుగా వింటూ ఉంటాం, ఇష్టపడతాం. కొన్ని పాటలను మాత్రం అరుదుగా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ లేదంటే ఇలా గుర్తు చేసుకుని మరీ వింటాం. అలాంటి స్పెషాలిటీ ఉన్న పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్పీ చరణ్. సఖీ నుంచి సీతారామం వరకు ఇటీవలి అఖండ టూర్ నుంచి రాబోయే చిత్రాల్లో కూడా తన గాన గాత్ర మాధుర్యంతో పాటలకు సరికొత్త సొబగులు అద్దే ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ చరణ్. దట్స్ వై హీస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సింగర్స్.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ నేను మీ అచ్చే లక్ష్మి. చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్తుంటాం అబద్దాలు చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి అని కదా. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పిల్లలకు అబద్దాలు చెప్పడం అలవాటు చేయాలి. ఇదేంటి ఇలా చెప్తోంది లక్ష్మి అనుకుంటున్నారు కదా అందరు. వాళ్ల మంచి కోసమేనండోయ్, అది ఎలాగో చెప్తాను. స్టేట్ ఇన్ ఫ్రెండ్స్,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక వినేశాం కదా సుప్రీం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్. యాక్చువల్ గా పాత సినిమా పాట ఎముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం పాటకి రీమిక్స్ పాట. కొన్ని పాటలు అంతే, ఎన్ని జనరేషన్స్ తర్వాత అయినా కూడా ఎన్నిసార్లు రీమిక్స్ చేసినా వాటి ఫ్రెష్నెస్, వాటి ఈజ్, ఆ గ్రేట్నెస్ అనేది తగ్గదు, మళ్ళీ సూపర్ హిట్ అవుతాయి. ఎనీవేస్, మరి ఇలాంటి చక్కటి పాటలతో పాటు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడం వివిధ భారతి స్పెషాలిటీ. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. మరి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మరి నివృత్తి చేసుకోవచ్చు అండ్ రిలీఫ్ గా ఫీల్ అవ్వచ్చు కూడా. ఫోన్ నెంబర్స్ 0402324-0852, 0402324-0853, 0402955-0923. మర్చిపోరుగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు, మర్చిపోకండి. ఇక చైతన్య స్ఫూర్తి విషయానికి వస్తే, ఇందాక మీతో చెప్పా కదా చిన్నపిల్లలకి అంటే మనం కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం కూడా అలవాటు చేయాలి అని. ఎప్పుడు నిజం చెప్పడం మంచి పద్ధతి అయినా కొన్ని సిచ్యుయేషన్స్ లో మాత్రం అస్సలు కరెక్ట్ కాదు, అంత తెలివైన పని కూడా కాదట, ముఖ్యంగా భద్రత విషయంలో అన్నమాట. అందుకే కొన్ని చిన్న చిన్న అబద్దాలు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో సమాధానాలు చెప్పడం అలవాటు చేయాలట పిల్లలకి. మరి ఎలాంటి సందర్భాల్లో పిల్లల్ని ఇలా అబద్దాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి. ఇప్పుడు మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమా నుంచి ఈ సూపర్ ట్రక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ఏమన్నా పాట చెప్పండి. శరవణల్ గారు ఎంత అద్భుతంగా నిర్వచించారు ప్రేమని, అంతే అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి. ఇక డిఎస్పి మ్యూజిక్ కాంపోజిషన్ గురించి చెప్పేదే ఉంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, చైతన్య స్ఫూర్తి సమయం. మరి పిల్లలకి కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఏ సందర్భంలో అంటే, కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఒక్కళ్లే ఉంటారు, ఎవరైనా అపరిచితులు వచ్చి తలుపు కొడితే ఇంట్లో ఎవరూ లేరని చెప్పకుండా, అమ్మా నాన్న లోపలున్నారు, చాలా బిజీగా ఉన్నారు, నేను వాళ్ళని పిలుస్తాను అని చెప్పమని చెప్తే, అవతల పర్సన్ మంచివాళ్లు కాకపోతే కాస్త వెనక్కి తగ్గుతారు, భయపడతారు కూడా, అంటే చెడు చెయ్యాలన్నా కూడా ఆలోచిస్తారనమాట. అండ్ ఇంకోసారి ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో పిల్లలకి చాక్లెట్ల బొమ్మలంటే చాలా ఇష్టం, తెలియని వాళ్ళు ఎవరైనా వీటిని ఇచ్చేసి కిడ్నాప్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మన చుట్టుపక్కల. సో అందుకే తెలియని వాళ్ల నుంచి ఏ వస్తువులు తీసుకోకూడదని పేరెంట్స్ గట్టిగా పిల్లలకు చెప్పాలి. అయినా సరే ఎవరైనా బలవంతంగా ఇవ్వాలని చూశారనుకోండి, నాకొద్దు, మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నన్ను చూస్తున్నారు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వచ్చేయమని నేర్పించాలి కదా. ఇంకా ఉండే సందర్భాలు ఇలా పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సినవి చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్ జూనియర్ ఇంటర్ గారు పాడింది, నాన్నకు ప్రేమతో, మీకోసం ఆన్ ద వే.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. పిల్లలకు కొన్ని సందర్భాల్లో, అంటే వాళ్ళ భద్రత కోసమే, అబద్దాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులను చెప్తున్నాను. అందుకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ట్యూషన్కో పార్కుకో వెళ్లేటప్పుడు ఎవరైనా అపరిచితులు లిఫ్ట్ ఇస్తామంటే ఆ వెహికల్ కి దూరంగా జరిగి నన్ను తీసుకెళ్లడానికి మా అమ్మ లేదంటే నాన్న ఆల్రెడీ వస్తున్నారు, దారిలో ఉన్నారు అని చెప్పమని చెప్పాలి. అయినా అవతల వాళ్ళు వినకపోతే భయపడకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తూ హెల్ప్ కోసం గట్టిగా అరవాలని నేర్పించాలి. అండ్ మరో విషయం, పర్సనల్ డీటెయిల్స్ ని, అంటే ఎక్కడ ఉంటున్నారు, ఏమిటి, మీ నా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా కొత్త వాళ్ళకు చెప్పొద్దని, నాకు తెలియదని చెప్పని, నాకు పర్మిషన్ లేదు చెప్పడానికనే చెప్పని చెప్పాలి. ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఇంట్లో వాళ్ళకు చెప్పొద్దంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంగతి పేరెంట్స్ కు చెప్పాలి అనే విషయం నేర్పించాలి కదా. అండ్ ఇంకో విషయం, ఏ విషయమైనా సరే తల్లిదండ్రులతో పిల్లలు భయం లేకుండా షేర్ చేసుకునే నమ్మకం కలిగించే బాధ్యత పేరెంట్స్దే. ఇలా చేస్తే అమ్మ కొడుతుంది, ఇలా చేస్తే నాన్న తిడతాడనే భయం లేకుండా ఏదైనా సరే వాళ్ళు చెప్పగలిగితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఈ అబద్దాలు ఎవరిని మోసం చేయడానికి నేర్పేవి కావు, పిల్లలు తమని తాము రక్షించుకునే దానికే. కాబట్టి తల్లిదండ్రులు ఈ అబద్దాలను పిల్లలకు నేర్పించడం తప్పనిసరి. సో మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటారుగా. మరి సమయం 12:30 కావస్తోంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి

సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి, యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్టంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్టంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్టంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న
ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు ప్రజాప్రతినిధులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్టాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Welcome to Eat Fit with me, Arjun Lakshmi.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి 118 మూవీ నుంచి యాజన్ డేజర్ పడిన సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఎలాంటి మూడ్ అయినా సెట్ చేసి రిలాక్స్ మోడ్ లో తీసుకొచ్చే పవర్ ఉంటుంది మ్యూజిక్ కి. అందుకే పాటలు ఎప్పుడు వింటూ ఉండాలి, అంటే వివిధ భారతిని వింటూ ఉండాలి. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955092. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి సిద్ధంగా ఉంటారుగా మధ్యాహ్నం. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, మన భారతీయ సంస్కృతిలో ఆహారంలో పెరుగు కంపల్సరీ కదా. విందు భోజనం కూడా పెరుగుతోనే సంపూర్ణమవుతుంది. చాలా మంది పెరుగుని ఇష్టంగా తింటారు, లేదంటే మజ్జిగ చేసుకునైనా తాగుతారు. అన్నంలో కలుపుకోవడం తినడం ఇష్టం, లేకపోతే చక్కగా పెరుగులో చక్కెర వేసుకుని కూడా తింటారనమాట. ఇంతకీ పెరుగులో షుగర్ కలుపుకొని తినడం మంచిదేనా కాదా, తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

అదన్నమాట విషయం. సరిలేరు నీకెవరు సినిమా నుంచి ఒక క్యూట్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఈట్ ఫిట్ టైం. మరి పెరుగుని చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా? ఒకవేళ మంచిదైతే ఏంటి అడ్వాంటేజెస్? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. యాక్చువల్గా పెరుగు చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ రాకుండా చేయడం మాత్రమే కాక శరీరానికి అవసరమైన ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుందట. అండ్ మీకు తెలుసా, నీరసంతో బాధపడే వారికి పెరుగు చక్కెర కాంబో చాలా బెస్ట్ అంటడోయ్. ఇలా తింటే నీరసం వంటి సమస్యలు అలా పరారైపోతాయట. మరి ఇంకా ఉన్న అడ్వాంటేజెస్ వింటూనే ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే 18 pages మూవీ నుంచి. ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈట్ ఫిట్ టైం. మరి పెరుగును చక్కెరని కలిపి తీసుకుంటే మంచిదేనా? ఒకవేళ అలా మంచిదైతే ఏంటా ప్రయోజనాలు? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది గట్ హెల్త్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ కూడా చాలా మంచిదట తెలుసా? ఇక కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను తగ్గించి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతుందట. ఇంకా ఉన్నాయి పెరుగు వల్ల ఉపయోగాలు, చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో. ఇప్పుడు వినిపిస్తున్నాను రౌడీ వాయిస్ మూవీ నుంచి మంగ్లి పడిన సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. అసలు మంగ్లి వాయిస్ లో ఎనర్జీ ఉంటుంది చూడండి, పాట రూపంలో అలా ఫ్లో అవుతూ ఉంటుందంటే మనం అలా కొట్టుకుని పోతాం. మరి మరోసారి వినండి.

సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినిసం రౌడ్ బాయ్స్ మూవీ నుంచి అండ్ మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది మన వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సందేహాలున్నా సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. మర్చిపోకండి మధ్యాహ్నం 2:15 అంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి సిద్దంగా ఉండండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. తెలుసు కదా అంశం ఏంటో, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ. మరి మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు ఈ మధ్యాహ్నం 2:15. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే పెరుగు చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఎలా మంచిది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి నిద్రలేమి సమస్య అసలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నది, అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, మారిన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. మనిషి కావాల్సింది ఏంటి, కమ్మని నిద్ర, కడుపు నిండా తిండి, ఆ తర్వాతే కదా మనం ఏదైనా సాధించాలనుకున్నా సాధించేది. సో నిద్రలేమి సమస్యను తరిమి కొట్టి ప్రశాంతమైన నిద్రను అందిస్తుందట. మరి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పెరుగు బెస్ట్ మెడిసిన్ అనేది ఎక్స్పర్ట్స్ మాట. సో మన పెద్దవాళ్లు పెరుగుని మన ఆహారంలో భాగంగా ఎందుకు చేస్తారు అర్థమైంది కదా, అందుకే అలా ఫాలో అయిపోవాలంతే. ఏమంటారు, ఓకే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఫిదా మూవీ నుంచి అందరినీ ఫిదా చేసే పాట. ఎంజాయ్ దిస్.

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. కాగా గన్పార్క్ వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే కొత్త ప్రణాళికను ప్రారంభించింది.

0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తి డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో వీబీజీ రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తిరుపతిలో వీబీజీరామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గురుకులాల కొనుగోళ్లలో మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్ల రూపాయలైతే 3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ టెండర్లపై న్యాయ పోరాటాల కంటే అసెంబ్లీ లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు సమాధానం చెబుతానంటూ జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వద్దకు చేరుకుని వెనుదిరిగారు. మరోవైపు అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్ పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారు. రిటైల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ సరఫరా నిబంధనతో పాటు కమర్షియల్ వినియోగదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో గుడుంబా విక్రయించి ఇప్పుడు మానేసిన 125 మందికి పునరావాసం కింద ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్టంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మిషన్లో భాగంగా పెండింగ్ ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం, ధాన్యం వేలం ద్వారా నిధుల సమీకరణ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టడం వంటి 5 ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంలో నిన్న తొలి రోజు ఉపాధి కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ రాష్టంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి గీత తెలిపారు. ఆకాశవాణితో గీత మాట్లాడుతూ,
1: వికసిత్ భారత్ జీరామ్జీ ప్రోగ్రామ్ లో కూడా అందరి కూలీలకు మస్టర్స్ వేయడం జరిగింది. నిన్నటి రోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా అందరికి కూలీలకు పని దినాలు వేసిన దాంట్లో మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. 125 రోజులు మనం ఉపాధి హామీ, కూలీ దినాలు కల్పించే విధంగా వీబీజీరామ్ పథకంలో అవకాశం అనేది కల్పించారు.
0: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆకాశవాణితో చెప్పారు.
2: యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి టాక్స్ ఆర్ దేర్. నిన్ననే యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్ గా జెన్యున్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు.
0: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. అగర్వాడ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ,
3: పిల్లల్ని వీలైనంత మనకు మన ప్రభుత్వ స్కూళ్ళకే పంపించాలి. ఏమేం ఫ్రీ? భోజనం, పొద్దున నాస్తా, తర్వాత బట్టలు, బుక్స్ అన్ని ఫ్రీనే అని చెప్పి చెప్పారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్, మనం అందరం దీన్ని వాడుకోవాలి.
0: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని 1924 జులై 2న ప్యారిస్ ఒలింపిక్ సమయంలో స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994 మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోడుప్పల్లో భూపోరాట నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్లో 18, సీబీఎంలో 21, టెక్స్టైల్ ఫ్యాషన్ టెక్నాలజీలో 21 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తూ గతంలో కేసులు నమోదైన 35 మందికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఆపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి మండలంలో ఒక జనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన పశువైద్య సేవలు, తక్కువ ధరల్లో ఔషధాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16-26 వరకు ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తున్నారని, దీనిపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాలు విసిరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. హాలిడేస్ అయిపోయి స్కూల్స్ కాలేజెస్ రీస్టార్ట్, చదువులు హోంవర్క్లు ఎగ్జామ్స్ పేరెంట్స్ కూడా హెక్టిక్ గానే ఉంటుందనుకోండి. అసలే వర్షం ఎప్పుడు పడుతుందో ఆగిపోతుందో తెలియట్లేదు, ట్రాఫిక్ జామ్ టెన్షన్ ఒకటి మళ్ళీ కదా. సో ఒక్కరోజులో ఇంత స్ట్రెస్ మధ్య రిలీఫ్ ఏంటో తెలుసు కదా మీకు. ఎస్, మంచి సంగీతం పాటలు అంటే మన వీబీ. సో నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా?

నిజమే, ఇలాంటి పాటలకు అసలు ఎదురుండదు. ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీలింగ్, అదే ప్లెజెంట్నెస్. మేము వినోదం నుంచి ఒక సూపర్ మెస్మరైజింగ్ డ్యూట్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, కాకపోతే అంతకంటే ముందుగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారం అవుతుంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిఎస్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు, శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మరి మీరు ఈ అంశానికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. అండ్ మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి ఇక షో టైం విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ టైం అడిగేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? లెంతిగా ఉంది కదా క్వశ్చన్, సరే మరోసారి చెప్తాను. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? భారత టీ ఏది అనే క్వశ్చన్ ఏంటనే కదా డౌట్. యాక్చువల్ గా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి టీలో, అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ కదా, వీటన్నిటిలో టాప్ నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న మన భారతీయ టీ ఏది ఆలోచించండి. ఆల్సో స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ప్రేస్ రావి సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ మెలోడీ. ఎంజాయ్ దస్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది అని. నిజంగానే 1 అనిపించుకుంది, ఎందుకంటే చాలా మంది ఆన్సర్ పంపించారు. ఎవరో కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. దయానంద్, భిక్షపతి, నిర్మల, శిల్ప, ప్రసాద్, రేఖ, హరీష్ కుమార్, రాకేష్, ఫరీద్, జయలక్ష్మి, ఆడప్, సంతోష్ కుమార్, చింతా శ్రీనివాస్, కృష్ణకుమారి, పాలెంపోలయ్య, హర్షిణి, మహమ్మద్, జైనుద్దీన్, మధుకర్, మురహరి, యశోద, జానకి, పోలపల్లి శ్రీనివాస్, గణేష్ రాజు, శ్రీవత్స, మోహన్, అప్పలరాజు, బ్రహ్మయ్య, కాళ్ళ శ్రీనివాసరావు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మసాలా టీ. ఎస్, మనకున్న ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీలలో 1 స్థానంగా సంపాదించుకుంది మసాలా టీ. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం, అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో దానికి తగినట్టు అందరూ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, కాదు పాట వినిపించే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ సెస్తర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అండ్ ఇప్పుడు మీకోసం ఏం చేయాలి, ముందు పాట వినిపిస్తాను, ఓకేనా? ఏ సినిమా అంటే పెళ్లి మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ, పాట వినేయండి, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి పెళ్లి సినిమా నుంచి ఎస్సీ రాజ్ కుమార్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాట వినేశాం. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? మరోసారి వినండి, హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? అసలు మనకి హైదరాబాద్ నగరం నడిబొడ్డున కనిపిస్తుంది తెల్లగా మార్బుల్ పాలరాతితో.

ఒక వెన్నెల ఇదిలాగా కనిపిస్తుంది, వింతలాగా అనిపిస్తుంది మనకి కదా, ఒక తలమానికం హైదరాబాద్ నగరానికే. మరి అలాంటి బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత టైం పట్టింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను స్నేహితులు సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి.

వివిధ భారతి 102.8 FM షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది అని. మీరు నమ్ముతారా, మొత్తం అందరు రైట్ ఆన్సర్ పంపించారు, ఎంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పంపించారు. అది కూడా ఎక్కువ టైం తీసుకోలేదు, నేను క్వశ్చన్ అడగడం ఆపేసి పాట ప్లే చేశాను, ఈలోపు ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో ఎంత అప్డేట్గా ఉన్నారో మన శ్రోతలు మీకు అర్థమైపోతుంది కదా. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు పేర్లు చదివేస్తున్నాను. రాకేష్, ఫరీద్, దస్తగిరి, సంధ్య, ద్రోటంరాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, యల్గందల మార్కండేయ, మురహరి, యశోద, జానకి, సేర్ల వెంకటేష్, సుగుణ, మహమ్మద్ జైనుద్దీన్, అప్పలరాజు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఆడప్ సంతోష్ కుమార్, అలాగే దోర్నాల బాలరాజు, మురహరి, యశోద, జానకి, మీ పేర్లు ఆల్రెడీ చదివేశాను. అండ్ ఇంకా తిప్పర్తి, మధుకర్ అండ్ రామలక్ష్మి, ఆనందం పుట్టపక్క నుంచి, భవాని వెంకట్, రాజేశం, రాకేష్, రమ్య, పవన్, చూడండి ఎంతమంది పంపిస్తున్నారో, పాలెం పోలయ్య, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 17. 1966లో మొదలైంది ఆలయ నిర్మాణం. 1976లో ఆలయ ప్రతిష్ట జరిగింది, అంటే విగ్రహం ప్రతిష్ట చేశారు వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ బిర్లా టెంపుల్ మనకు చూడడానికి పాలరాతితో నిర్మించబడి ఆకర్షణీయంగా నగరానికి తలమానికంగా కనిపించడమే కాదు, మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తుల పేరిట పూజలు చెయ్యరు. ఈ గుళ్ళో కేవలం దేవుడి పేరు మీద మాత్రమే పూజలు చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ ఒక్క ఆలయంలోనే అలా ఉంటుంది. మామూలుగా మనం వెళ్ళినప్పుడు అర్చన చేయించుకుంటాం, పూజలు చేయించుకుంటాం కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, దేవుడి పేరు మీద మాత్రమే పూజలు జరుగుతాయి. ఇది బిర్లా టెంపుల్ ప్రత్యేకత. మరి ఇప్పటికీ మనకి హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలంటే బిర్లా టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేశాను ఆల్రెడీ, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నన్ను ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి.

గోరింటాకు సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఈ పాటలు ఎప్పుడు విన్నా ఇలాంటి ఫీల్ అనిపిస్తుంది కాబట్టి అద్భుతం అని చెప్పాలి కదా. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852 0402324 0853 0402955 0923. మర్చిపోకండి 2:15 అంటే మనకి పెద్దగా టైం లేదు, ఇంకాసేపు ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. ఇక షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ టైం అయింది అడిగేస్తున్నాను, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చేసేయండి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ 100వ చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ వాట్సాప్ 0402324 0852 అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ 10. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏమిటి అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కానీ కొంతమంది అయితే తమిళ చిత్రం పేరు చెప్పి దాన్ని తెలుగులో అమో ఇలా తీశారు సినిమా పేరు అని టైటిల్ చెప్పారనమాట. సో నేను చూడండి ఫ్లోలో చెప్పేస్తున్నాను. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, దోనల సుదర్శన్, రాజ్కుమార్, చింతా శ్రీనివాస్, రాకేష్, ఫరీద్, మేరసాయిలు, వనమశేఖర్, రేఖ, ఆడప్ సంతోష్ కుమార్, భోగ మార్కెటయ్య, అనిత అండ్ ఇంకా పోలేపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అమావాస్య చంద్రుడు. ఇది కమల్ హాసన్ గారి 100వ సినిమా అనమాట. చాలా మంది కూడా తమిళ సినిమా పేరు చెప్పే పంపించి ఇది డబ్బింగ్ సినిమా అంటే రీమేక్ చేశారు అమావాస్య చంద్రుడు అని చెప్పారు తర్వాత. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకెళ్ళదు, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అమావాస్య చంద్రుడు సినిమా నుంచి ఈ పాట. అండ్ మీకు గుర్తుంది కదా 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

సమయం 2 గంటలకు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కిడ్నీ ప్రాబ్లం కింద గుర్తించవచ్చు.
1: నైట్ లో ఒక టైం లేస్తుంది అంతే. అంటే ఆ టైంలో నేను లేవకూడదు అనుకుని ఒక్క బాటల్ తాగేసి బాత్రూమ్ పోయేసి వచ్చి పడుకుంటాను. అంతే మళ్ళీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అట్లా లేసి బాత్రూమ్ కి వెళ్తాను అనమాట. అంతే కానీ టాబ్లెట్ మాత్రం 2 నిద్రకు వేసుకుంటాను, 2 కాళ్ళ నొప్పులకు వేసుకుంటానండి.
0: కాళ్ళ నొప్పులకి ఏమి టాబ్లెట్లు వాడుతున్నారమ్మా?
1: అది ఒక్క నిమిషం నేను చెప్తాను.
0: జనరల్ గా ఏంటంటే హెవీ డోస్
1: కార్టిజన్ అనే ఉంది కదండి,
0: బ్రౌన్
1: కలర్ లో అది వేసుకుంటాను, లివోజన్ వేసుకుంటాను, నిద్రకు అనేసి 2 గోళీలు వేసుకుంటాను. ఒకటి కనకమరం కలర్, ఒక ఫిజిషియన్ ఇచ్చినారు, అది 2 వేసుకుంటాను నైట్ లో. అది వేసుకుంటే నేను నిద్ర వస్తుందండి నాకు, లేకుంటే నిద్ర రాదండి. అట్లన్నీ ఆ గోళీ వేసుకోవాలి కంపల్సరీ. వేసుకున్న 1 hour కి తర్వాత వస్తుంది నిద్ర, అందుకే అట్లా 9 o'clock అట్లా వేసుకుని 10 o'clock నిద్ర వచ్చేస్తుంది.
0: అంటే ఏ టాబ్లెట్స్ అన్న ఎక్కువ కాలం వాడటం కూడా మంచిది కాదు. అవన్నీ కూడా కిడ్నీ మీద వేరే కారణాల వలన అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. అదేంటంటే సింపుల్ యాంటీబయాటిక్స్ వలన కూడా మనం ఈ రోజుల్లో గమనిస్తా ఉన్నాం. సింపుల్ ఆగ్మెంటిన్ రోజు రొటీన్ గా వాడే టాబ్లెట్స్ వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఏ టాబ్లెట్స్ అన్నా కూడా మంచిది కాదు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఇప్పుడు సింపుల్ చాలా మంది ప్యాన్ డి అని వాడుతూ ఉంటారు గ్యాస్ గురించి, అది కూడా 3 months కంటే ఎక్కువ వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని దాన్ని కూడా బ్యాన్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో సింపుల్ టాబ్లెట్స్ మనం ఎక్కువ కాలం ఎక్కువ డ్యూరేషన్ వాడటం కూడా అవసరం లేకుండా వాడటం కూడా మంచిది కాదు. కిడ్నీకి సేఫ్, మీరు ఇప్పుడు వాడే టాబ్లెట్స్ అన్ని కిడ్నీకి సేఫ్ ఉన్నాయి. నిద్ర టాబ్లెట్స్ మాత్రం ఎక్కువ కాలం మనం డ్యూరేషన్ వాడకూడదు.
1: అదేనండి, ఆయన ఫిజిషియన్ గారు ఏం చెప్పిందంటే ఈ గోళీలు ఎక్కువ వాడకూడదు, మీరు ఒకసారి సైకాట్రిస్ట్ కలవండి అని అన్నారు. సైకాట్రిస్ట్ కి ఎందుకు కలవాలండి? ఇప్పుడు టాబ్లెట్ లకు కూడా సైకాట్రిస్ట్ కలవాలా నిద్ర లేకుంటే?
0: అంటే కొన్ని నిద్ర లేని టాబ్లెట్స్ ఇప్పుడు జనరల్ గా గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మనం తీసుకోగలుగుతాము. ఇంతకుముందు అంటే అది కామన్ గా ఏ మెడికల్ షాప్ కి వెళ్ళినా తీసుకోవచ్చు. ఎక్కువ కాలం మన నిద్ర టాబ్లెట్స్ అయితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ సూటబుల్ డాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. అది దాని గురించి చెప్పండి.
1: ఆ గోళీలు బాగా అలవాటు అయిపోయింది, వేసుకుంటే గానీ నిద్ర రాదు.
0: అది
1: ఇంకా లేచేదేమో వద్దున్న జల్లి కూడా లేచేది లేదు. 9-10 అవుతుంది మళ్ళీ, అంత నిద్ర వచ్చేస్తుంది బాగా.
0: అవునమ్మా, ఏ మందులన్నా మనం ఎక్కువ డ్యూరేషన్ వాడటం మంచిది కాదు.
2: మీరు వింటున్నారు కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీ వైఫల్యాలు అలాగే కిడ్నీ సమస్యల గురించి మీకు ఏమైనా సందేహాలుంటే ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ శశిధర్ గారు, మీరు ఇందాక క్రియేటిన్ టెస్ట్ అని ఇద్దరు ముగ్గురు లిజనర్స్ కి కాలర్స్ కి ఆన్సర్ చేశారు, అసలు క్రియాటిన్ అంటే ఏంటండి?
0: క్రియాటిన్ అనేది నార్మల్ గా మన మజిల్ మాస్ నుంచి రిలీజ్ అయిన ప్రోడక్ట్ అండి. జనరల్ గా ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే క్రియాటిన్ ప్లస్ EGFR టెస్ట్ అని ఏ ల్యాబ్ అన్నా కామన్ గా ఇస్తా ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ లేకపోతే క్రియాటిన్ పెరక ముందు కూడా సిస్టాటిన్ సి అని ఇంకో కొత్తగా టెస్ట్ వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే ఏమైనా అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అనేది తెలుసుకోవడం ఎప్పుడన్నా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం ప్రివెన్షన్ గురించే ఎక్కువ ఆలోచించాలి. కిడ్నీ సమస్యలు అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లం కాబట్టి గవర్నమెంట్ కూడా రెగ్యులర్ గా డయాలసిస్, వేరియస్ మెషిన్స్, చాలా ఆరోగ్యశ్రీలో సపోర్ట్ చేయటము, ఇవన్నీ కూడా ఏ డిసీజ్ కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. కిడ్నీ సమస్యలు అనేది మనం ఎక్కువ ప్రివెన్షన్ గురించే ఆలోచించాలి. ట్రీట్మెంట్ అనేది కొంచెం నెఫ్రాలజిస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్ లో ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా మనకి పేషెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయొచ్చు.
2: హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రహమతుల్లా.
0: నమస్తే సార్.
3: కొత్తపల్లి
0: చెప్పండి సార్.
3: అదే, నేను కిడ్నీ పేషెంట్ నేను. నేను
0: సార్ చెప్పండి.
3: నాకు వయసు 73 సంవత్సరాలు అండి
0: సార్.
3: నేను గత 6 నెలల నుంచి నేను కిడ్నీకి మందులు వాడుతున్నా. ప్రస్తుతానికి నాకు క్రియాటిన్ నిన్న టెస్ట్ చేయించా సార్, నా క్రియాటిన్ 1.2 ఉంది.
0: అదే సార్, అంటే మీ ఏజ్ ప్రకారం జనరల్ గా మన ఈజీఎఫ్ఆర్ ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగానే ఈజీఎఫ్ఆర్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్ మన కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. 1.2 ప్రస్తుతానికి మనం దాని గురించి ఎక్కువ అలార్మింగ్ అయితే ఏం లేదు.
3: అయితే ఒకటి సార్
0: చెప్పండి సార్,
3: ప్రస్తుతానికి నేను గోళీలు సార్
0: వాడచ్చు సార్, ఈ టాబ్లెట్స్ అయితే వాడచ్చు. మన రెగ్యులర్ మంత్లీ చెకప్ ఒకసారి చేసుకుంటా ఉంటే కిడ్నీ ఏమైనా సమస్యలు పెరుగుతున్నప్పుడు మనం జనరల్ గా గుర్తించవచ్చు. వాడదాం సార్, అది కంటిన్యూ చేద్దాం. అవును, జనరల్ గా మనకి 6-7 అట్లా ఉన్నప్పుడు, పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ డయాలసిస్ గురించి గుర్తించవచ్చు. మీకు 1.2 గురించి మన ఫ్యూచర్ అంత భయపడేది ఏం లేదు, రెగ్యులర్ చెకప్స్ అయితే అవసరం డెఫినెట్ గా. ప్రస్తుతానికి అయితే వాడుదాం సార్. అవును
3: చెప్పండి సార్. తినకూడదు పచ్చని చెప్పండి సార్.
0: తినకూడదు అంటే మనం మెయిన్ గా రెడ్ మీట్ అనే డిస్కస్ చేస్తాం. రెడ్ మీట్ అంటే మటన్, అది ఎక్కువ ప్రోటీన్ ఉంటది కాబట్టి అది జనరల్ గా అవాయిడ్ చేయడం మంచిది. మిగతా అన్ని తీసుకోవచ్చు సార్. మీ ఉన్న కిడ్నీ ఫంక్షన్ కి ఈ మెయిన్ గా మనం రెడ్ మీట్, మెయిన్ గా మటన్ అనేది అవాయిడ్ చేయాలి. వాటర్ కూడా 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. వాటర్ చికెన్ ఫిష్ అది తీసుకోవచ్చు. అవును, దాల్ కూడా తీసుకోవచ్చు అండి. వెజిటేరియన్ అన్ని తీసుకోవచ్చు. మెయిన్ గా నేను చెప్పిన విధంగానే రెడ్ మీట్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మటన్ అనేది ఇప్పుడు మీదైతే 1.2 కి ఎంతగా భయపడవలసిన అవసరం లేదు సార్. ఓకే, నమస్తే.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దూరంగా వచ్చి మాట్లాడండి, ఇంకా వినిపిస్తుంది. చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు వింటున్నారు
3: సార్. నమస్కారం సార్.
0: నమస్తే, చెప్పండి సార్.
3: సార్ నాకు ఒక 6 మంత్స్ నుంచి కొద్దిగా యూరిన్ లా ప్రాబ్లం వచ్చింది సార్ నాకు.
0: చెప్పండి సార్.
3: అది యూరిన్ స్టార్టింగ్ లా చాలా ప్రాబ్లం ఇది రావడం లేదు. అయితే డాక్టర్ దగ్గర పోయినాను, పోతే ఆయన మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేయించండి సార్.
0: చెప్పండి. ఎంత ఏజ్ ఎంత సార్ మీది?
3: నా ఏజ్ వచ్చి ఇప్పుడు 56 సార్.
0: చెప్పండి సార్.
3: నాకు ఇంకొకటి చెడు అలవాట్లు ఏం లేవు సార్. నాన్ వెజ్ కూడా 90% తినను సార్.
0: అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ఏమైనా చెప్పారు
3: సార్?
0: అల్ట్రాసౌండ్ చేపించారు అన్నారు కదా.
3: ఏం ప్రాబ్లం లేదన్నారు సార్ అందులో. కాకపోతే అప్పుడు యూరిన్ రాకపోవడానికి యూరిస్ పాస్ అని ఒక టాబ్లెట్ రాసి ఇచ్చినాడు, ఒక 3 మంత్స్ వాడమన్నాడు. 1 మంత్ 1.5 మంత్ వాడినాను. వాడితే కొద్దిగా ప్రాబ్లం తగ్గింది అని ఆడికి ఆపేసినాను సార్.
0: ప్రాస్టేట్ ప్రాబ్లం అట్లా ఏం లేదన్నారు అల్ట్రాసౌండ్ లో?
3: ఏం లేదు సార్, అల్ట్రాసౌండ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పినాడు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది కామన్ ప్రాబ్లం అవుతుంటది అని అన్నాడు. మళ్ళీ
0: జనరల్ మగవాళ్ళకి ఏంటంటే ప్రాస్టేట్ గురించి మనం స్పెసిఫిక్ గా గమనించవచ్చు వస్తుంది. ఎక్కువగా అల్ట్రాసౌండ్ లో కూడా అది పికప్ చేస్తారు, అల్ట్రాసౌండ్ విత్ పోస్ట్ వైట్ రెసిడ్యూల్ యూరిన్.
3: యూరిన్ అయితే కరెక్ట్ రావడం లేదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది.
0: వాటర్ అది ఇంటేక్ బాగుంది కదండి?
3: అవును బాగుంది సార్.
0: ఒకవేళ యూరిన్ పోసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందంటే దగ్గరలో ఉన్న మనం
3: ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కొద్దిగా స్మెల్ కూడా
0: వస్తుంటుంది. అదే రొటీన్ యూరిన్ టెస్ట్ యూరోఫ్లోమెట్రీ అంటారు, అది చేయటం వలన మనకి యూరిన్ ఎట్లా వస్తుంది అది అవన్నీ కూడా టెస్టులు చేయాల్సి వస్తుంది, డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది ఒకసారి.
3: అంటే ఇప్పుడు కిడ్నీ టెస్ట్ అట్లాంటివి మళ్ళీ చేయించుకోమంటారా?
0: చేయించుకోవాలి ఒకసారి.
3: ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ అట్లాంటి టెస్ట్ చేయించమంటారా?
0: అవును, చేయిస్తే బెటర్ సార్.
3: రైట్,
0: నమస్తే.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 09 23 నెంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీలో ఏమన్నా సమస్యలుంటే మీరు డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు పాష అండి, వరంగల్ నుంచి మాట్లాడండి.
0: సార్ చెప్పండి. సార్
6: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి, చెప్పండి.
6: ఇప్పుడు ఎక్కువ శాతం విలేజ్లలో అయితే మామూలు వాటర్ తాగుతారు, కామన్నప్పుడు మేము సిటీలో ఉండగా ఎక్కువ మినరల్ వాటర్ వాడతాం కదా సార్. ఈ మినరల్ వాటర్ వల్ల కిడ్నీలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్?
0: ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదండి. జనరల్ గా అందరూ రోజు మినరల్ వాటర్ అయితే తాగరు, సిటీలో కూడా నార్మల్ వాటర్
6: అంటే క్యాన్ వాటరే వాడతారు కదా సార్. అంతా దాదాపు ఎవరైనా క్యాన్ వాటర్ ఒక 20% నల్ల వాటర్ వాడతారు.
0: జనరల్ గా మనకి ఆ డిఫరెన్స్ ఏమి ఉండదండి. కిడ్నీ మీద ఎఫెక్ట్ పట్టడం గానీ అట్లా ఏమి ఉండదు. వేరే కారణాల వలన కిడ్నీ సమస్యలు రావటం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. మినరల్ వాటర్ వల్ల మనకి కిడ్నీ సమస్యలు అయితే రావు.
6: అయితే ఇప్పుడు కామన్ గా ఎక్కువ వాటర్ తాగమంటారు,
0: 3-4 లీటర్స్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ శాతం కూడా చాలా మంది ప్రైమరీ పాలిడిప్సీ అంటాము, జనరల్ గా 9 లీటర్స్ అట్లా తాగుతూ ఉంటారు. అదన్నీ కూడా కిడ్నీ మీద
6: కామన్ గా 6 లీటర్ తాగమంటారు సార్.
0: 6 లీటర్స్ ఎవరు చెప్పరండి, 3-4 లీటర్స్ దాకా
2: 3-4 లీటర్లు తాగమని చెప్తారంట డాక్టర్స్. 6 లీటర్లు చెప్పరండి.
6: దీనివల్ల సోడియం అలాంటిది ఏమన్నా కెమికల్ కలిపి దాని వల్ల కిడ్నీ కన్నా ఎఫెక్ట్ ఉంటుందా?
0: మినరల్ వాటర్ వలన ఏమి సమస్యలు ఉండవండి. జనరల్ గా మనం ఎక్కువ వాటర్ తాగడం వలన మనకి కిడ్నీలో కిడ్నీ హ్యాండిల్ చేయలేకుండా ఉంటది. జనరల్ గా 3-4 లీటర్స్ ఇది రికమెండెడ్ డోస్. ఎక్కువ కొంతమంది ఏంటంటే భయంతో కిడ్నీలు ఏమైనా పాడైతేమో అని 6 లీటర్స్ నుంచి 9 లీటర్స్ దాకా అట్లా తాగే వాళ్ళు ఉంటారు. అది కొన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు జనరల్ గా
6: ఎవరైనా కూడా 6 లీటర్లు తాగమని చెప్తారు సార్. ఏ డాక్టర్ అయినా కూడా అట్లాగే 4 లీటర్ తాగుతా సార్?
0: 3-4 లీటర్స్ అండి జనరల్ ప్రిస్క్రైబ్డ్.
2: హలో,
7: హలో
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రాజు మేడం.
0: నమస్తే సార్, చెప్పండి.
7: సార్ సార్ నాకు యూరినరీ ప్రాబ్లం ఉంది సార్. నాకు యూరిన్ నైట్ లో ఆక్కుంటా ఆక్కుంటా వస్తుంది సార్.
0: ఎంత ఏజ్ సార్ మీది?
7: ఏజ్ 52 సార్.
0: అవును, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? అల్ట్రాసౌండ్ గానీ యూరిన్ టెస్ట్
7: చేయించుకున్నాం సార్.
0: చెప్పండి సార్.
7: యూరిన్ 70 ml మిగిలిపోయింది సార్.
0: అంటే దాంట్లో ప్రీ వాయిడ్ పోస్ట్ వాయిడ్ అనే రెండు?
7: ఫస్ట్ అయితే 180 ml ఉండే సార్. ఆ తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత 70 ml మిగిలిపోయింది.
0: అది కొంచెం ఎక్కువే సార్. ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా మీరు?
7: అవును సార్ వాడుతున్నాను. ప్రోస్టేట్ సైజ్ అయితే 20 ఉంది సార్. అయితే సార్ ఏం చెప్తున్నారు అంటే మేబీ ఏమన్నా బ్లాకేజ్ ఉండి ఉంటది. అది అదేమంటారు, ఎక్స్రే కూడా చూసారు సార్? ఎక్స్రే చూస్తే అందులో బ్లాకేజ్ మైల్డ్ గా అని చెప్పి రిపోర్ట్లు ఉంది. ఎక్స్రే చూస్తే మాత్రం అందులో ఉన్నట్టయితే కనిపించట్లేదు.
0: అంటే జనరల్ గా ఇది మనం యూరోఫ్లోమెట్రీ అని ఇంకో టెస్ట్ ఉంటది, యూరాలజిస్ట్ గానీ నెఫ్రాలజిస్ట్
7: అవును సార్ చేశారు. అది కూడా చేశారు. ఫ్లో కొంచెం సన్న పడిపోయి ఉన్నది సార్. అయితే సార్ ఆల్ఫో టాబ్లెట్ వాడుతున్నాను, ప్లస్ యూరిమోర్ అని చెప్పేసి.
0: యూరిమాక్స్ అని ఉంటది ఇంకోటి.
7: యూరిమోర్, యూరిమాక్స్ బహుశా. అయితే ఆల్ఫో అయితే యూరాలజిస్ట్ సార్ రాశారు, యూరిమాక్స్ ఏదో అన్నారు మీరు, యూరిమోర్ అని నేను అనుకుంటున్నాను. అయితే అందులో ఆ టాబ్లెట్ మాత్రం మన నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్. అయితే నెఫ్రాలజీ నాకు క్రియాటినిన్ 1.4 ఉంది సార్. ఇది గత 6 మంత్స్ నుంచి కాన్స్టెంట్ గా అది జరుగుతాం లేదు సార్. అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది.
0: అంటే ఇంకేమైనా సర్జరీ ఏమైనా చేసే యూరిన్ మనకి కొంచెం ఫ్లో అది స్లోగా వస్తుంది, లేకపోతే అది సరిగా లేనప్పుడు ఏమైనా యూరిథ్రల్ డైలటేషన్ అట్లా ఏమైనా సర్జరీ జనరల్ గా అది డిస్కస్ చేయాల్సి వస్తుంది యూరాలజిస్ట్ తో. అంటే యూరిన్ మనకి ఉండిపోవటం వలన మన కిడ్నీ మీద బ్యాక్ ప్రెషర్ పడి దాని మీద ఎఫెక్ట్ అంటూ పడవచ్చు లాంగ్ టర్మ్ లో.
7: అయితే నెఫ్రాలజిస్ట్ సార్ కూడా అదే మాట అంటున్నారు సార్, మేబీ మీకు కిడ్నీ 1.4 కెరాటిన్ ఉన్న కారణం మేబీ అది యూరినరీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఉండి ఉంటది. సోడాజెట్ డిఎస్ 1000 mg 2 times వాడుతున్నాను సార్ నేను. ఇది నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్.
0: అవునవును. అంటే ప్రిస్క్రిప్షన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది సార్, కానీ ఎగ్జాక్ట్ గా మనం చూడాలంటే యూరాలజిస్ట్ తో మనం లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేయాలా, ఏమైనా సర్జరీ ఏమైనా అవసరం ఉంటుందా. ఎందుకంటే యూరిన్ మనకి ఉండిపోవటం కూడా ఎక్కువ శాతం మంచిది కాదు అది
7: సార్. సార్ అయితే సార్ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు నేను సోడాజెట్ టాబ్లెట్ ఏదైతే డిఎస్ 1000 mg వాడుతున్నాను సార్, అది 2 times వాడుతున్నాను సార్, అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్. అది సూటబుల్ టాబ్లెట్ సార్ 1.4 కి?
0: అంటే 2 grams అంటే కొంచెం ఎక్కువ డోస్ వాడుతూ ఉన్నారు. మీరు జనరల్ గా 500 mg బీడి సరిపోతుంది పొద్దున సాయంత్రము, దాంట్లో హాఫ్ డోస్ సరిపోతుంది జనరల్ గా.
7: సరిపోతుంది సార్ 1.4 కు.
0: అవును.
7: అయితే సార్ నాకు రెడ్మీ 2 మానేయమన్నారు, ఒకవేళ వీలైతే చికెన్ కూడా బంద్ చేయమని చెప్తున్నారు సార్.
0: అంటే మెయిన్ గా రెడ్మీ 2 మటన్ మానేస్తే బెటర్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి మనం ఒకసారి యూరాలజిస్ట్ తో కూడా డిస్కస్ చేయాలి.
7: సార్ సార్ అయితే సార్ రిక్వెస్ట్ ప్లీజ్ కంటిన్యూ చేయండి.
2: హలో.
8: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి
8: మాట్లాడుతున్నారు? వెంకటేష్ నాయుడు మేడం నా పేరు, రాంపల్లి నుంచి అండి. నమస్తే సార్.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
8: సార్ సార్ ఇందాక మీరు చెప్పారు ఎక్కువ సార్లు యూరిన్ పోయినా కూడా అది కూడా ఇఫెక్ట్ అని, అంటే గంట గంటన్నరకు ఒకసారి అలా వెళితే అది తప్పేం లేదు సార్? తర్వాత సాధారణంగా రోజుకు ఎన్ని నీళ్లు ఎన్ని తాగాలి, కిడ్నీస్ బాగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ దయచేసి?
0: మీరు ఏజ్ ఎంత సార్ మీది?
8: 57 సార్.
0: ఓకే ఓకే. జనరల్ గా ఏంటంటే నైట్ టైం పద్దాక యూరిన్ పోవటం అనేది జనరల్ గా నాక్టూరియా అంటాము. అది 2-3 కారణాల వలన ఉంటుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వలన గాని, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ ఇష్యూ వలన గాని, వీటి వలన మనకి ఎక్కువ పద్దాక యూరిన్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్ గా 3-4 liters వాటర్ అయితే రికమెండెడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్. డైట్ కూడా మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ గానీ, లేదంటే షుగర్ పదార్థాలు గానీ, ఉప్పు ఎక్కువ తినటం వలన కానీ, లేదా జంక్ ఫుడ్ అంటే జనరల్ గా ఎక్కువ బయట ఫుడ్ తినటం గానీ, ఇవన్నీ జనరల్ గా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి. డెఫినెట్లీగా అండి. అంటే ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడం వలన ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వలన కిడ్నీ కూడా హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. నార్మల్ గా రికమెండెడ్ అయితే 1 gram per kg అంటాము. జనరల్ గా ఇప్పుడు 50 kg ఉంటే 50 grams ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే బయట ఎక్కువ ఫుడ్ తినటం వలన రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉండటం వలన అది 50 grams కాస్తా 100 grams అవటం వలన అది కిడ్నీ హ్యాండిల్ చేయకుండా ఉంటుంది. నార్మల్ ఇండియన్ డైట్ వెజిటేరియన్ అయితే బాగానే ఉంటుంది. జనరల్ గా ఎక్కువ రెడ్ మీట్ అంటే మెయిన్ గా మటన్ అది తినడం వలన కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
9: సార్ మా డాడీకి షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉండదు సార్, ఎందుకు అంటారు?
0: అంటే ఆయన ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ షుగర్ ఆయనకి?
9: ఐ థింక్ సో 1 year నుంచి ఉండొచ్చు.
0: అదే మన షుగర్ కూడా జనరల్ గా మన ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ HbA1c అని చేయాల్సి వస్తుంది. HbA1c అంటే లాస్ట్ 3 months నుంచి షుగర్ ఎట్లా ఉన్నది అని తెలుస్తుంది. ఒకవేళ HbA1c ఎక్కువ ఉందంటే రోజుకి అంటే జనరల్ గా ఆయన కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినటం బెటర్. కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైస్ ఐటమ్ అవి తగ్గించి ప్రోటీన్ కొంచెం పెంచుకుంటే, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అవి తినటం వల్ల మనం జనరల్ గా ఏం కాదు. అంటే ఈచ్ పేషెంట్ ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, అందుకని మనం టెస్ట్లన్నీ చేసుకుని దాన్ని బట్టి చూడాలి. ఎస్బీఏ1సీ అనేది చేస్తే ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందనేది దాన్ని బట్టి డిసైడ్ చేయాలి.
9: షుగర్ నార్మల్ లో ఉంటే ఎంత ఉండాలి సార్?
0: జనరల్ గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కంటే తక్కువ ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 200 కంటే తక్కువ ఉండాలి. డెఫినెట్ గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫాస్టింగ్ 160 ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, పోస్ట్ ప్రాండియల్ 200 పైన ఉన్నది కూడా మనం క్లోజ్ గా
9: 100 కి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలా?
0: అవును. ఓకే.
2: హలో
10: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: నేను రామాచార్య ప్రభుజన సాక్షి మాట్లాడుతున్నానండి.
0: నమస్తే సార్, చెప్పండి.
10: నమస్తే. అయితే ఒకటి, మా రిలేషన్ ఒకరికి ఏమైందంటే ఫస్ట్ కిడ్నీలా స్టోన్ వస్తే 3 ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేయించిండు. చేయించిన తర్వాత వాటర్ బాగా తాగేవాడు. తాగిన తర్వాత కొన్ని ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత అతనికి బయో సర్జన్ అయింది హార్ట్ ప్రాబ్లం వల్ల. అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ అంటే ఇంత ముందు డాక్టర్ ఏం చేసిండు, కిడ్నీలో ఉన్న ప్రాబ్లం వాటర్ బాగా తాగేవాడు. తాగినప్పుడు ఏమైందంటే మళ్ళీ డాక్టర్ ఏమన్నా అంటే మళ్ళీ కొంచెం బయో హార్ట్ ప్రాబ్లం ఉన్న వలన ఆపరేషన్ అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, కొంచెం 32% డాక్టర్ కాడ పోతే వాటర్ తక్కువ తాగవని చెప్పాడు. దాని దీనికి సంబంధం ఏముందా?
0: అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్ గా హార్ట్ డాక్టర్ తో చెప్పినట్టు విధంగానే కొంతప్పుడు ఎక్కువ వాటర్ తాగటం కూడా హార్ట్ కి లోడ్ పడి అది సమస్యలు వస్తాయి. సో జనరల్ గా ఒకసారి మీరు అడిగిన విధంగానే ఒకసారి స్టోన్ వస్తే 30% మందిలో మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనం ఇక్కడ చాలా డిఫికల్ట్ ట్రిక్కీ సిచ్యువేషన్. ఇప్పుడు హార్ట్ కానీ బాగుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు, హార్ట్ వీక్ ఉంటే వాటర్ తగ్గించవలసి వస్తుంది. సో హార్ట్ వాటర్ తగ్గించడం వల్ల స్టోన్స్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటది.
10: డాక్టర్ ఏమంటే హాస్పిటల్ చూపించారు, మీరు వాటర్ తాగడం వల్ల అతనికి హార్ట్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, రోజు రెటినాల్ తాగవని చెప్పి డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా.
0: అదే జనరల్ గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకూడదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఉత్తమము.
10: అది
0: రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. మనకి హార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హార్ట్ డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది.
2: సార్, ఇప్పుడు డయాలసిస్ అని అంటుంటాం కదా సార్, సో ఈ డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్? ఒక పేషెంట్ కి
0: డయాలసిస్ కి మనకి 4-5 ఇండికేషన్స్.
2: డయాలసిస్ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
11: మేడం, నా పేరు పార్థసారథి, సమాదిలాబాద్.
0: చెప్పండి.
11: అయితే ప్రాబ్లం వచ్చేసి మా డాడీకి షుగర్ పేషెంట్.
0: చెప్పండి సార్.
11: మా డాడీ షుగర్ పేషెంట్ సార్, గత 20 ఇయర్స్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి.
0: చెప్పండి సార్.
11: అయితే ఒక రోజు మా డాడీ బాగా నడుము నొప్పి, అలసిపోతున్నా, దమ్మస్తుంది అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన మొత్తం టెస్ట్ చేసి ఇట్లా కిడ్నీ కొద్దిగా ఖరాబ్ అయింది అని చెప్పేసి అన్నాడు. ఇది అంతా 6 మంత్స్ బ్యాక్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మంచిదే అండి, క్రియాటిన్ చెక్ చేసుకున్నప్పుడు క్రియాటిన్ మాకు 2.47 ఉండే, ఆ తర్వాత మెల్ల పెరుగుతూ 6.4 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి 3.45 అట్లా ఉన్నది. అయినా గాని ఇంటికి వచ్చేసినాం గాని డాడీ మాత్రం ఇంకా అట్లానే అలసిపోతున్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు.
0: జనరల్ గా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు జనరల్ గా మనం వేరే కారణాలు కూడా ఉంటాయి. వీళ్ళకి కిడ్నీలో కిడ్నీ ఓన్లీ ఫిల్టర్ గానీ కిడ్నీ ఓన్లీ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుందని చాలా మందికి మిస్కాన్సెప్షన్ ఉంటుంది. కిడ్నీ అనేది చాలా బాడీలో మల్టిపుల్ మెకానిజమ్స్ ద్వారా బాడీని మెయింటైన్ చేస్తుంది. ఒకటి రక్తం తగ్గవచ్చు, అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. హిమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేయాలో, దానివల్ల కూడా నీరసం ఉంటుంది కిడ్నీ పేషెంట్స్ కి. వాళ్ళకి కొంతమందికి కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, పీటీహెచ్ అనే టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే బోన్ వీక్నెస్, ఇవన్నీ కూడా కిడ్నీ జనరల్ గా కిడ్నీ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఈ సమస్యలు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే యూరియా క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఆకలి అనేది కాదు, యూరిమిక్ గ్యాస్ట్రైటిస్ అంటాము. యూరిమిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుంది కిడ్నీ సమస్యల వలన. సో దానివల్ల కూడా ఇంటేక్ అనేది డెఫినెట్ గా తక్కువ ఉంటుంది. సో ఈ 3-4 కారణాలు మనం డెఫినెట్ గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంది.
11: మాకు వీళ్ళు అంటే డాక్టర్స్ కూడా డైట్ విషయంలో బెండకాయ మినపప్పు లాంటి జిగురు పదార్థాలు ఏమి తినద్దు అన్నారు. మరి ఇప్పుడు మేము ఫర్దర్ గా ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలా దానికోసం?
0: అంటే సీకేడీస్ ఇప్పుడు ఇది మనకి స్టేజ్ 3 కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. జనరల్ గా ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం

0: తగ్గించాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అట్లా. తర్వాత మనం వెజిటేబుల్స్ లో కూడా కొంచెం టమాటా పాలకూర ఇవన్నీ కొంచెం తగ్గించవలసి వస్తుంది. ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా మన కాలు వాపులు అవన్నీ చూసుకుని అసెస్ చేసి దాన్ని బట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేసి దాని ప్రకారం మనం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: సార్, మనం ఇందాక డయాలసిస్ గురించి మాట్లాడుతున్నాం, అసలు డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్?
0: డయాలసిస్ అనేది మనం జనరల్ గా 4-5 ఇండికేషన్స్ లో మనం జనరల్ గా ప్రిఫర్ చేస్తాము. డయాలసిస్ అనేది ఒకసారి యూరియా క్రియాటినిన్ బాగా ఎక్కువ ఉండటం వలన, లేకపోతే పొటాషియం అనేది ఎక్కువ ఉండటం వలన పేషెంట్ కి కాలు వాపులు బాగుండి ఆయాసం బాగొస్తుందంటే, జనరల్ గా ఈ 4-5 ఇండికేషన్స్ లో బాడీలో యాసిడ్ బేస్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి, మెటబాలిక్ ఎసిడోసిస్, ఇవన్నీ కామన్ కాజెస్ వలన మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తాం.
2: అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలు ఒకసారి అవసరం పడుతుంది సార్?
0: జనరల్ గా అంటే కిడ్నీ ప్రాబ్లమ్ రెండు టైప్స్ కింద డివైడ్ చేస్తాం, టెంపరీ డయాలసిస్ లేదా పర్మనెంట్ డయాలసిస్ అనేది. టెంపరీ అంటే ఇప్పుడు సపోజింగ్ ఏదైనా సింపుల్ ఇన్ఫెక్షన్స్ వలన, లేకపోతే గ్యాస్ట్రోఎంటెరిటిస్ వలన, ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడి టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ ఉంటే, జనరల్ గా 2-3 weeks లో కిడ్నీ సమస్యలు అనేది రికవర్ కావాలి. అది కానీ కాలేదంటే మనకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే చేస్తాం.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సలీం భాస్కర్, కరీంనగర్. గుడ్ ఆఫ్టర్నూన్.
2: గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్.
3: సార్, మై డైలీ లియోసిట్రిజన్ ఆర్ మార్నింగ్ పెంటోప్రజల్ లేదు సార్?
0: పెంటోప్రజల్ లాంగ్ టర్మ్ బియాండ్ 3 months అవి కిడ్నీ సమస్యలు అయితే డెఫినెట్ గా నోటీస్ చేస్తాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి త్వరలోనే పెంటోప్రజల్ మోర్ దెన్ 3 months అయితే వాడొద్దని చెప్తారు. సో దీని వలన కూడా కిడ్నీ సమస్యలు, ఎక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అనే ఒక కిడ్నీ సమస్య వస్తుంది. ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్లు వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం వాడటం మంచిది కాదు. దూసరే ఎంటాసిడ్స్ ఆతా లేసక్తే జనరలీ ఈ 3 మహీనే జ్యాదా బాహర్ సబ్ కంట్రీస్ మే బ్యాన్ హో చుకా హై.
3: 10-15 సార్
0: అభి నోటీస్ జ్యాదా హో రహా హై, ఇస్లియే గవర్నమెంట్ భీ జల్దీ ఇస్కో బ్యాన్ కర్నే వాలా హై.
3: కౌన్ సా టాబ్లెట్ లేనా సార్ ఆప్కే
0: సార్? రాంటెక్ వైసా కుచ్ టాబ్లెట్ లే సక్తే.
3: రాంటెక్ సార్.
0: ఓకే
2: డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీ సమస్యల గురించి శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా చెప్పారు. అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి, కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు డాక్టర్ శశిధర్ గారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
6: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొదుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎం పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, అట్లనే 5:30 అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి, నీవి కానివి నీకెందుకు సోమయ్య తెలివి కథ ఇంటరు, మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథలు ఇంటరు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పున్రి, పాట ఇనున్రి, సరదా సినీ గీతాల కార్యక్రమం. మాట మనుషులని దగ్గర చేస్తూ కొత్త కొత్త పరిచయాలతో బంధాలను కలుపుతుంది. మంచి దోస్తులను మన మనసులలో పదిలంగా ఉంచుతుంది. మంచి పలకరింపుతో కూడిన మాట మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. మరి మంచి పలకరింపుతో కూడిన మాటలు మాట్లాడుకోవాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారమవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగేనుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి, 29508 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయడమే కాదు, ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాటైనుండ్రీ కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక శ్రీ. వీళ్ళు బలిపీఠం చిత్రం నుండి చందమామరావే జాబిల్లి రావే అమ్మాయి అలిగింది అనే పాటను కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ 504001 ఇది పిన్ కోడ్ నంబర్.

0: தந்த மாமா
1: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుంది కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నిపాని గ్రామం నుంచి మేడం.
1: నిపాని, నీ పేరు రుతేందర్ అన్నావు కదా?
2: అవును మేడం.
1: చాలా రోజులకు ఫోన్ చేసినట్టున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి ఫోన్ కలిసినందుకు?
2: సంతోషం అనిపిస్తుంది మేడం.
1: ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఫోన్ చేయక?
2: 3 సంవత్సరాలు అవుతాయి మేడం.
1: ఎందుకు ఈ మధ్యలా చెయ్యలేదా?
2: వాన్ రోడ్ నుంచి కాల్ చేసిన కలవట్లేదు మేడం.
1: ఇప్పుడు ఎలా కలిసింది? ఏ పాట వింటావు మరి రుతేందర్?
2: అయ్యప్ప దేవుని మూవీ నుంచి అయ్యప్ప సాంగ్స్.
1: తప్పకుండా రుతేందర్, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడిని జత చేసి ఫోన్ చేయండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: అమ్మా.
0: హలో, శుభ సాయంత్రం.
1: హలో అమ్మ,
0: వినిపిస్తుంది, చెప్పుండ్రి, మాట్లాడుండ్రి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినట్టున్నారు.
1: మొలకలు ఆయన గింజల మీద 65% జర్మినేషన్ అంటే 85% వచ్చింది. ఈ గింజల మీద మాకు తోక ఏమాత్రం ముక్కలే, 30% ఒక 2 అవుతాయి, వాళ్ళని పెట్టుకున్నాం గానీ.
0: సరే రామకృష్ణ, మరి అలా ఆకాశవాణికి ఫోన్ చేసిన ఏ పాట వింటావు? నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుండి మౌనంగానే ఎదగమని అనే పాటను
1: వినిపించమంటున్నాఫ్
0: స్వీట్ మెమోరీస్ అనే చిత్రంది. తప్పకుండా రామకృష్ణ, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి

0: చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్డీ మాట చెప్పుండ్రి పాట ఇన్నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుమట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటలను అడిగినచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథిందాం పిల్లల కోసం. కథలంటే పిల్లలకు ఎంతగానో ఇష్టముంటాయి. ముందు కాలంలా అమ్మమ్మలు నానమ్మలు పిల్లలని కూసబెట్టి కథలు చెప్తే ఓ కొడుతూ వినేటోళ్ళు. ఇప్పుడు అలాంటి కథలు లేవని మీరేం ఫికర్ కాకండి. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే ఇలా అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి నీవి కానివి నీకెందుకు సోమయ్య తెలివి కథలింటారు. మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథ ఇంటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కథిందం కార్యక్రమంలో. ముందుగల విందాం అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి నీవి కానివి నీకెందుకు కథని, సోమయ్య తెలివి కథని. రచన ఆకెళ్ళ వెంకట శుభలక్ష్మి. కథ చెప్తారు టి శ్రవంతి.
2: రాముకి 10 ఏళ్ళు, ఒక్కడే కొడుకు కాబట్టి గారాబం ఎక్కువ. దానివల్ల అంతంత మాత్రం తెలివితేటలే ఉన్నా ఇంట్లోనూ బయట అందరూ పొగుడుతూ ఉండేవారు. అందుకు కారణం వాళ్ల నాన్న గ్రామాధికారి కావడం. అలా అందరూ పొగడడం వల్ల తనంత తెలివిగలవారు లేడనుకునేవాడు రాము. అందువల్ల ఇంట్లో నాయనమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి ఇలా అందరి విషయాల్లో కలిగించుకోవడం చేసేటోడు రాము. అది ఇంటివరకే పరిమితమైతే వేరే మాట, కానీ స్కూల్లోనూ చివరికి తండ్రి చేసే పంచాయతీల్లో కూడా తలదూర్చడం, కాదంటే కోపగించుకోవడం చేసేటోడు. కాదనాలంటే భయం, గ్రామాధికారి కొడుకు కదా, పోనీ సరే అందామా అనుకుంటే వాడి సలహాలు అనుసరణీయంగా ఉండేవి కావు. అనుభవరాహిత్యం కదా. రాము ఆ రోజు కొత్త తరగతిలోకి వచ్చిండు. కొత్తగా ఆ రోజు స్కూల్కి బయలుదేరుతున్నాడు. రాము ఆనందంగా తండ్రి తెచ్చిన కొత్త దుస్తులు, బూట్లు, కొత్త బ్యాగులో పుస్తకాలు అన్నీ ధరించబోయిండు. కాని దుస్తులు వదిలైపోయినాయి, బూట్లు చిన్నవై ఎక్కనేలేదు. పుస్తకాలు కొన్ని పై క్లాసులవి, కొన్ని కింద క్లాసులవి అయి ఉన్నాయి. మొదటిరోజు ఉత్సాహంగా తన కొత్త వస్తువులన్నీ స్నేహితులకి చూపెడదామని బయల్దేరిన రాముకి ఏదీ సరిగా లేకపోవడం చిరాకు కలిగించింది. ఏమిటి నాన్నగారు, ఏవీ నాకు సరిపోవడం లేదు, షాపువాడికి మీరు నా వయసు తరగతి చెప్పలేదా అడిగాడు.

విరాగ్గా. చెప్పాను బాబూ, కాని షాపువాడన్నాడు, మీవాడు ఎలాగా తన వయసుకు తగ్గట్టుగా చెయ్యడువు, ఉండడుగదా, అందువల్ల ఇలా ఇచ్చాను, అతనికి ఇలాగే నచ్చుతాయి అన్నాడు. ఏం చెయ్యను అన్నాడు అమాయకం నటిస్తూ తండ్రి. రాముకు అర్థమైంది, తన ప్రవర్తన ఇంట్లో వాళ్లకే కాక తండ్రి పదవికి, ఊర్లో వాళ్లకి కూడా ఇబ్బందిగా అయ్యింది అని తెలుసుకున్నాడు. నాన్నగారు, ఈరోజు నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను అన్నాడు. అనడమే కాదు, తన వయసుకు తగినట్టుగా నడుచుకోవడం కూడా ప్రారంభించిండు. ఇంటా బయట అందరూ సంతోషించిండ్రు.

0: ఇంతవరకు అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి నీవి కానివి నీకెందుకు కథ ఇన్నారు. ఇప్పుడు విందాం సోమయ్య తెలివి కథని.
1: సోమయ్య పేరుకు తగ్గట్టే సోమరిపోతు, కానీ కోరికలు మాత్రం ఎక్కువే. అన్ని సుఖాలు ఆనందాలు కావాలి తనకు అనుకుంటాడు. కాని కష్టించి పనిచేస్తేనే కదా డబ్బస్తుంది, సుఖాలు వస్తాయి, ఏం చెయ్యాలా అని ఆలోచించేటోడు. కాని కష్టపడేవాడు కాదు. ఒకనాడు సోమయ్య స్నేహితుడు రంగడు గోగులమ్మ అమ్మవారు చాలా శక్తిగల మాత అని నిష్టగా ఒక్కరోజు భోజనం నిద్ర మానేసి జపిస్తే ప్రత్యక్షమవటమే కాక కోరిన కోరికలు కూడా తీరుస్తుందని అన్నాడు. ఆ గుడి ఊరికి చివర అడవికి మొదట్లో ఉన్నది. ఇది విన్న సోమయ్య మస్తు సంతోషపడ్డాడు. ఒక్కరోజు కష్టపడితే చాలు జీవితం అంతా సుఖపడేలాంటి వరాలు కోరుకోవచ్చని అనుకుని ఒక్కరోజు సోమరితనాన్ని విడిచిపెట్టి గుడికెళ్ళి అమ్మవారిని నిష్టగా పూజించిండ్రు. అమ్మవారు ప్రత్యక్షమైంది. నీ కోరికేమిటో చెప్పు, నేను ఒక్కరికి ఒక్క కోరికే తీరుస్తాను. అది దృష్టిలో పెట్టుకొని సరిగ్గా ఆలోచించుకొని నీకిష్టమైంది కోరుకో అంది ఆ అమ్మవారు. సోమయ్య హతాశయుడయ్యిండు. అతని కోరికలు అనంతం కదా. కష్టపడకుండా డబ్బు రావాలని, భోజనం దొరకాలని, మంచి ఇల్లు, భార్య, పిల్లలు కావాలని, ఎంతో సంపద ఉండాలని అతనికి ఎన్నో కోరికలు. అన్నీ ముఖ్యమే కదా, ఏమడగాలి అని ఆలోచనలో పడ్డాడు సోమయ్య. త్వరగా కోరుకో అంది అమ్మవారు. అసహనంగా సోమయ్య తీవ్రంగా ఆలోచించిండు. తలలో దీపం వెలిగింది, అంటే బల్బు వెలిగింది. సరేనమ్మా, నేను అనుకున్న ప్రతీ కోరిక ఫలించాలనే వరమియ్యు, అదే నా ఒక్క కోరిక అన్నాడు తెలివిగా. ఆశ్చర్యపోయిన అమ్మవారు పిల్లవాడి తెలివికి ముచ్చటపడ్డ తల్లిలా నవ్వి ఆశీర్వదించింది.
0: ఇంతవరకు అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుండి సోమయ్య తెలివి కథలు విన్నారు. కథ వినిపించిండ్రు టి శ్రవంతి.
2: మేరా జూతా హే జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథేందం కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం మాదాద చెప్పిన మామంచి కథలు సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథని. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. కథ వినిపిస్తారు ఎం వాణి.
4: అమరావతి నగర సమీపంలోని అడవిలో నీరు లభించకపోవడంతో కృష్ణానది తీరం ఎగువ దిశగా జంతువులన్నీ వెళ్ళసాగాయి.

0: అలాగై. ఏనుగన్నా, మన ప్రయాణంలో అలసట తెలియకుండా ఏదైనా నీతికథగాని మంచి విశేషాలుగాని ఉంటే చెప్పు అన్నాడు గుర్రం తమ్ముడు. మర్రి చెట్టు కింద అందరినీ సమావేశపరిచిన ఏనుగన్నా, ఎప్పుడూ కదలేనా మీ అందరినీ నేను లోకజ్ఞానానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తొలిసారి పన్ను విధింపు, జనాభా లెక్కలు భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు అన్నాడు ఏనుగన్న. నేను చెబుతాను, మౌర్యులు అన్నాడు గాడిదమామ. మన దేశంలో ఏ రాష్ట్రంలో తొలిసారి నీటి నుండి విద్యుత్ ఉత్పాదన చేశారు?
1: గుజరాత్ నుండి అన్నాడు కోతిబావ.
0: వానచినుకు భూమిని ఎంత వేగంతో తాకుతుంది?
2: 7 మైళ్ల వేగంతో అన్నాడు తోడేలు.
0: మనిషి ఒకరోజుకు 8 కిలోల ప్రాణవాయువు శ్వాసిస్తాడు?
1: 12 కిలోలు
0: అన్నది పిల్లరామచిలుక. భారతదేశంలో షోడా అమ్మకం తొలిసారి ఎక్కడ జరిగింది?
1: 1821 కలకత్తాలో
0: అన్నది గద్ద. భూమిపైన పగలు రాత్రి సమంగా ఉండే రోజు ఏది?
1: 1 మార్చి తేదీ
0: అన్నాడు కోతిబావ. వాంతి చేసుకొని జంతువులు ఏవి?
1: ఎలుక, గుర్రం
0: అన్నది పిల్లరామచిలక. మనిషి మెదడు పరిమాణం 8 సంవత్సరాల వరకు పెరుగుతుంది?
1: 18 సంవత్సరాలు
0: అన్నది గాడిద. తొలి NCC మహిళా కళాశాల ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యింది?
1: 1965 గ్వాలియర్లో
0: అన్నది పిల్లరామచిలక. గాంధీజీకి మహాత్మా బిరుదు ఎవరు ఇచ్చారు?
1: 1915 కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు
0: అన్నాడు కోతిబావ. భారతదేశంలో గాంధీజీ 2 పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. వాటి పేర్లేమిటి?
1: హరిజన్, యంగ్ ఇండియా అనేవి
0: అన్నది పిల్లరామచిలక.
1: ఏనుగు తాతా, నేనో ప్రశ్న అడగనా
0: అన్నది చిలక. దానికేం అడుగు అన్నాడు ఏనుగు.
1: ఆమ్లెట్కు డామ్లెట్కు వ్యత్యాసం ఏమిటి?
0: పిల్లరామచిలుక ప్రశ్నకు జంతువులన్నీ తెల్లబోయాయి.
1: నీ తెలివి తెల్లారా, మాకెవరికి తెలియదు, నువ్వే చెప్పు
0: అన్నాడు కోతిబావ.
1: ఓస్, ఈ మాత్రం తెలియదా? ఉల్లిపాయ వేస్తే అది ఆమ్లెట్, ఉల్లిపాయ వెయ్యకుంటే అది డామ్లెట్
0: అని తుర్రుమన్నది పిల్లరామచిలుక. దాని తెలివితేటలకు నవ్వుకున్న జంతువులన్నీ నీటి జాడ వెతుకుతూ తమ ప్రయాణం కొనసాగించాయి.
3: ఇంతవరకు మెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి ఆమ్లెట్ డామ్లెట్ కథ ఇన్నారు. కథ వినిపించిండ్రు ఎం వాణి. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ 2 కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పిండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. లలిత సంగీతం. లలిత వాద్య సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం లలిత సంగీతం. కార్యక్రమంలో ఎలవిందం ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాల్ని.

0: ತಂದ ನಾನಾ ಬಳ ತಂದ ನಾನಾ ಬಳ ತಂದ ನಾನಾ
1: ఇంతవరకు మెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మామంచి కథలు సంపుటి నుండి క్షమించాలి. ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు విన్నారు.

రేపు కొద్దిమట్టు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో బోరేజ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన జానపద గాయని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి నరసమ్మతో ముచ్చట ఇంటర్వ్యూ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొచ్చేసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: विदेश मंत्रालय ने बताया कि समारोह में उच्च स्तरीय उपस्थित दोनों देशों के बीच सभ्यतागत संबंधों के महत्व को रेखांकित करती है। फीफा फुटबॉल विश्व कप के राउंड ऑफ 32 मैच में आज रात इंगलवुड में स्पेन का मुकाबला ऑस्ट्रिया से होगा, वहीं टोरंटो में पुर्तगाल का मुकाबला क्रोएशिया से होगा। कल सुबह वैंकूवर में स्विट्जरलैंड और अल्जीरिया आमने सामने होंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा। ఇయాల్కి రేపటి కార్యక్రమాలు ముందుగల్లా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఆరు గంటల 20 నిమిషాలకు పల్లె పదాలు కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు రెండవ భాగం వింటారు. జైనాథ్ కు చేతిన బానుపల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. ఏడు గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట పత్తి ఇతర పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మహగావ్ షేకుగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచనల నుండి ఓ కండిక ప్రముఖ కవి సురారాం శంకర్ కవితా పంక్తులు వింటారు. 9:40 ఫిల్మిగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు ప్రసారమవుతాయి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేక్ గాత్రం ప్రసారమవుతుంది. 10:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 సంవత్సరంలో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అంతేకాకుండా 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మదిరిమలో హాయైన పాత కొత్త పాటల్ని వింటారు. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెముట కథల సంపుటి నుండి పెంచిన రుణం చెట్ల సంస్కారం కథలు వింటారు. మాదాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి అపకారికి ఉపకారం కథలు వింటారు. 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జెల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలాం ప్రేమ పాటలు, తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మాడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట, వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు ముందస్తు చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: ఈ రోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: Most suitable for your loved ones. RPLI, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట సచివాలయంలో తొలి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంచయ మాస్టర్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. క్యూర్ పథకం కింద 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట తొలి డిజిటల్ కాగితరహిత మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణల కారణంగా హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సంచయ మాస్టర్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల నాయకుల వాగ్వాదాలు చోటు చేసినాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహమ్మద్ అజరుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకుని 4 శాఖల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కెటి రామారావు, టి హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమై రాష్టంలో పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్దమయ్యారు. గన్పార్క్ వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాడ జరిగిన అనంతరం భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాలినడకను వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని సవాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని కానీ మంత్రులు హాజరు కాలేదని రామారావు పేర్కొన్నారు. చర్చ కోసం గన్పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్టంలో 1,00,000,000,000 రూపాయల అప్పులు, బకాయిలు బిల్లుల రూపంలో మొత్తం ఆర్థిక భారాన్ని మిగిల్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గన్పార్క్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఈ గణాంకాలను తెలియపరుస్తూ ఉద్యోగులకు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 1,000,000,000 రూపాయల బకాయిల రూపంలో ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తాయని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతు నిలిచారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రైల్వే అధికారులను కోరారు. హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ అంకుర్ పరిశ్రమ ఆక్యూ బయోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రిక్ సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్లో నెలకొని ఉన్న ఈ సంస్థ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ రుగ్మతులు, దీర్ఘకాలిక గాయాలకు చేసే చికిత్స విధానాలను మెరుగుపరచడానికి కృత్రిమ మీద నానో టెక్నాలజీని వినియోగిస్తోంది.

సోరియాసిస్ డర్మటైటిస్ కోసం, BOCUGL డయాబెటిక్ ఫుట్ అల్సర్ కోసం, AZB కో అనే పేటెంట్ పొందిన రెండు టాపికల్ ఫార్ములేషన్లు ఈ కంపెనీ ఆయుష్ ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDN ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించడానికి తేదీ సమయం వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్దంగా ఉందని రావాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ పార్టీ దుందుడుగా వ్యవహరించడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉంటూ తమపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను మంత్రి పొంగులేటి విమర్శించారు. మంత్రులతో బహిరంగ చర్చకు దిక్కుండా బీఆర్ఎస్ నాయకులు పారిపోయారని, వారి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి కావలసిన భూసేకరణ త్వరలో పూర్తి కానుండటంతో క్యూర్ పథకం కింద ఆ రోడ్డుకు ఇరుపక్కల 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గోషామాల్లో జరిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదల కుటుంబాలను నగర శివార్లకు తరలించడం కాకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలోనే గృహవసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూలై 8వ తేదీన కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేయనున్నారని నాగర్ కర్నూల్ శాసనసభ సభ్యుడు కుచ్చుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బస్ డీపో సమీపంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఫెర్టిలైజర్ డీలర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతని లైసెన్సును రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ KI మౌతి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా పొందిన 6,429 యూరియా బస్తాలను ధృవీకరించకుండా నిబంధనలకు విరుద్దంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుగుణంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలో క్షేత్రస్థాయి గణన ప్రక్రియను పరిశీలించిన ఆయన తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడం కోసం ఇంటింటి సర్వేల సమయంలో బూత్స్థాయి అధికారులు నేరుగా BLO యాప్ను వినియోగించగలని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేసేందుకు కుటుంబ మ్యాపింగ్ ఫారం నమోదుపై సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని ఆయన తహసీల్దార్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, SP సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులతో కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భద్రతకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. SIR ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉన్నవారు 9014049749 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆరోగ్య సేవల్లో అగ్రస్థానం నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని బస్తీ దవాఖానా ఆయుష్మాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా గర్భిణీల నమోదును మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని, సిజేరియన్ సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. టామ్కామ్ సహకారంతో జిల్లా శిక్షణ ఉపాధి శాఖ నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో ప్రభుత్వం కల్పించిన ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి యువతను పోషించారు. కాగా 5,000 మందికి పైగా యువకులు హాజరైన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, డైరెక్టర్ కాంతి విస్లీ సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో సచివాలయంలో తొలి కాగిత రహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది.

0: రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్ లో ఈ రోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్ కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమాన్ని వినిపించే కార్యక్రమం. పల్లె పదాలు కార్యక్రమంలో ఎలవిందం ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు 2వ భాగాన్ని జైనాథ్ మండలం జైనాథ్కు చెందిన భానుపెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటల్ని.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగల విందాం. ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు 2వ భాగాన్ని.
4: జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో రచన గానం గట్టు వెంకట్రావు ఆదిలాబాద్ అమ్మ

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలలో రోగాలను అరికట్టడం కోసం ఈ పాట. రచనా గానం గుంజాల రమేష్, తెలంగాణ సంస్కృతి సారథి, ఆదిలాబాద్ జిల్లా. అమ్మా ఇవి

0: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ.
1: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
2: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
3: వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవం తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: హలో,
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్, అంత డబ్బా?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్, 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
6: అరే,
5: కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు 2వ భాగాన్ని.
10: జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా మరి అందరు ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పాట రచన మామిడిపల్లి రాజలింగు, గానం ఎల్మల నరసమ్మ, ఆదిలాబాద్.

జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి నేతృత్వంలో మరియు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి సారథ్యంలో ఈ యొక్క పాట రచనా గానం మామిడిపల్లి రాజలింగు ఆదిలాబాద్ మరుగుదొడ్లు లేని

జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం వైద్య ఆరోగ్య శాఖ వారి సౌజన్యంతో రచన గానం గట్టు వెంకట్రావు, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదిలాబాద్. కూలీనాలి చేసి

చెడు వ్యసనాల బారిన పడి యువత చెడిపోతున్న తీరును వర్ణిస్తూ ఈ పాట. రచన గానం గుంజాల రమేష్. మరిచిపోకుమా భావితరం ఓ యువకుడా, బాధ్యతగా మసులుకొని బతుకు విలువ తెలుసుకొని నిర్లక్ష్యపు నీడలోన నిండు జీవితాని నీవు మరిచిపోకుమా.

0: ఇంతవరకు ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన చాహకటి రవి బృందం పాడిన సామాజిక గీతాలు రెండవ భాగం విన్నారు. మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం జైనాథ్కు చెందిన భానుబెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటల్ని.
1: శంకరుడు పార్వతి గంగదేయి ఈ పాట ఉన్నది ఇలా మరి అలా ముగ్గురియే గొడవలు జరుగుతాయి, దాని గురించి పాట పాడుతున్నా. శంకరుడు

0: సర పలుకులు వెడత ఉయాలో చెప్పావే బాల ఉయాలో
1: సర పలుకులు వెడత ఉయాలో చెప్పావే బాల ఉయాలో
0: సర పలుకులు వెడత

0: పెద్దాలు
1: ఉయ్యాలో లేలు పెద్దాలు ఉయ్యాలో
0: లేవు పొమ్మన తందుకుయాలో లేలు చిన్నాలు ఉయ్యాలో
1: లేవు పొమ్మన తందుకుయాలో లేలు చిన్నాలు ఉయ్యాలో
0: లేవు పొమ్మన తందు

సోమవారం, మంగళవారం, గురువారం రాత్రి 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:20 గిరిపథం కార్యక్రమంలో భీంపూర్ మండలం జెల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పడిన కోలం ప్రేమ పాటలు, తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మాడావి కన్నీబాయి బృందం పడిన కోలం పాటలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారాన్ని తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన వారు 8 జూలై దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్తో పాటు సైకోమైట్రిక్ టెస్టు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్లో మెయిన్ పరీక్ష ఉంటుంది. మరొక సమాచారం. వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ పీజీను 30 తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విడుదల చేస్తుంది. ఈ షెడ్యూల్ ప్రక్రియ జూలై ఒకటవ తేదీ నుండి సాయంత్రం 4 గంటల నుంచి మొదలైన నీట్ పీజీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 21 మధ్యాహ్నం 11:55 పూర్తి అవుతుంది. కనుక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏ నగరాన్ని కేటాయించమనే సంగతిని 11 బోర్డు తెలియజేస్తుంది. 30 పరీక్ష, 30 నాటికి ఫలితాలు ప్రకటిస్తారు.

మరొక విద్యా ఉద్యోగ సమాచారం. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2026-27 సంవత్సరానికి బీఎస్సీ ఫారెస్టీ కోర్సులు ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు కళాశాల డీన్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. టీజీ ఎప్సెట్ 2026 సంవత్సరంలో అర్హత సాధించి ఇంటర్ లేదా సమాన అర్హతతో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపులలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 4 ఏళ్ల కోర్సుల్లో అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆగ్రో ఫారెస్ట్రీ, సహజ వనరుల పరిరక్షణ తదితర అంశాల్లో బోధన పాఠ, ప్రాక్టికల్, ఫీల్డ్ శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అటవీ, పర్యావరణ, పరిశోధన, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇంకో సమాచారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ల 2వ విడత షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. కాలేజీలో చేరేందుకు 31వ తేదీ వరకు అవకాశం ఉండే, కానీ ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష్ ఈ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ను మరో 4 రోజుల వరకు

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమాపేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. अभी अभी हमने हरियाणा के खरखोदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ जुड़ती है तो पूरी दुनिया को फायदा होता है.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్దిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's activities. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: వికసిత్ భారత్ జీరాంజీ యోజన మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా. तो एक साल में ही खर्च होंगे 1,51,282 కరోడ్ రూపాయా.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి

0: భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమాపేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేనైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత

రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల, అధికారుల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో ఇనిపించే కార్యక్రమమే కిసాన్ వాణి.

0: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడిందాం. పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరితో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి ఇతర పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మహగావ్ షేకుగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం తడిగా ఉంది. గాలిలో తేమ శాతం 84%, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు.
1: क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
2: परम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరితో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్.
4: నమస్తే డాక్టర్ ఎం రఘువీర్ గారు.
5: నమస్కారం అండి.
4: మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా పత్తి సోయా చిక్కుడును పండిస్తూ ఉంటారు. మరి ఈ పత్తి సోయా చిక్కుడు పంటలను ఎప్పటి వరకు వేయవచ్చు అంటారు?
5: సో మీరు చెప్పినట్టండి, మనకు పత్తి మరియు సోయా చిక్కుడు పంటలు రెండు ప్రధానమైన పంటలు. అందులో పత్తి ఏంటంటే మనకు సుమారు 400,000 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది మన ఆదిలాబాద్ జిల్లాలో. అదేవిధంగా సోయా చిక్కుడు సుమారు 1,00,000 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. సో ఇందులో ఒకవేళ పత్తి చూసుకున్నట్టయితే మనము ఈ మనకి వర్షాలు అంటే మనం ఈ రెండు పంటలు కూడా పెట్టుకోవాలనుకుంటే 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే వేసుకుంటాం. ఎందుకంటే ఈ భూమిలో మనకు వేసవిలో ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కుంటుందో ఈ మినిమం ఒక 80 మిల్లీమీటర్లు పడ్డ తర్వాత చల్లబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత వర్షం పడ్డ తర్వాత మనం వెతుకోమని చెప్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు 110 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు పంటలను వేసుకోవచ్చు. ఇందులో సోయా చిక్కుడు పంటని మనం జూలై 5వ తేదీలోపే వేసుకోవాలండి. అదే పత్తి పంట చూసుకున్నట్టయితే మనము జూలై లాస్ట్ ఆగస్ట్ వరకు కూడా వేసుకోవచ్చు. అంటే దీన్ని మనం కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్ అంటారు. ఏదన్నా మనకు వాతావరణం సహకరించకపోవడం వల్ల మనం పంట మార్పిడి వెళ్లాలన్నా లేకపోతే వేరే పంటకు వెళ్లాలంటే మనం ఈ పత్తి పంటను మనం జూలై చివరి వారం వరకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే వాతావరణం అనుకూలించి మంచి వర్షాలు పడుతున్నట్టయితే వెంటనే వేసుకుంటాం.

0: చెప్తే బాగుంటుంది.
1: మరి ఈ పత్తి పంటలో పోషకాల యాజమాన్యం గురించి తెలియజేయండి.
0: పత్తి పంట చూసుకున్నట్టయితే మనకు ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం హైబ్రిడ్స్ అవసరం అవుతాయండి. అదే ఒకవేళ వెరైటీస్ సంకర జాతి చూసుకున్నట్టయితే, వెరైటీస్ చూసుకున్నట్టయితే 36 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతాయి. సో ఇందులో ఏవైతే పోషకాలు మనం చెప్తున్నామో, నత్రజని, భాస్వరం మరియు పొటాషియం, వీటిని మనము ఒకేసారి కాకుండా దఫా దఫాలుగా పంట కాలానికి అనుగుణంగా, పంట ఉన్న సిచ్యువేషన్ స్టేజ్ని బట్టి, దశని బట్టి మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ భాస్వరం ఏదైతుందో మనకు దీనివల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ గట్టిపడుతుంది. కాబట్టి దీన్ని మనం విత్తుకునేటప్పుడు లేదా చివరి దుక్కిలో, ఎప్పుడైతే రైసోలు చివరి దుక్కి వేసుకుంటారో అప్పుడు డిఏపి రూపంలో దీన్ని అందించవచ్చు, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కూడా అందించవచ్చు.
1: అంటే పంట వేయక ముందు,
0: పంట వేయక ముందు చివరి దుక్కి వేసుకునేటప్పుడు మనం ఈ డిఏపి లేదా ఎస్ఎస్పీని వేసుకోవచ్చు, లేదంటే పంట విత్తిన వారం లోపు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నత్రజని మరియు భాస్వరం పొటాషియం ఏదైతే ఉందో వీటిని ఒకేసారి కాకుండా దఫాలుగా వేసుకోవాలి. సో ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, భాస్వరం ఏంటంటే వేరు వ్యవస్థ యొక్క ఎదుగుదలకు అవసరం అవుతుంది. అదేవిధంగా నత్రజని చూసుకున్నట్టయితే మనకు మొక్క యొక్క ఎదుగుదలకు అవసరమవుతుంది. అదేవిధంగా పొటాషియం చూసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తికి అవసరమవుతుందండి. దాంతోపాటు ఈ పొటాషియం మంచి ఉన్నట్టయితే మనకు మెగ్నీషియం సల్ఫర్ యొక్క మూవ్మెంట్, అంటే మొక్క తీసుకునే గుణం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ విత్తిన వారం రోజుల మాత్రమే ఈ కాంప్లెక్స్ ఎరువులు మాత్రం వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులు అంటే ఏం లేదండి, ఒకటి కంటే ఎక్కువ పోషకాలు ఉంటుంది, దాన్ని కాంప్లెక్స్ ఎరువులు అంటారు. అందులో ఇప్పుడు ఒకవేళ మనం యూరియా చూసుకున్నట్టయితే యూరియాలో ఉత్త నత్రజని మాత్రమే ఉంటుంది. అదే ఎంఓపి చూసుకుంటే మ్యూరేట్ ఆఫ్ పొటాషియంలో ఓన్లీ పొటాషియం మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనం డిఏపి తీసుకున్నట్టయితే డిఏపిలో మనకు భాస్వరంతో పాటు నత్రజని కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ పోషకాలు అందుబాటులో ఉంటాయో వాటిని మనం కాంప్లెక్స్ ఎరువులు అనేది అంటాం. సో ఈ కాంప్లెక్స్ ఎరువులు మాత్రం విత్తిన వారం రోజుల్లో మాత్రమే వేసుకోవాలి. అంత దాని తర్వాత వేసినట్టయితే లాభం లేదు, వారం లోపు వేసుకోవాలి. దాని తర్వాత వేసినట్టు ఏమైతుందంటే మొక్క తీసుకోదు. తీసుకోకపోగా ఏమైతుందంటే ఆ కెమికల్స్ అక్కడ నిల్వ ఉండిపోయి చౌడు భూములు అంటే తయారవుతుంటాయి, ఎందుకంటే భాస్వరం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా కొందరు రైస్ వాళ్ళు ఏంటంటే 20-20-0-13 అనే ఒక కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటారు. దీని కూడా విత్తిన వారం లోపే వేసుకోవాలి. ఈ విధంగా వేసినట్టయితే మొక్కకు కావాల్సిన నత్రజని, భాస్వరంతో మరియు గంధకం కూడా లభిస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే విత్తిన ప్రతి 20 రోజులకు, అంటే ఇప్పుడు మనం 48 కిలోల నత్రజని, 24 కిలోల పొటాషియం మొక్కకు అవసరం అని చెప్తున్నాం. సో ఈ 48 కిలోల 12 కిలోల నత్రజని, అదేవిధంగా 6 కిలోల పొటాషియంని, అంటే 12 కిలోల నత్రజని దొరకాలంటే మనం సుమారుగా ఒక 25 కిలోల యూరియా వేయాల్సి వస్తుంది. అదేవిధంగా 6 కిలోల పొటాషియం కావాలంటే 10 కిలోల ఎంఓపి వేయాల్సి అవసరం వస్తుంది. అంటే విత్తిన 20 రోజులకు, ఉదాహరణకి ఎవరైనా రైతు సోదరులు 1వ తేదీకి, జూన్ 1వ తేదీకి విత్తుకుంటే జూన్ 20కి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం. దాని తర్వాత మళ్లీ 10 రోజులకు, అంటే జూలై 10కి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం. దాని తర్వాత జూలై 30 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం. దాని తర్వాత ఆగస్టు 20 చివరి దశలో 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం అందించినట్టయితే మొక్క దానికి ఏంటంటే తన ఎదుగుదలకు ఎప్పుడెప్పుడైతే అవసరం ఉందో అప్పుడప్పుడు మనం అందిస్తున్నాం కాబట్టి ఈ పోషకాన్ని వినియోగించుకునే సామర్థ్యం పెరగడంతో పాటు మనకేంటంటే ఎరువుల పైన మనం పెట్టే ఖర్చు తగ్గుతుంది ఫస్ట్ విషయం. ఇంకోటి ఏమైందంటే మన నేల యొక్క ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము దఫా దఫాలుగా ఇచ్చినట్టయితే మొక్క తీసుకొని దానికి ఎంత కావాలో అంత మెల్లమెల్ల తీసుకుంటూ ఉంటుంది. అధికంగా ఉన్నది మాత్రం, అంటే అక్కడ మొక్కకు అధికంగా ఉండదు కాబట్టి మనకు నేల యొక్క ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా తగ్గిపోతుంది. సో ఇంతకుముందు ఇప్పుడంటే మనకు రైతులకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఎకరానికి 2 బ్యాగుల యూరియా, 1 బ్యాగ్ డిఏపి, సగం బ్యాగ్ నుంచి కొంచెం ఎక్కువ ఎంఓపి ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది కాకుండా ఇంకేదేసినా కూడా మొక్క తీసుకోలేదు, కలిపేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు దఫా దఫాలుగా ఈ నత్రజని మరియు పొటాషియం వేస్తాం. ఈ డిఏపి ఏదైతే భాస్వరం ఉందో దాన్ని మాత్రం విత్తుకునేటప్పుడు వేసుకుంటాం. సో కొందరు రైస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఏపి వేసిన తర్వాత కూడా మళ్లీ 4 రోజులకు 20-20-0-13 వేస్తున్నారు. ఇలా వేయకండి, వేస్తే మీ యొక్క నేల ఆరోగ్యం చెడిపోతుంది, అదేవిధంగా మొక్క కూడా ఆ ఎరువుల్ని తీసుకోలేదు. సో ఈ విధంగా మనం వీటిని పాటించాలి. ఇదే పత్తి పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఉంటాయండి. సో ఈ సూక్ష్మ పోషకాల లోపాలను కూడా మనం మెయిన్ గా ఏంటంటే మనకు జింక్, మెగ్నీషియం, బోరాన్ లోపాలు అంటే మనకు తరచుగా కనపడుతూ ఉంటాయి. సో ఈ జింక్ వచ్చినప్పుడు ఏమైతే జింక్ లోపం, అంటే ఇప్పుడు మనకు ఆ వచ్చింది లోపమా లేకపోతే ఏదైనా రోగమా లేదంటే పురుగు అటాక తెలుసుకోవాలి రైతులు. అదే జింక్ లోపం వస్తే ఏమైతాయంటే ఈ కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది, ఆకులు చిన్నగా మృతమైపోయి రాలిపోతుంటాయండి. ఇలా అయినట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి వేసుకుంటే మనం జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 25 కిలోల జింక్ సల్ఫేట్ ని మనం భూమిలో వేసి కల్లేదున్నట్టయితే చివరి దుక్కులో మొక్క కావాల్సిన జింక్ అనేది లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ మెగ్నీషియం లోపం. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ఏమైతాయంటే మనకు ఆకుల కింది భాగాలు, ముదురు ఆకుల కింది భాగాలు మనకు ఇటుక రంగులోకి మారిపోతుంటాయి. ఇటుక రంగులోకి మారిపోయి తర్వాత రాలిపోతూ ఉంటాయి. సో ఈ లోపం వచ్చినప్పుడు ఏమైతాయంటే మనకు మొక్క యొక్క ఏదైతే పోషకాలను తీసుకునే గుణం ఉంటుందో తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది దిగుబడిని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. సో దీని లోపాన్ని సవరించుకోవడానికి మనం మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన సూక్ష్మ పోషకాల లోపం ఏంటంటే బోరాన్ అండి. బోరాన్ వచ్చినప్పుడు మనకు ఈ పిందెలు రాలడం లేదంటే కాయ పూత రాలిపోవడం లేదంటే కాయలు కూడా రాలిపోవడం మనం గమనిస్తుంటాం. సో ఇలా జరిగినప్పుడు 1.5 గ్రాముల బోరాక్స్ పౌడర్ ని లీటర్ నీటి కలిపి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ విధంగా ఈ పోషకాల యొక్క లోపాన్ని మనం సవరించుకోవచ్చు. సో వీటిని మనం పిచికారి ఎందుకు వేస్తామంటే ఈ మొక్క భూమిలో నుంచి తీసుకోవడానికి టైం పడుతుంది, తీసుకుంటుందో లేదో కాబట్టి మనం ఈ పైపాటికి ఇచ్చినట్లయితే ఈ హరిత రంధ్రాల ద్వారా వెంటనే మొక్కలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు సెలైన్ లెక్కిస్తారు కదా మన ఆరోగ్యం బాగడానికి, సేమ్ అదే విధంగా ఇన్స్టెంట్ గా అంటే మనకు వెంటనే మొక్కకు లోపాల సవరణ కావాలంటే మనం పైపాటుగా పిచికారి చేసుకుంటే మనం త్వరగా ఈ లోపాలని మనం సవరించుకోవచ్చండి.
1: పత్తి పంటలో పోషకాల యాజమాన్య గురించి చాలా చక్కగా తెలియజేసారు. మరి సోయా చిక్కుడులో పోషక యాజమాన్యం గురించి కూడా తెలియజేయండి.
0: సో సోయా చిక్కుడు చూసుకున్నట్టయితే మనకు ఇందులో కూడా మనకు గంధకం కంటెంట్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది కూడా మనకు నూనె గింజల పంట, దీంట్లో ప్రోటీన్ తో పాటు నూనె యొక్క శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం విత్తుకునేటప్పుడు 25 కిలోల యూరియా, 125 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 20 కేజీల ఎంఓపి అందించినట్టయితే మనకు ముందు దశలో అవసరమైన పోషకాలు లభిస్తుంటాయి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకు ఇస్తామంటే మనం దీంట్లో భాస్వరంతో పాటు మనకు గంధకం కూడా లభిస్తుంది కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని వేయాల్సి వస్తుంది. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత ఇంకొక 25 కిలోల యూరియా, అదేవిధంగా ఒక 20 నుంచి 25 కిలోల ఎంఓపి వేసినట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలు అంటే లభిస్తుంటాయి. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఏవైతున్నాయో, ఇంతకుముందు మనం పత్తిలో ఏ విధంగా అనుకున్నాము సిమ్టమ్స్ అదే విధంగా ఉంటాయి, కనుపుల మధ్య దూరం తగ్గిపోవడం, ఆకులు చిన్నవి అవ్వడం ఇలాంటివంటే ఏ పంటకు చూసుకునే ఎక్కువ ఉంటే, అదే ఒకవేళ మనం సోయా చిక్కుల మాట్లాడుకున్నట్టయితే మనకు ఈ ఇనుపధాతు లోపం అనేది ఎక్కువగా కనబడుతుందండి. దానికి లక్షణాలు ఏమైతాయంటే మనకు ఆకులు ఫస్ట్ పసుపు రంగులోకి మారిపోయి దాని తర్వాత తెల్ల రంగులోకి మారిపోతుంటాయి. సో ఇదేంటంటే మనకు అధిక వర్షాలు పడి డ్రై స్పెల్ ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు వస్తాయి అప్పుడు వస్తుంది. దీని సవరణ కోసం మనము 1.5 నుంచి 2 గ్రాముల ఐరన్ సల్ఫేట్ ని 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపేసి మనం పిచికారి చేసుకోవచ్చు. అదే విధంగా కూడా వర్షం పడ్డా అనుకోండి దానికంతటైతే ఈ నివారణ అనేది తొలగిపోయే అవకాశం ఉంటుందండి.
1: పత్తితో పాటు కలుపు కూడా పెరుగుతూ ఉంటది, మరి ఈ పత్తిలో కలుపు యాజమాన్యం గురించి ఎట్లా చేయొచ్చు?
0: సో మనకు ప్రతి పంటలో అండి ఏ విధంగా మనకు పంట దిగుబడి తగ్గుతుందంటే దానికి ముఖ్యంగా ఈ కీటకాలు రోగాలు కాకుండా ఈ కలుపుతోనే మనకు ఎక్కువ దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో రైస్ ఆయిల్ అంటే ఏ పంట పత్తి గాని సోయా చిక్కుడు గాని మొదటి 40 నుంచి 45 రోజుల ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే విత్తే ముందే ప్రీ ప్లాంటింగ్ హెర్బిసైడ్స్ అని ఉంటాయి, అంటే మనకు ఈ ప్లూ క్లోరాలిన్ అనే మందు ఉంటుందండి, 1 లీటర్ 1 ఎకరానికి మనం అంటే 2 లీటర్ నీళ్ళు కలిపి పిచికారి వేసుకోవాలి. ఇదేది విత్తన ముందే వేసుకోవాలా. దాని తర్వాత విత్తిన 48 గంటల లోపు అంటే 2 రోజుల లోపు పెండి మిథిలిన్ అనే మందు ఉంటుందండి, దీన్ని మనం పిచికారి చేసుకున్నట్టయితే 1 లీటర్ అంటే 800 మిల్లీలీటర్ నుంచి 1 లీటర్ ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే మనం మొదటి 15 నుంచి 20 రోజులు పత్తి పంటలు ఎలాంటి కలుపు లేకుండా మనం చూసుకోవచ్చు. దీని తర్వాత విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత లేతగడ్డి మరియు ఈ వెడల్పాకు గడ్డిని కంట్రోల్ చేయడానికి క్విజలోఫాప్ పీతల్ అనే మందు ఉంటుందండి, బయట మనకు టర్గా సూపర్ లాంటి పేర్లతో నమ్ముతారు. దీన్ని 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి అంటే 2 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదు అంటే పైరిథియోబ్యాక్ సోడియం అని ఉంటుంది, దీన్ని 250 మిల్లీలీటర్లు 1 డ్రమ్ముకు 200 లీటర్లకు కలిపి పిచికారి వేసుకుంటే 1 ఎకరానికి సరిపోతాయండి. ఈ మధ్య మనకి వీటి కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి, ఇప్పుడు పైరిథియోబ్యాక్ సోడియం ప్లస్ క్విజలోఫాప్ పీతల్తో అంటే మనకు బయట హిట్విడ్ మ్యాక్స్ లాంటి పేర్లతో నమ్ముతున్నారు. దీన్ని మనము 500 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారి వేసుకున్నట్టయితే మనం 20-25 రోజుల తర్వాత పిచికారి వేసుకుంటే మనం అక్కడ నుంచో 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా మనం చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం పిచికారి చేస్తున్నప్పుడు ఆ గడ్డి 2 నుంచి 3 ఆకుల దశలు ఉన్నప్పుడే మనము ఎఫిషియంట్ అంటే మనము ఖచ్చితంగా మనం కలుపునని నివారించుకోవచ్చు. ఒకవేళ గడ్డి యొక్క స్టేజ్ పెరిగింది అనుకోండి, దశ ఎక్కువైనట్టయితే మనం కలుపు నివారించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే మనము ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి అంతర కృషి గుంటుగాతోని మనం డౌర కొడతారు మన దగ్గర. సో అలాంటివి చేసినట్టయితే మనం ఈ కలుపును కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
1: మరి పత్తిలో కలుపు యాజమాన్యం గురించి తెలియజేశారు, ఇప్పుడు సోయా చిక్కుడులో కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టాలంటారు?
0: పత్తి లాగానే సోయా చిక్కులో మనము ప్రీ ప్లాంటింగ్ హెర్బిసైడ్ ఏదైతే ఉన్నదో బ్లూ క్లోరాలిన్ మందు 1 లీటర్ 1 ఎకరానికి, అదే విధంగా పెండి మిథిలిన్ మందు ఇంతకుముందు అనుకున్నామండి ప్రీ ఎమర్జెన్సీ సర్వీసెడ్ అంటే విత్తిన వెంటనే 48 గంటల లోపు. దీంతో పాటు సోయా చిక్కుల్లో డైక్లోజ్లో మనకు మంచి మందు ఉందండి, 26 గ్రాములు హెక్టార్ అంటే మనకు 10 గ్రాములు ఎకరానికి సరిపోతాయండి. ఇది కూడా చాలా మంచి గడ్డి మందు అంటే ప్రీ ఎమర్జెన్సీ సర్వీసెడ్ విత్తిన 48 గంటల్లో పిచికారి వేసుకోవాలి. దాని తర్వాత 20 నుంచి 25 రోజుల తర్వాత మనకు క్విజలోఫాప్ పీతల మందు ఇంతకుముందు 400 మిల్లీలీటర్లు అని చెప్పినాము, దాంతో పాటు పైరిథియోబ్యాక్ సోడియం 250 మిల్లీలీటర్లు లేదంటే ఇమాజితా పైర్ ప్లస్ ఇమాజామాక్స్ కాంబినేషన్ కూడా మనకు దొరుకుతుంది, అదొక 250 మిల్లీలీటర్లు లేదంటే ఈ అడ్డు అనే మందు దొరుకుతాయండి, అది 40 గ్రాములు. ఇమాజితా ఫైర్ ప్లస్ ఇమాజా మ్యాక్స్, అది కూడా పిచికారి వేసుకున్నట్టయితే మనము కలుపు నివారించుకోవచ్చు. దాంతోపాటు షాక్ ఏదైనా మందు దొరుకుతుందండి మనకు, 800 మిల్లీలీటర్ 200 లీటర్లో కలుపుకొని ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ లేతగాటితో పాటు విడల్పాకు కలుపును మనం నివారించుకోవచ్చు అండి.
1: పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో పోషకాల మరియు కలుపు యాజమాన్యం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేసిండు, మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో ఎరువులు కలుపు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఇన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు జి రవీందర్.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
6: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన పత్తి ఇతర పంట సాగు అనుభవాల గురించి. నార్నూర్ మండలం మహగావ్ షేకుగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్తో ముచ్చట వింటారు. వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్.
7: నార్నూర్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్ గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రధానంగా పత్తి పంటనే సాగు చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో పత్తిలో మెరుగైన దిగుబడులని సాధించి ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ పత్తి సాగుకు సంబంధించిన అనుభవాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం దినేష్ గారు.
8: నమస్కారం సార్.
7: ఇప్పుడు మీరు 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది?
8: మాకైతే 20 ఎకరాలు ఉన్నది మాకు భూమి, ఎరుకేషన్ మొత్తం ఉన్నది. మేమైతే మొత్తం పత్తి వేస్తున్నాం.
7: అంటే మంచి నీటి వసతి ఉన్నది మీకు?
8: మస్త ఉన్నది.
7: ఎట్లా అంటే ఏమన్నా కాలువలు బోరు అట్లా ఉన్నదా?
8: బావులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, కరెంటు వ్యవసాయం అన్నీ ఉన్నాయి, కంపౌండ్. మేమైతే చేనులో పెండగలు వేస్తాం, వీరియా ఎక్కువ లేదు, డిఎఫ్పి 3-4 సార్లు. మాకైతే ఒక బ్యాక్కి 12-10 క్వింటల్ ఇట్లా అవరేజ్ వస్తాయి మాకు.
7: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పత్తి పంటనే సాగు చేస్తా ఉన్నారు, కానీ మీరు చెప్తున్నట్లు మీరు మాత్రం 10-12 క్వింటాల పత్తి దిగుబడిని సాధిస్తున్నారు, మిగతా రైతులు కొంత తక్కువ దిగుబడులు వస్తున్నాయి. మీ దగ్గర ఎక్కువ దిగుబడులు రావడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు ఏమేమి చేస్తూ ఉంటారు?
8: మేమైతే మందులు కొడతాం సార్. అట్లా మందులు అయితే 3-4 రకాలు ఉంటాయి మందు. అది ఎట్లా వస్తాయంటే పెండకాల ఇది వేస్తాం మేము, దాంతో బలం బాగా వస్తాయి.
7: ఈ పెండకాయలు ఎప్పుడు అంటే విత్తనాలు వేయక ముందు తుక్కులు దున్నేటప్పుడు వేసి కలియదున్నుతారా?
8: ఫస్ట్ ముందే ఎండకాలం వేస్తాం మేము.
7: ఎట్లా సిద్ధం చేసుకుంటారు భూములు ఈ పెండతో పాటు ఇంకేం వాడతారు?
8: ఇంకా దానికి బాగా బలం ఉంటాయి. పంట వేస్తే ఏదైనా పంట వేస్తే మళ్ళా దానికి బాగా ఆవరేజ్ వస్తాయి. ఏదైనా పత్తి కాదు అన్ని పంటలకి సపోర్ట్ చేస్తాయి అది పెండకాయలు.
7: అయితే ఎక్కువగా ఒక పత్తి వేస్తారా లేకపోతే వేరే పంటలు కూడా ఏమైనా వేస్తారా?
8: జొన్న వేస్తాం, మళ్ళా ఏమంటే కందులు వస్తాయి, మళ్ళా ఇంకా మొక్కజొన్న.
7: ఇప్పుడు ఏడాదికి అంటే ఇప్పుడు మీకు నీటి వసతి ఉన్నది కాబట్టి ఏడాదికి ఎన్ని పంటలు తీస్తారు?
8: 2 సార్, పల్లీలు తీస్తాం, మొక్కజొన్న, జొన్న. నెక్స్ట్
7: ఇప్పుడు వానాకాలం సీజన్ లో పత్తి ప్రధాన పంట, పత్తి ఒక్కటే వేస్తారా దీనికి ఇంకా అంతర పంటగా తొగర్లు గానీ అట్లాంటివి?
8: తొగర్లు, గీగర్లు 2-3 ఐటమ్ ఉంటాయి.
7: ఏమేమి వేస్తారు?
8: తొగర్లు, పత్తి, మళ్ళా 3-4 ఐటమ్ ఉంటాయి.
7: అయితే ఇప్పుడు ఈ పత్తి ఏక పంటగా వేస్తారా దాంట్లో ఇంకేమైనా అంతర పంటగా వేరేమన్నా వేస్తారా?
8: ఇప్పుడైతే పత్తి సార్, ఇప్పుడైతే పత్తి.
7: ఇప్పుడు ఈయోడు వానాకాలం సీజన్ షూర్ అయినాక పత్తి విత్తనాలు ఎప్పుడు పెట్టుకున్నారు?
8: ఎప్పుడంటే మిరుగులో పెట్టినాం, వర్షం రాలే, బాగా పరిశ్రమలో ఉండే 4 రోజులు అయింది వర్షం వచ్చి. ఇప్పుడు
7: అయితే ఈయోడు వానాకాలం సీజన్ షూర్ అయింది, వ్యవసాయం పనులు షురు చేసిండ్రు. ఈ ముచ్చట్లు మాట్లాడుకునే కంటే ముందు, ఇంతకు ముందు మీరు దాదాపు 20 ఏళ్లుగా ఈ వ్యవసాయంలో ఉన్నారు కదా, ఇంతకు ముందు ఎట్లా దిగుబడులు వచ్చినాయి? వానాకాలం ఏం పంటలు వేసిండ్రు? యాసంగిలో ఏం పంటలు వేసిండ్రు పోయిన ఏడాది?
8: అయితే అప్పుడు ఏం లేకుండే అంతా. ఇప్పుడైతే కట్టలు చేస్తున్నారు షేన్లో కట్టలు. అప్పుడైతే డైరెక్ట్ ఉండే కట్టలు వేసుకున్నాడు అప్పుడు నుంచి ఇప్పుడైతే కొంచెం మంచిగా కనిపిస్తుంది.
7: అంటే ఇప్పుడు ఈ కట్టలు వేస్తే మంచిగా ఉన్నదా అంతకు ముందు మంచిగా ఉండేనా?
8: ఇప్పుడైతే కట్టలు వేసుకున్నాడు అప్పుడు నుంచి కొంచెం మాకైతే మంచి.
7: అంటే ఎట్లా లాభం అయింది ఈ కట్టలు కట్టడంతో లేకపోతే ఏం నుక్సాన్ అవుతుంది?
8: లీలు సార్, లీలు అయితే ఎక్కువ ఉండే. కట్టలు ఉంటే లీలు అంత పత్తికి రావు, అదే అంతే.
7: అంటే ఇప్పుడు ఈ కట్టలు కట్టడంతో నీళ్ళని ఆపగలుగుతున్నది, అంటే ఎక్కువ నీళ్లు నిల్వకుండా నీళ్లు రాకుండా కట్టలు
8: ఆపుతున్నాయి. కట్టలు
7: ఎట్లా, మట్టి కట్టాలా రాళ్ల కట్టాలా?
8: మట్టి కట్టాలి, మట్టి కట్టాలి. ట్రాక్టర్ తోని తీస్తున్నాం.
7: ఎట్లా మరి ఇది దున్నుడు, విత్తనాలు అలకేటప్పుడు ట్రాక్టర్ తోనే చదును చేసిందా లేదా నాగళ్లతో దున్నిందా?
8: ఎద్దుతోని కూడా చేస్తాం, ట్రాక్టర్ కూడా. గట్టు భూమిలో ఉంటే ట్రాక్టర్, కొంచెం డిల్ ఉంటే మన ఎద్దు.
7: అంటే మెత్తడి భూమిలో నాగళ్లు అల్కగా నడుస్తాయి కాబట్టి ఎడ్ల నాగలి, కొంచెం గట్టి భూమి అయితే ట్రాక్టర్.
8: ట్రాక్టర్ గట్టిగా భూమి ఉంటే ట్రాక్టర్ అంతే సార్.
7: అయితే ఇప్పుడు విత్తనాలు వేసే కంటే ముందు ఏమేమి వేస్తారు?
8: మేమైతే ఒకసారి దున్నప్పుడు మళ్ళా ఒకరు అయినప్పుడు మళ్ళా పెండకాలు వేయనప్పుడు మళ్ళా వర్షం వస్తే పత్తి విత్తనాలు పెడతాం, లేకుంటే స్ప్రింక్లర్ ఉన్నాయి మాకు కరెంటు సపోర్ట్.
7: అంటే ఒకవేళ వానలు ఆఖరికి, అంటే వానలు ఆలస్యమైనా కరెంటు తోని స్ప్రింక్లర్లతో నీళ్ళు అందించడానికి సిద్ధమైంది?
8: ఇస్తాం, సిద్ధమైంది సార్.
7: అయితే ఇప్పుడు ఎట్లా, మొన్న మిరుగుకు పెట్టిన పత్తులు మొలకలు వచ్చినాయి?
8: రాలే సార్, రాలే. ఎందుకంటే బాగా ఎండ ఉండే, రాలే.
7: అంటే కొన్ని ప్రాంతాలలో మొలకలు వచ్చినాయి కొందరి చేనులలో, ఇంకా కొందరి రాలే. అంటే పెట్టుట్లా వెనక ముందవుట్లా కొందరి ముందు పెట్టిన వాళ్ళే వచ్చినాయి, వెనక పెట్టిన వాళ్ళే రాలే కదా?
8: మూడు నాలుగు రోజు అయింది వర్షం వచ్చి రాలే, ఇంకా నాలుగు రోజు టైం పడతాయి, అప్పుడు మాకు ఏర్పాటు అవుతాయి.
7: ఇప్పుడు ఇంతకు ముందు దాదాపు 20 ఎకరాలలో మొత్తం పత్తి వేసింది కదా, ఎంతవరకు దిగుబడి వచ్చింది అప్పుడు?
8: 5 ఫీటు 6 ఫీటు ఎట్లా చేస్తారో అట్లా వస్తాయి సార్, అంతే.
7: అయితే ఇప్పుడు మీరు పత్తి దిగుబడి రాతందుకు ఏం తీసుకుంటారు చర్యలు? అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో మిగతా వాళ్లతో పోలిస్తే మీరు ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు కదా, ఎట్లా ఏం శ్రద్ధ తీసుకుంటారు, ఏమేమి మొదలు చేస్తారు?
8: మేమైతే పెండకాలు వేసినప్పుడు మళ్ళా ఫౌండేషన్ చేస్తాం, డిఏపి. డిఏపి చేసినప్పుడు మళ్ళా సూపర్ ఉంటాయి మద్యం, లాస్ట్ కి మళ్ళా ఇది పొటాష్, వీరియా. అదే గని ఇప్పుడైతే వీరియా అంతా లేదు.
7: అంటే ఇప్పుడు బలం యూరియాతోనే?
8: యూరియా కాదు సార్, మేమైతే పెండకాలు వేస్తున్నాం.
7: అంటే మీకు సరిపడా పెండకాలు దొరికితే పశువులు పుష్కలంగా ఉన్నాయి?
8: మాకైతే ఇంటికాడనే 25 దాకా మాకైతే ఆవులు ఎద్దులు ఉన్నాయి ఇంటికాడనే, వేరే నుంచి మేము తీసుకున్నాం ఇంటికాడనే.
7: అంటే మీ సొంతమై ఆవులు ఎద్దులు కలిపి ఒక 20-25 దాకా ఉన్నాయి?
8: సొంత.
7: అంటే ఇప్పుడు ఈ వ్యవసాయంతో పాటు ఆవుల్ని కూడా పెంచుతున్నారు కదా, ఆవుల పాలు కూడా తీసి అమ్ముతారు?
8: పాలు కూడా నడుతాయి మా ఇంటికానే, ఇంటి వాళ్ళే తింటాం.
7: అంటే ఇప్పుడు ఈ ఆవు పాలు ఇంటి అవసరాలకే, బయట అమ్మతందుకు కాదు?
8: అవతందుకు కాదు.
7: ఇప్పుడు ఈ పత్తి గురించి చెప్పింది కదా, మిగతా పంటలు వేసినప్పుడు ఎట్లా ఉంటది, వీటికి పనులు ఎక్కువ ఉంటాయి, పత్తికి ఎక్కువ పని ఉంటుందా, లేదా ఈ తొగర్లు గాని ఇంకా వేరే మినుములు, పెసర్లు ఇట్లాంటి పప్పు దినుసులు కూడా సాగు చేస్తున్నారు కదా, అవిటికి ఎక్కువ పని ఉంటుందా?
8: పత్తికి ఎక్కువ పని ఉంటాయి, ఇది పెసల పప్పుకు అంత లేదు. మళ్ళా పల్లీలు కూడా వేస్తాం మేము ఎండాకాలం, దానికి కూడా అంత తక్లీఫ్ ఏం లేదు. పత్తికి అయితే బాగా పనులు ఉంటాయి, జొన్నకు కూడా లేదు అంత పని, పత్తికి అయితే బాగా ఎక్కువ పని ఉంటాయి.
7: అయితే ఇప్పుడు ఈ పత్తి పంటతో పోల్చి చూసుకుంటే పత్తే లాభం అంటారా, లేకపోతే ఇంకా మిగతా జొన్న ఇంకా వేరే ఇతర పంటలను కూడా సాగు చేస్తున్నారు కదా, అవి మేలు అనిపిస్తుందా?
8: అన్నీ అయ్యబడతాయి సార్, మాకైతే దుకాణకెళ్ళి ఏం మేమైతే తీసుకో వస్తలేదు. మేము ఇంటికాడనే మాకు జొన్నలు, పసుపులు, కందులు ఇంటికాడనే అన్ని వేసబడతాయి.
7: అంటే మీ ఇంటి అవసరాల కోసం అన్ని రకాల పంటలు, ఇంట్లో తినడానికి ఏమేం దినుసులు అయితే కావాలనో అన్ని కూడా మీరే సొంతగా పండించుకుంటారు?
8: మేము అయితే సొంతగా పండుకుంటుంటాం,
7: బయట ఏం కొనడానికి అవసరం లేకుండా ఇంట్లోనే పండిస్తారు అన్నట్టు అంతా?
8: అంతే సార్, అంతే సార్.
7: అయితే ఒక పత్తి మాత్రమే మీరు బయట అమ్ముతారు, మిగతా పండించిన ఈ జొన్నలు గాని ఇతర ధాన్యం గాని అదేమి మినుము, పెసర్లు, ఇవి పల్లీలు గాని మీ ఇంటి అవసరాలకు ఉంచుతారా, ఇవిటిని కూడా అమ్ముతారా?
8: సార్ అయితే ఎక్కువ అయితే అమ్ముతాము, మళ్ళా ఇంటికాడనే ఉంచుకుంటాం.
7: అయితే ఇప్పుడు 20 ఏళ్ల నుంచి చేసుకుంటూ వచ్చింది కదా, ఎప్పుడన్నా కాలం అటు ఇటు అవుడు గాని, పంట దిగుబడులు ఎక్క తక్కువ అవుడు గాని, నష్టం

0: చూడు గాని ఇంకా ఇట్లా అంటే ఏమన్నా అనుభవాలు ఉన్నాయి?
1: కొంచెం ఇటు అటు అవుతుంది, వాన వస్తాయి లేకుంటే రావు, ఇట్లా నడుతాయి.
0: అన్ని రకాల పంటలు వేస్తున్నారు కాబట్టి మీకు నష్టం రాకుండా ఒకటి తక్క ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువ ఒకటి తక్క ఇట్లా అన్ని సమపాలలో ఉండుట్లా మీకు కలిసి వచ్చిందంటారు?
1: అంతే సార్, ఎక్కువ తక్కువ అవుతాయి ఎక్కువ తక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక సార్కు ఉన్నది అది ఎక్కువ తక్కువ అవుతాయి. ఈ సంవత్సరం పత్తి అయితే మళ్ళా మొన్న పంట జొన్న తక్కువ అవుతాయి, ఇట్లా సరిపోతుంది.
0: అంటే ఒక పంట ఎక్కువ ఒక పంట తక్కువ అయినా కూడా అవి రెండు కలిపి చూసుకుంటే ఆడికి సమానం అవుతున్నాయి.
1: సమానం అవుతాయి, లెవెల్ అవుతాయి.
0: అయితే మీ తీరంగానే అందరూ రైతులు ఆలోచించాలా, ఒకటే పంట మీద ఆధారపడకుండా వ్యవసాయం చేయాలా అంటే వాళ్లకు మీరిచ్చే సూచన సలహా?
1: సార్ అయితే నా దిమాక్లో వేరే ఉంటాయి, ఇంకా వేరే మనుషుల దిమాక్లో వేరే ఉంటాయి అట్లా.
0: సరే, మీ ఆలోచన ఒక రకంగా ఇతర రైతుల ఆలోచన ఒక రకంగా ఉన్నప్పటికీ మీ ఆలోచనతో మీరు సాగు చేసి లాభాలు సాధిస్తున్నారు, మంచి దిగుబడులు సాధిస్తున్నారు, కాబట్టి ఇది ఇంకొకరికి ఆదర్శం అవుతుంది. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అసలు రైతులు మంచి దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలి?
1: వింటే చెప్పవచ్చు సార్, వినకపోతే అది కుదరదు అట్లా, వాళ్ళ ఇష్టంతో ఉంటాయి అది.
0: అంటే మీ అనుభవపూర్వక సరే వాళ్ళు వింటారా అడుగుతారా అడగరా అనేది పక్కన పెడితే మీ అనుభవంతో ఎట్లా చేస్తే రైతుకు మంచి జరుగుతుంది అంటారు?
1: సార్ అయితే మంచిగా ట్రాక్టర్ దున్నప్పుడు మళ్ళా మంచిగా పని చేసుకుంటేనే అవుతాయి సార్.
0: రైతు ఎప్పుడు పొలంలో ఉండి చేనులో ఉండి పని చేసుకుంటా ఉంటేనే మంచి దిగుబడులు వస్తాయి.
1: దిగుబడులు అన్ని పంటలు అన్ని రకాలు కూడా మంచిగా వస్తాయి ఇంట్రెస్ట్ తోని చేస్తే, లేకుంటే ఏం లాభం లేదు.
0: అంటే ఎప్పటికప్పుడు పంటను చూసుకుంటా ఉండాలా, దాని మీద నజరేయాలా, ఎట్లా ఉన్నది ఎట్లా పెరుగుతున్నది ఏమన్నా సమస్యలున్నాయా పరిశీలించుకుంటా ఉంటేనే మంచి దిగుబడులు సాధించవచ్చు, పంటని కాపాడుకోవచ్చు అంటారు?
1: అంతే సార్.
0: ఏదో యత్నం వేసినాం ఇక వస్తుంది అని చెప్పేసి పోతే కుదరది?
1: కుదరది, అట్లా కుదరది. గడ్డి నీళ్లు ఇది అది బాగా చూడబడతాయి.
0: అంటే రైతు విత్తనాలు వేసిన నుంచి అయితే పంట దిగుబడి చేతికి వచ్చేదాకా అడపదడప పంట చూసుకుంటూ చేనులోకి పోయి ఉంటూ పంటని చూసుకుంటూ అవసరమైనప్పుడు అవసరమైన ఎగుమతులు చేసుకుంటా ఉంటే మంచి దిగుబడులు సాధించవచ్చు, ఎంత కష్టపడితే అంత ఫలితం సాధించవచ్చు అనేది మీ అభిప్రాయం అంతే కదా?
1: అంతే సార్.
0: చాలా సంతోషం దినేష్ గారు, దాదాపు 20 ఏళ్లుగా సాగు చేస్తూ ఈ ప్రాంతంలో మంచి దిగుబడులను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ముందు కూడా ఇంతే ఆదర్శంగా మీరు నిలవాలి, మీరు అనుకున్న దిగుబడులు సాధించాలి, కాలం కలిసి రావాలని కోరుకుంటూ మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: ఇంతవరకు పత్తి ఇతర పంటల సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మహగావ్ షేకగూడ గ్రామానికి చెందిన రైతు ఆత్రం దినేష్తో ముచ్చటైనారు. ముచ్చట పెట్టింది కే లెనిన్. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: ఇఎల్టి కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం, మంగళవారం, గురువారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చట వర్షాకాలంలో నీటి సంరక్షణ పద్ధతులు ముందస్తు చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:45 కావస్తుంది. మరికొసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి వికసిత్ భారత్.
2: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 కాలంలో చూసినట్లయితే ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
3: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటాయండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3-5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5-10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గర పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గర తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందనే అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీని వల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
2: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
3: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఒకటి NFSM అండ్ పల్సెస్, అంటే పప్పు దినుసులు పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటాం కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమైతుందంటే మనం రైతులకు ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్కి అనుగుణంగా ఒకటి నుంచి రెండు ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం ఇది, అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసి అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మనం ఆదిలాబాద్ లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటి అని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు పీఆర్జీ 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
2: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
3: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏదంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికీ ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమళ్ల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడు వేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్ లలో వాళ్ళు మేకలు గానీ కోళ్లు గానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదే విధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాటగూడ రైతు ఒక అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్ కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఉంది, సో వర్మి కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత వాటిపైన కూడా మనము వాళ్లకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్లకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్. అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్లకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
2: ఆధారిత పదార్థాలను తయారు చేయాలి,
3: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
2: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
3: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాను, ఈ ఎస్ఎస్పీ లో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదే విధంగా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
2: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ

0: ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మెళుకువల్ని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది. మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
1: మిక్రా అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నిక్రా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
0: నిక్రాని సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
1: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దీపాలు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ అంటే పత్తిలో ఎత్తుమడల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రం వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ఎత్తుమడల పద్ధతులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి కొనకుండా మొక్క పైన ఉంటది కాబట్టి బతికిపోయింది. అదే విధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనది. దాంతో పాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సగినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ శాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదే విధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటిని నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం, ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్.
0: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరింతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. ఫోన్ చేసి మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, దీన్ని జత చేసి 29508, ఇంకో నంబర్ 23008కి ఫోన్ చేయండి. హుషారు కార్యక్రమంలో ముందుగల విందం వర్షం చిత్రం నుండి మల్లికార్జున్ కల్పన పాడిన ఈ పాటని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

0: భవనం మేడం.
1: రాజేశ్వర్ కుంటాల నుంచి అని చెప్పిండ్రు.
0: అవును మేడం.
1: మొదటిసారా ఫోన్ కలవడం?
0: మొదటిసారి మేడం.
1: ఎట్లా అనిపిస్తుంది మరి?
0: బాగుంది మేడం. ఎఫ్ఎం ఈ రేడియో వినక చాలా రోజులు అవుతుంది. సోషల్ మీడియా ఈ ఫోన్లు ఇవన్నీ ఉంది కదా, ఇంకా ప్రసారాలు నడిపిస్తున్నారంటే
1: ఇంకా నడిపిస్తున్నాం. ఇంకా చాలా మంది వింటున్నారు, ఇంకా చాలా మంది వినాలి కూడా. ఈ అన్ని ఫోన్లు టీవీల కన్నా రేడియో చాలా మంచిది.
0: అవునా?
1: సరే రాజేష్.
0: మొబైల్ చూస్తే కూడా కళ్ళకి ఇబ్బంది అవుతుంది, రీల్స్ చూడడం కన్నా ఇంపైన పాటలు వినడం మూలంగా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.
1: ఇంకా మళ్ళా మీరు కోరుకున్న పాటలు కూడా వినిపిస్తున్నాం. రాజేశ్వర్ ఇలా ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
0: మేము ఈ పసివాడ ప్రాణం నుంచి కాశ్మీరీ లోయలు.
1: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేయండి.
0: ఓకే మేడం, తప్పక.
1: శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081 ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయొచ్చు.

మీట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడ్ జత చేసి ఫోన్ చేయండి.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉండే కట్ అయినట్టుంది. విశ్వ చైతన్య పిప్పలకోటి నుంచి ఫోన్ చేసిండ్రు, గిరగిర అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. శ్రోతలు మీరు కుడిట్లేనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950181 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల ఇంట్లోకి ఈగలు చాలా వస్తుంటాయి. అందుకని వీలైనంత మట్టుకు ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెత్త చెదారం ఉంచకూడదు. ఇంకా ఒక నిమ్మకాయను సగానికి కోసి అందులో 4 నుంచి 5 లవంగాలు గుచ్చి ఈగలు తిరిగే ప్రదేశాలలో ఉంచితే ఆ ఘాటు వాసనకు ఈగలు రావట. ఒక గిన్నెలో కొంచెం కర్పూరం బిర్యానీ ఆకులు వేసి వెలిగిస్తే దాని నుండి వచ్చే పొగ వలన ఈగలు పారిపోతాయట. పుదీనా ఆకుల రసం, వెనిగర్ లేదా కొంచెం వెల్లుల్లి పేస్టులో నీళ్లు కలిపి ఈగలు ఉండే ప్రదేశాలలో స్ప్రే చేస్తే ఈగలు రావట. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈగ చిత్రం నుండి పాటని.
2: तेरे द्वार पे तेरी मौत आ गई.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో బాగున్నాం. మీరు? రాజేశ్వరి అన్నావు కదా నీ పేరు. ఏం చదువుతున్నావు రాజేశ్వరి నువ్వు?
1: ఇంటర్ ఫస్ట్ ఇయర్.
0: ఏదన్నా మరి శ్రోతలకు ఏమన్నా పాట పాడి వినిపిస్తావా? మరి సరే, మళ్ళా ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మంచి ఒక పాట నేర్చుకుని వినిపియు, సరేనా? సరే, ఏ పాట వింటావు మరి? తప్పకుండా. నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081 ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడ్ జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో రుచిత, లాండా సాంగ్ నుంచి కదా?
1: అవును
0: రుచిత, ఇలా ఫోన్ చేసినావు, మరి ఏమైనా పాట పాడతావు? పాడతావా?
1: అవును
0: పాడు.
1: రంబాయి నీ మీద నాకు వనసాయని, మదిలోనా నిన్ను విడిపోయిస్తాను.
0: చక్కగా వాడినో. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు ఇంకొక పాట వినిపోయి. ఏ పాట వింటావు మరి?
1: రాంబాయ్.
0: తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873232 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అపర్ణ. అపర్ణ, ఏ పాట వింటావు? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: not just the Indian economy, but to the region, given that India and Japan are two of the major economies in Asia?
1: Japan is already the fifth largest global investor in India, with a cumulative investment of more than $43 billion. Last year, it was about $4 billion. And today, the agreements were more than about 120, which have been signed, MOUs between different companies, also will have a total investment of more than $12 billion. So it is, both India and Japan are Asia's second and third largest economies. And when they work together with this investment, the rate of growth will increase not only of India and Japan, but as all economic activity these days is globalized, there is export and import of components and raw materials and sale of products, and the economic growth of the entire Indo-Pacific region will get a boost by this collaboration between India and Japan and major Japanese investments in India.
0: Right. Ambassador Thayal, in the field of defense, the two nations have made an agreement on the first co-development project. What is this project and what is its significance?
1: There is a naval radio antenna called Unicorn that will be developed together and manufactured jointly. And this is just the beginning, as there is an agreement to work for co-development and co-production of defense platforms as well as defense equipment. There is a huge potential in this area, as India is a large consumer, and India also has a very large research and development capacity in defense equipment. And Japan also is similarly very well advanced in many sectors of defense production and equipment. So this is a new area, and a very good beginning has been made with this naval radio antenna called Unicorn, which will be manufactured jointly.
0: Ambassador Thayal, thank you so much for joining Akashvani's Spotlight program and sharing your views on this issue.
1: Thank you very much.
2: You were listening to a discussion on India-Japan's special strategic partnership, new opportunities in trade, technology and security. The participants were Skand Ranjan Thayal, former ambassador, and Anubha Rohatogi, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా బాసరుచులు చక్కటి వచన రచనల నుండి ఏర్చికూర్చిన ఓ కండిక.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: బాసరుచులు కార్యక్రమంలో ఇయల విందం ప్రముఖ రచయిత జి సురమౌళి వచన రచనల నుండి ఓ కండిక. ప్రముఖ కవి సురారం శంకర్ కవితా పంక్తులు వింటారు. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
5: ప్రముఖ తెలంగాణ రచయిత జి సురమౌళి వచన రచన నుండి ఒక ఖండిక. జి సురమౌళి కరీంనగర్ జిల్లా గరిషకుర్తి మండలం విలాసాగరంలో జన్మించాడు. ఆంధ్ర జనత, ఆంధ్రభూమి, బహుజన పత్రికలకు ఉపసంపాదకుడుగా కూడా ఉన్నాడు. పంచాయత్ పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. ఆయన శాసనసభ కార్యాలయంలో పనిచేస్తూ రేడియోలో వార్తలు చదివేవారు. అతని కంఠస్వరాన్ని విని శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు. దాదాపు 20 కథలు రాశారు, కానీ పుస్తకంగా అచ్చు కాలేదు. ఇప్పుడు సురమౌళి రాసిన అంగుడు పొద్దు అనే కథానిక నుంచి ఒక ఖండిక. ఏమోయ్ మల్లయ్య, పట్నం పోయినవేమో, ఎప్పుడస్తివి, ఏమేం చూసొచ్చినావు, మీ సభలెట్లా జరిగే, ఇంత చెప్పవు. పనిదేరి కూర్చున్న

పటేలు మల్లయ్యని అడిగిండు. ఏం చెప్పమంటావు పటేలయ్యా? మా పెద్ద సభ చెప్పిండ్రు. అబ్బా ఏం జనం, ఏం జనం! ఒక పెద్ద తీర్థమోలే ఉన్నదనుకో. ఎంతసేపాయ నువ్వు వచ్చి బుక్కెడంత సల్లవడే వత్తున్నావా? ఇంటికోయి సల్లవడే వత్తాన్న బుక్కెడు. గింత అగ్గిపుళ్ళుంటి తారు సుట్టేసుకుంటా. పటేలయ్యా అగ్గిపుల్ల ఇయ్యంగనే సుట్ట మీద అగ్గిపెట్టుకుని మోకాళ్లకు రుమాలు జుట్టుక కచ్చీర్ల కూసున్న మల్లయ్య సుట్ట దాక్కుంటా చెప్తాండు తాను పట్నంలో చూసి వచ్చిన పెద్ద సభ సంగతి. 4 రోజుల ముందుగానే నేను ఈ ఊళ్ళెకెళ్ళి వెళ్ళిపోయినా, నా అసుంటోళ్ళు 50 మంది వచ్చిండ్రు. మేమందరం కలిసి 2 ఎకరాల మైదానం సాపు చేసుట్ల తలిగినం. అల్లున్న ముండ్లు పల్లెరగాయలు ఏరి గడ్డి చెక్కి ఊడ్చి ఆ మైదానంలో 1 పెద్ద పందిరేసినాం. పెద్ద పెద్ద బొమ్మల పటాలు పరదాలు కట్టి సర్గమోలిగా చేసిన మా మైదానాన్ని. అంతకుముందు ఆడ పందులు మేసేటి, పందిర్లేసిన మూలే బంగ్లాలు కూడా అంత సుఖముండదనిపించింది. సర్గమే అనుకో, రాత్రనక పగలనక యాళ్లపూట నిద్రలేక యాళ్ల కూడులేక పనిచేస్తే రేపు సబనంగా అన్ని తయారైపోయినాయి. ఆనాడు మాత్రం కంటికి కూరుకు రానిచ్చిన్రా. ఆగుల వంటూరికి పల్లెలు దీయమనిరి, ఎండాకాలమాయే అచ్చటోళ్ళందరికీ నీళ్లెట్లా? ఇంజన పెట్టి పైపులోని పర్రెల నుంచి పాకలకు నీళ్లు తెస్తిమి. ఇక సభనాడు ఆ పందిట్ల కూకుండి వాళ్ళు చెప్పే మంచి మాటలేమన్నా ఇందామంటే సాగనిచ్చిన్రా. అచ్చిన పెద్ద పెద్ద దొరలు ఆ నల్లలకెళ్ళి పంపులల్లచ్చిన ఉడుకు నీళ్లు తాగేటోళ్లు కాకపోయిరి. పెద్ద పెద్ద కడవలు తెచ్చి నీళ్లు నింపి పెట్టినం. 100 కొత్త కడవలు నింపుదం రోజు తెల్లారంగనే. ఇక సభ మొదలైతందనగా మాత్రం మమ్మల్ని అందరినీ పనిర్చిపెట్టి వాళ్లతోని ఊరావలిదాంక మేము ఊళ్ళున్నోళ్ళు అందరం కలిసిపోయినాం. ఆయన పేరేందో ఆ పెద్ద దొర అచ్చిండు. ఆనాడు మన కచీర్లకు ఆయుధం గొట్టలే ఆ కాగిదంలో ఉన్న దొర. ఆయన్ని పందిట్లదాంక జై జై అనుకుంటా తెచ్చినాం. పందిట్లకు ఆయన అడుగుపెట్టంగానే మమ్మలను దోలుకొని అంటకాడికి తీసుకుపోయిరి. ఆడ నీళ్లు నింపుడు, ఇత్తార్లేచుడు, ఊడ్చుడు దీంతోనే సరిపాయ. ఒక్క మాట సవల చెప్పింది ఇంటే ఒట్టు. రోజు ఎంతమంది తింటాండిరో ఏమో, అంతమంది యాడ్నుంచి వచ్చిండ్రో ఏమో, ఒక్కొక్క బంతికి 300 మంది దాకా లేత్తాండిరి. అసుంటి ఈ పూటకు 20 బంతులు లేసేటి. బంతికి ఊకుండంగానే ఇత్తార్లేసుడు, వాళ్ళందరికీ నీళ్లు పోసుడు, వాళ్ళు లేవంగానే ఆ ఇత్తార్లు తీసుడు, మళ్ళా ఇంకొక బంతి, ఇట్లా 20 బంతులు లేసేటాళ్లకు పొద్దంగు. మేం బుక్కెడు తిని లేస్తాం. సుట్ట ఓ బుక్క దాగుదుమో లేదో మళ్ళా మొదటి బంతోళ్ళు ఇంకో పూటకు తయారవుదులు. ఇగెప్పుడు తీరాలే? అందరూ 2 పూటలు తినేటాళ్లకు నాత్తిరి 2 జాములవు. ఇట్లా సభ జరిగిన 3 రోజులు పెద్ద పెద్ద దొరలచ్చి మంచి మంచి మాటలు చెప్పుతాన్రనే గాని ఒక్క మాటిన్న పాపాన ఓలేదు. అన్నందుకు ఆఖర్నాడు అదే సభనో 2 జాములు నాత్రి మొదలుపెట్టిండ్రు. ఆ నాత్రి ఓదామన్నా పందిట్లకు ఓనీయకపోయిరి. కట్టె పట్టుకుని ఎవడో లోపలికి పోయే పోరగాడు అడ్డగిచ్చే. లోపలికెళ్ళెవరో ఉరికెచ్చి నన్నాడ చూసి బల్లమీద జంపుకానాలు దుల్పాలనని నన్ను దొల్కపాయి. న్యాలమో అన్యాలమో జంపుకానలు దులుపబోయినోన్ని ఇగాన్నే గూకున్నా. మొట్టమొదట ఎవరో ఒక ఆయన కళ్ళకద్దాలు పెట్టుకున్నాడు. హరిదాసోలిగే సెల్లగప్పుకున్నాడు. లేచి పుస్తకాలు రాసేటోళ్ళకని ఏమేమో చెప్పిండు. పుస్తకాలల్లా దరిద్రుల కథలుండాలనట. ఎవడు చదువుతాడు పటేలా? మరి మాకేమో చదువే రాకపాయే. చదువచ్చినోళ్ళేమో దరిద్రులు కాకపోయిరి. అయిన ఆయనే పుస్తకాలు రాసేటోళ్ళకి చెప్పిండు. ఇని ఆళ్ళు సప్పట్లు కొట్టిండ్రు. నడమ నాకెందుకు? ఆ మాట చెప్పి ఆయనే ఊకుండంగానే ఇక పాటలు చదువుడు మొదలుపెట్టిండు. సుక్క ఒడిసేదాంక దిగలేదు. ఒక్కొక్కలేరా వత్తరు. 1వ 2వ పాటలో 10వ చదువుతారు, దిగుతారు. దిగినోడు మళ్ళెక్కడు. ఇక తెల్లారగట్ట చదివినోడు మళ్ళా చదవకుండా చదవకుండా చదివిందే పాటలు నాత్తిరాయే. ఏం పని లేకపోయినని పోయి కూకున్నా. తలుపులా తాళమా, హార్మోనీ మధ్యలో ఏది లేకుండానే చదువుతాండ్రు. ప్రముఖ కవి సూరారం శంకర్ కవితా పంక్తులు. రాత్రి కలలో బాపు బొమ్మై చీర పిలిచినది నువ్వే, ఉదయం పూచిన పువ్వై ఎదలో ముళ్ళు నాటినది నువ్వే.
నా చిరు ఆశల శ్వాస

నువ్వని ఎలా చెప్పను ప్రేయసి, నీ మాటల పాటల తోటకి రమ్మని గుమాయించినది నువ్వే. మనసుకు ముచ్చట మనసేనన్నది లోకం మెచ్చిన మాట, ఏ వేణువు పలకని స్వరాలతో నన్ను గాయపరిచినది నువ్వే. కొండాకోనా చెట్టు చేమ అంతట నువ్వనుకున్నా, నా అంతరాత్మలో ఆటలాడి నన్ను బంతి చేసినది నువ్వే. ఆరాధనలో ఉన్న సుఖం ద్వేషించుటలో లేదు కదా, నీ తీయని వలుపుల తలపులతో నన్ను మాయ చేసింది నువ్వే. ఇంకా ఎందుకు శంకర్ నీలో తీరని దాహము, అందని పొందని ఆశలతో పెను సందడివైనది నువ్వే. ప్రతి చినుకులో నీ స్వప్నమున్నది, వర్షమంటే నాకు ప్రాణం. ప్రతి శ్వాసలో నీ పిలుపులున్నవి, గానమంటే నాకు ప్రాణం. ఎడదలో కొలువున్న చెలియా ఎచట చూసిన నీవేగా, ప్రతి అణువులో నీ రూపమున్నది, లోకమంటే నాకు ప్రాణం. గాలి వీచెను మబ్బు కురిసెను పచ్చికే జగమంతట, ప్రతి చిగురులో నీ సొగసులున్నవి, హరితమంటే నాకు ప్రాణం. పుటక ఒక 1000 జన్మల సౌఖ్యమందితి అద్భుతం, ప్రతి తారలో నీ ఛాయలున్నవి, గగనమంటే నాకు ప్రాణం. మొలక నవ్వుల చిలుకవే చిరు ఆశవై నన్ను చుడితివే, ప్రతి పువ్వులో నీ పొందికున్నది స్నేహమంటే నాకు ప్రాణం. ఎన్ని కవితలు ఎన్ని పాటలు ఎదను పూదోటేమి శంకర్, ప్రతి అడుగులో చెలి ఊసులున్నవి, గమనమంటే నాకు ప్రాణం. ఎన్ని కలలు కన్నాను కరిగే మంచు ముక్కల, ఎంత చెలిమి పంచాను తొలగే మబ్బు తునకల. ఇన్ని నాళ్ల నా పయనం నేనేమిటో తెలిపెను, హరితవనం నాటాను కలచి కలుపు మొక్కల. చిగురు తొడుగు ఆశయాలు చిరుతగానే మ్రగ్గెను, ప్రగతి మెట్లు చెక్కాను కూలె పేక ముక్కల. ఈ బంధం ఈ చందం కొన్ని నాళ్ల వేడుకే, మనసు పాట పాడాను ఒలికే విషపు చుక్కల. స్వచ్ఛమైన అనుభూతికి సానుభూతి కరువు, కరుణరథం ఎక్కాను ఒరిగే పక్షి రెక్కల. ఆశించే అభ్యుదయం తోడగునా శంకర్, బతుకు తీపి పంచాను కలిచే విషమ లెక్కల. బ్రతుకులో ఏ తీపి లేదు నాకు నేనే శత్రువు, శ్వాసలో ఏ బలము లేదు నాకు నేనే మృత్యువు. ఎన్ని ఆశలు ఎన్ని ధ్యాసలు అన్ని వృధయైపోవునే, బాటలో ఏ ప్రగతి లేదు నాకు నేనే తీతువు. చంద్రనిప్పుల మాట ఎందుకు చంద్రుడే సెగ కురిసెను, చెలిమిలో ఏ సొగసు లేదు నాకు నేనే హేతువు. కోరికల వడగాల్పులే తన కోవెలంటే ఏమి చేయను, కలిమిలో ఏ శాంతి లేదు నాకు నేనే ధాతువు. ఓటమే నీ నేస్తమైనా పట్టు వదలవదేమి శంకర్, జగతిలో ఏ అండలేదు నాకు నేనే సేతువు.

ఇంతవరకు భాష రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత జి సూరమౌళి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సూరారాం శంకర్ కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించిండ్రు ఎస్ రాజవర్ధన్. శ్రోతలు ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఫిల్మీగానే హిందీ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల విందాం మాచిష్ చిత్రం.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాగీ చిత్రం నుండి చెం చెం అనే పాటని.

స్వీట్ నుంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాల్ని.

స్టే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలని.

ఇంతవరకు ఫిల్మి గానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు విన్నారు. ఎల్టీ ఫిల్మి గానే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి గురువారం రాత్రి 9:40 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలతో పక్షుల నేపథ్యంతో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 5వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో విందం ఎలా పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రాన్ని

ఇంతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిలి మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఊగు కథ 4వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొంచెంసేపట్లో ICC మహిళల T20 ప్రపంచకప్ 2026 సంవత్సరంలో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. తదుపరి మధురిమ కార్యక్రమాన్ని మొబైల్ యాప్పై వినొచ్చు.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమలేఖలు చిత్రం నుండి ఈ పాటని.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. లోకంలో ఎన్నో వింతలు విశేషాలు, ఎన్నో అందమైన కట్టడాలు, అలాంటివి చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో, నచ్చిన పాట వింటే మాత్రం అంతే అందమైన అనుభూతి కలుగుతుంది.

మీరు చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. అలలకి అలుపు లేదు, శిలలకి చూపు లేదు, కలలకి రూపు లేదు, మౌనానికి భాష లేదు, ప్రేమతో కూడిన స్నేహానికి అంతం లేదు.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమా కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటలు. సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా, సంవత్సరాలు దశాబ్దాలుగా మారిన పాటకున్న అందం మాత్రం పోదు. అలాంటి ఒక గీతాన్ని ఇప్పుడు విందాం.

ఈఎల్టీ మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 సంవత్సరంలో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే కొనసాగుతుంది. ఈ రిలే ఈ మ్యాచ్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఈ మ్యాచ్ 100.2 FM పై వినొచ్చు.